శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శాఖ సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 17 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, అక్టోబర్ నెల 9 తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 47 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు, అనంతరం నాట్య కళం వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవి భక్తి గీతాలు వింటారు.

శ్రోతలకు గమనిక, ప్రతి శనివారం సాయంత్రం 6:35 ప్రసారమయ్యే మీ అభిమాన డియర్ ఎఫ్ఎం మీరు మేము కార్యక్రమం ఇకపై అదే రోజు రాత్రి 7:45 ప్రసారమవుతుంది.

0: విద్య ప్రాముఖ్యత గురించి శ్రీమతి ఎస్కే ఖుర్షీద్ బేగం గారి వ్యాఖ్యానం వింటారు.
1: ఔజ్బిల్లాహి మినషైతానిర్జీమ్. బిస్మిల్లాహి రహమాని రహీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. శ్రోతలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అంటే దైవం యొక్క శాంతి, శుభాలు, కరుణా కటాక్షాలు మన అందరి జీవితాలపై కురియుగాక. ఇస్లాంలో విద్య యొక్క ప్రాముఖ్యత గురించి మహాశైలారా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్లాం ధర్మంలో విద్యకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. కనుకనే దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, విద్యను అభ్యసించడం ప్రతి ముస్లింపై విధిగా చెయ్యబడింది. ఇంకా ఆయన సలల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఈ భూమండలంపై జ్ఞానవంతుల ఉపమానం ఆకాశంపై ఉన్న నక్షత్రాల వంటిది. దాని ద్వారా ధరణిపైన, నీటిపైన ఉండే చీకటిలో మార్గదర్శకత్వపు మార్గాలు లభిస్తాయి. ఒకవేళ ఈ నక్షత్రాలు కనుమరుగైపోయినట్లయితే మార్గదర్శకత్వాన్ని పొందేవారు కూడా మార్గం తప్పిపోయే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. దీని ద్వారా తెలిసిన విషయమేమిటంటే విద్య అంటే కాంతి అన్నమాట. ఈ కాంతిలోనే మనిషి తనకు కావలసిన మార్గాన్ని వెతుక్కుంటాడు, తనకు తెలియని ఎన్నో విషయాలను నేర్చుకుంటాడు, తన జీవితాన్ని సార్థకంగా మలచుకుంటాడు, తన ఆలోచనలను విశాలవంతంగా చేసుకుంటాడు, తన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాడు, తన ప్రవర్తనను ఉత్తమంగా, ఉన్నతంగా మార్చుకుంటాడు, అతను చరిత్రను విశ్లేషిస్తాడు, రాబోయే భవిష్యత్ కాలం గురించి ఆలోచిస్తాడు. ఈ విధంగా అతను దూరదృష్టి కలవాడుగా, విశాల దృక్పథం ఉన్న వ్యక్తిగా సమాజంలో వర్ధిల్లుతాడు. విద్య అల్లా తరపు నుండి మానవునికి ప్రసాదించబడిన గొప్ప బహుమానం. సృష్టిలో జరిగిన అద్భుతాలలోని ఒక అద్భుతం, సృష్టి ప్రారంభంలోనే ప్రసాదించబడిన ఒక వరం, దైవ దూతలపై, సృష్టితాలన్నింటిపై గౌరవాన్ని ప్రసాదించబడిన ఒక కానుక. కనుకనే మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవిని అల్లా ఇవ్వబోయినప్పుడు మొట్టమొదట అవతరించిన వాక్యాలలో కూడా విద్యను గురించే ప్రస్తావన ఉంది. దివ్యగ్రంథం ఖురాన్ 96వ అధ్యాయం 1-5 వాక్యాలలో, ఓ ప్రవక్త, పఠించు సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో, ఆయన పేరుకు పోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృజించాడు, పఠించు నీ ప్రభువు పరమదయాళువు, ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు, మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు, అల్లాహ్ ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం వారికి విద్యను నేర్పాడు. ఈ జ్ఞానం ద్వారానే ప్రవక్త సలల్లాహు అలైహి వసల్లం వారికి మహోన్నత స్థానాన్ని ప్రసాదించాడు. ఆయన సలల్లాహు అలైహి వసల్లం వారు జ్ఞాన రుచిని ఆస్వాదించారు, దానిని ప్రజలకు పంచిపెట్టారు. ఈ జ్ఞాన మహత్యం ద్వారానే ఆనాటి ప్రజలు తమ సృష్టికర్తను గుర్తించారు. జీవిత విధానాన్ని తెలుసుకొని గౌరవప్రదమైన జీవితాన్ని జీవించారు. సుఖాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని కైవసం చేసుకున్నారు. కనుకనే దివ్యగ్రంథం ఖురాన్ 39వ అధ్యాయం 28వ వాక్యంలో ఇలా సెలవీయబడింది, జ్ఞానులు, అజ్ఞానులు సమానులు ఎంతమాత్రము కాలేరు. ఇంకా యథార్థమేమిటంటే అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. ఎవరికైతే తన సృష్టికర్త అయిన అల్లాహ్తో సంబంధం ఏర్పడుతుందో అతను విద్యను అభ్యసించడం విధిగా అయిపోతుంది.
0: మీరింతవరకు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి శ్రీమతి ఎస్కే ఖుర్షీద్ బేగం గారి వ్యాఖ్యానం విన్నారు.

0: రైతుకు సందేశం, మీ శ్రేయస్సే మా ధ్యేయం.
1: ఇవాళ కార్యక్రమంలో ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్యా గారి దగ్గర ఉన్నాము. జామ సాగులో యాజమాన్యము, సస్యరక్షణ వివరాల గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి మీ దగ్గరకు వచ్చాం మేడం. నమస్తే మేడం.
2: నమస్తే అండి.
1: జామ సాగులో యాజమాన్యములో భాగంగా ముందుగా నేలలు, మొక్కలు, రకాల గురించి రైతు సోదరులకు వివరిస్తారు, విందాం మరి.
2: మన రాష్ట్రంలో జామ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాల్లో ఎక్కువగా పండిస్తున్నారు. జామ తోటలు పెంచడానికి ముఖ్యంగా లోతైన మురుగునీటి పారుదల గల నేలలు అనుకూలం. దీనికి ఉద్దజన సూచిక వచ్చి 4.8 నుంచి 8.2 వరకు ఉండవచ్చును. ఇందులో ముఖ్యంగా జామలో ఎక్కువగా పండించే రకాలు వచ్చేసి 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో తెల్లకండ రకాలు, రెండోదేమో ఎర్రకండ రకాలు. తెల్లకండ రకాలు వచ్చేటప్పటికి అలహాబాద్ సఫేద, లక్నో 49, సఫేద్ జామ్, అర్క మృదుల, అర్క అమూల్య, శ్వేత, ఇవి తెల్లకండ రకాలు. అలాగే ఎర్రకండ రకాలు వచ్చేసి రెడ్ ఫ్లెష్, లిక్విత్ మరియు కిరణ్ అనే 3 రకాలు ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో. జామకు ఎక్కువగా పోషక లోపాలు వస్తూ ఉంటాయండి. ఆకులు ఎరుపు రంగులోకి మారినప్పుడు భాస్వరం, పొటాష్, జింక్ సేంద్రియ పదార్థాలు మిశ్రమ లోపాలుగా గుర్తింపవచ్చు. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వేసి ఈ లోపాలను నివారించవచ్చండి. ఆకులు ఎరుపు రంగులో ఉన్నప్పుడు ముఖ్యంగా 4 గ్రాములు జింక్ సల్ఫేట్, 2 గ్రాములు బోరాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
1: ఓకే మేడం గారు, మరి జామ సాగులో యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణలో భాగంగా మొదటగా నేలలు, మొక్కల రకాల గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎరువుల యాజమాన్యము, అందులోనే నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
2: జామలో మొదటి సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు వేయవలసిన ఎరువుల వివరాలండి. మొదటి సంవత్సరం వచ్చేసి నత్రజని, భాస్వరం, పొటాష్ ఒక్కొక్కటి 100 గ్రాములు మరియు పశువుల ఎరువు 15 కిలోలు అందించాలి. అలాగే 2వ ఏడాది వచ్చేసి నత్రజని 200 గ్రాములు, భాస్వరం 80 గ్రాములు, పొటాష్ 200 గ్రాములు, పశువుల ఎరువు 30 కిలోలు అందించాలి. అలాగే 3వ ఏడాది వచ్చేసరికి నత్రజని 300 గ్రాములు, భాస్వరం 120 గ్రాములు, పొటాష్ 300 గ్రాములు, పశువుల ఎరువు వచ్చేసి 45 కిలోలు అందించాలి. 4వ సంవత్సరం వచ్చి నత్రజని 400 గ్రాములు, భాస్వరం 140 గ్రాములు, పొటాష్ 400 గ్రాములు, పశువుల ఎరువు 60 కిలోలు అందించాలి. ఆ పై సంవత్సరాల చెట్లన్నిటికీ నత్రజని 500 గ్రాములు, భాస్వరం 200 గ్రాములు, పొటాష్ 500 గ్రాములు, పశువుల ఎరువు 100 కిలోలు ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒక్కసారి 2 దఫాలుగా చెట్లకు అందించాలి. ఆ నీటి యాజమాన్యం వచ్చేటప్పటికీ వాతావరణానికి అనుగుణంగా నీటిని అందించాలి. జామకు కొన్ని తోటల్లో చూసినంత వరకు ఎక్కువగా నీరును అందించడం వలన ఎండు తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పాదుల వద్ద తేమ శాతాన్ని గమనించుకుంటూ రైతులు ఎండాకాలంలో అయితే వారానికి 2 సార్లు, వర్షాకాలంలో అయితే అసలు అందించకపోవడమే మంచిది, చలికాలంలో 15 రోజులకు ఒకసారి నీటిని అందించినట్టయితే చెట్లు బాగుంటాయి.
1: ఓకే మేడం గారు, జామ సాగులో యాజమాన్యంలో భాగంగా ఎరువుల యాజమాన్యం గురించి, కొంత నీటి యాజమాన్యం గురించి కూడా రైతు సోదరులకు చెప్పడం జరిగింది. జామ సాగు యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణలో భాగంగా ముఖ్యంగా చీడపీడల గురించి రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
2: జామలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అత్యధికంగా బాధిస్తున్నది వచ్చేసి పండు ఈగ. ఈ పండు ఈగ ఏంటంటే కాయలు పక్వానికి రాగానే ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ పండు ఈగ ఆశించిన కాయల్ని తోటల నుండి మొదట ఏరి నాశనం చేసేయాలి. ఆ పిండి దశ దాటి నాటి నుంచి మిథైల్ యూజనాల్ అనే ఎరలు లభిస్తాయండి. వాటిని 6 నుంచి 8 చొప్పున 1 ఎకరానికి అమర్చి నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఉధృతిని బట్టి ఆ ఎరలను మార్చుకుంటూ ఉండాలి. లేదా రైతులు ఈ ఎరలను స్వయంగా కూడా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. అవి ఎలా అంటే మొత్తాయిల్ యూజనాల్ 2 మిల్లీలీటర్లు, మెలాథియన్ 2 మిల్లీలీటర్లు నీటికి కలిపిన ద్రావణంలో చిన్న చిన్న చెక్క ముక్కలను ముంచి ఒక ప్లాస్టిక్ సీసాల్లో కట్టి తోటల్లో అమర్చితే ఈ పండు యొక్క ఉధృతిని తగ్గించవచ్చు. లేదా ఇంకొక విధానం ఏంటంటే బాగా ఎక్కువ ఉధృతి అనుకున్నప్పుడు లీటర్ నీటికి 100 గ్రాములు బెల్లం లేదా పులిసిన గంజి మరియు ఒక మెలాథియన్ 5 మిల్లీలీటర్లు ఒక మట్టి పాత్రలో పోసి తోటల్లో అమర్చినట్లయితే ఈ పండు ఈగ ఉధృతిని తగ్గించవచ్చు. ఇక 2వది వచ్చేటప్పటికి అతి ముఖ్యమైనది వచ్చేసి నులిపురుగులు. ఈ నులిపురుగులు ఏంటంటే ఆశించిన

0: మొక్కలు ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతూ ఉంటాయి. ఆ మొక్కలలో కూడా ఎదుగుదల అనేది లోపిస్తుంది. ఆ కొమ్మలు రెమ్మలు ఎండిపోవటం, కాపు తగ్గిపోవటం ఇలాంటివన్నీ దానికి సూచనలు. ఈ సమస్య రాగానే మొదట నివారణకు పశువుల ఎరువుతో పాటు ఒక్కొక్క మొక్కకు 250 గ్రాములు వేపపిండి మరియు నులిపురుగుల గుడ్లను ఆశించి నష్టపరిచే ఒక శిలీంద్రం, దాని పేరు వచ్చేసి ప్యాసిలోమైసిస్ లిలేసినస్ అనే శిలీంద్రాన్ని 25 గ్రాములు పాదిలో వేయాలి. లేదా కార్బోఫ్యూరాన్ గుళికలు అని లభిస్తాయండి, అవి 60 గ్రాములు ఒక పాదిలో వేసి ఇసుకతో కలిపి వేసుకున్నట్లయితే నులిపురుగులని నివారించవచ్చు. అలాగే కూడా కొత్త తోటలు వేసుకునే రైతులు బంతి మొక్కలను ప్రతి చెట్టు వద్ద నాటుకున్నట్లయితే లేదా అంతర పంటగా వేసుకున్నట్లయితే 2 రకాలుగా రైతులకి ఉపయోగం అండి. ఒకటి అంతర పంట వలన ఆదాయం పొందవచ్చు, అలాగే వచ్చేసి దానిలో నుంచి వెలువడే రసాయనాలు జామ తోటల్లో నులిపురుగులను చంపడానికి సహాయం చేస్తాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా బంతి పూల చెట్లని అంతర పంటగా లేదా మొక్కకు ఒక చెట్టు చొప్పున కొత్త తోటల్లో వేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రైతులు మొక్కలు కొనుక్కునే సమయంలో ఎక్కడ నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా నులిపురుగులు లేని మొక్కలను వేరుకొని తెచ్చుకోవాలని తెలియపరుస్తున్నాను. ఇంకొకటి వచ్చేసేసి జామలో వచ్చేది కాయ తొలిచే పురుగు. అంటే జామలో 2 రకాల కాయ తొలిచి పురుగులు ఆశించి నష్టం చేస్తున్నాయండి. ఒకటేమొచ్చేసి రెక్కల పురుగులు, గుడ్లను పూత మరియు పిందెలపై గుడ్లు పెడతాయి. లార్వాలు కాయ లోపలికి తొలుచుకొని పోయి గుజ్జును తింటాయి. కాయ తొలుచు పురుగులు ఆశించినప్పుడు కాయకు రంధ్రాలు ఏర్పడి తద్వారా బ్యాక్టీరియా బూజు తెగులు వ్యాపించి కాయలు కుళ్ళి రాలిపోతాయి. దీని నివారణకు వచ్చేసి పూత మరియు మొగ్గ దశలో ఉన్నప్పుడే 5% వేపగింజల కషాయము లేదా వేప నూనె 5 మిల్లీలీటర్ నీటికి లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి వీటిలో ఏదైనా ఒక దాన్ని తీసుకొని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ పురుగు ఆశించకుండా నివారించవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే పురుగు ఆశించిన కాయలను మొదట తోటలో నుంచి వేరి నాశనం చేసుకోవాలి.
1: జామ సాగులో యాజమాన్య పద్ధతులు సస్యరక్షణ గురించి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారిని శ్రీమతి డి సంధ్యా గారితో మరి చక్కటి విషయాలు రైతు సోదరులకు అందించాము. నమస్కారం, ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు రైతుకు సందేశం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: అమరావతి విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్తు మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట అభివృద్ది, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయం, సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలపై ప్రధానమంత్రితో చర్చించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానం జరిగితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నీటి లభ్యత పెరుగుతుందని తెలిపారు. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.

0: అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిన్న ప్రారంభించారు. అనంతరం ఫ్లైఓవర్పై ప్రయాణించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్ఓబీ నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన మంత్రి మిగిలిన పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేసి దసరా నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ,
1: జిల్లాని సర్వసుందరంగా తయారు చేయాలి, జిల్లాకి పెట్టుబడులు కావాలి, జిల్లాలో సమస్యలు లేకుండా చేయాలి, ఈ ఒక్క ఆలోచనతోనే ఈ తపతలతోనే మేము అందరం కూడా కృషి చేస్తున్నాం. మేము మరింత ఉత్సాహంగా మరింత బలంగా మేము పనిచేయాలంటే మీ తాలూకు సహకారం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని మళ్ళీ మళ్ళీ సభాముఖంగా కోరుకుంటున్నాం. దేశ విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగాలు చేసి తెలుగు వారి కీర్తిని ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపిస్తూ వాళ్ళందరూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి.
0: వస్తుసేవల పన్ను జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన నిన్న పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పన్నుల ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35% ఉందని, ఈ ఆదాయం తగ్గితే సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని అన్నారు. పన్నులు చెల్లించేవారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించాలని, పన్ను ఎగవేతకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. జీఎస్టీ అమలులో స్పష్టత, ఏకరూపత కోసం అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానాన్ని జీఎస్టీ కౌన్సిల్ ప్రత్యేకంగా ప్రశంసించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అభినందించారు. జీఎస్టీ పరిపాలన, పన్నుల ఎగవేత గుర్తింపు, ఆదాయ వనరుల పెంపులో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న తీరును కౌన్సిల్ ప్రశంసించింది. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చని జీఎస్టీ కౌన్సిల్ సూచించింది. 2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: ఒట్టిగుడిపాడు కన్సాన్పండి గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం చేశాం. అనాదిగా రెవెన్యూ సమస్యలతో సతమతమవుతున్న పేదవాళ్ళకి ఎంతో మంది ఉపశమనం కలిగే విధంగా ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం చాలా ప్రతిగతిన జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎటువంటి అన్యాయం జరిగినా కూడా దాన్ని పరిశీలించి రెక్టిఫై చేయడానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భాన్ని తెలియజేస్తాను.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని జరుగుమల్లి మండలం నర్సింగోలులో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. తరువాత పార్టీ శ్రేణులతో సమావేశమవుతారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ,
4: సబ్స్టేషన్స్ అన్ని కూడా వేగంగా పూర్తి చేసి ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం. మన పవర్ జనరేషన్ ఒక ఎత్తే జనరేట్ అయిన పవర్ ని గ్రామాల్లో ప్రజలకు గాని వ్యవసాయానికి గాని దాంతోపాటు పరిశ్రమలకు గాని ప్రజలకు గాని సక్రమంగా 24 గంటలు అందించడమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. 4 సబ్స్టేషన్స్ మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందన్నారు.

0: ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 6,000 కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ సబ్స్టేషన్స్ కట్టడానికి ఖర్చు పెడుతున్నాం.
1: హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ను తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఇతిహాసాల్లో విలువిద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. విలువిద్య వంటి క్రీడలతో యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన సహకారం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్, పోర్ట్, లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, షిప్ బిల్డింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్దిపై ఇరువురు మంత్రులు చర్చించారు. మారిటైమ్ రంగంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఉత్తమ విధానాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పరుచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలియజేశారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్ 9న స్విట్జర్లాండ్లోని బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి, విశాఖ మెట్రో వంటి ప్రాజెక్టులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. జీఎస్టీలో సంస్కరణలతో పాటు రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క అన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో లో వోల్టేజ్ సమస్యలు లేకుండా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు ఆహారం ఆరోగ్యం కార్యక్రమం వింటారు. 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా ప్రపంచ కంటిచూపు దినోత్సవం విశేషాలు, అనంతరం మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. 7:45 హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. 8:30 వార్తా వ్యాఖ్య వింటారు. 8:35 మనసు పలికే ప్రత్యక్ష

ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. 9:30 అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో అంశం మీకు నచ్చిన విహారయాత్ర. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. 10:00 ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్పై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం ప్రసారంలో 4:50 పాటల పరవళ్లు కార్యక్రమంలో సినిమా పాటలు ఇంకా మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి జయంతి విశేషాలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి అంశం ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆర్ నేషనల్ న్యూస్ వింటారు. 6:30 ప్రసార విశేషాలు. 6:35 స్వరమై పలికే భక్తి సినీ భక్తి గీతాలు వింటారు. 7:00 ఆహారం ఆరోగ్యం కార్యక్రమం వింటారు. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఎల్నినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటల గురించి దర్శి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:15 మైమరిచేల సూపర్ హిట్ మెలోడీస్ వింటారు. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు ఇంకా వివి వినాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి విశేషాలు మరియు శ్రీహరి గారి వర్ధంతి సందర్భంగా వారి విశేషాలు వింటారు. 9:15 స్పాట్ లైట్. 9:30 అలనాటి మధురాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టిడి కోడ్ 08596. 10:00 ఉప్పులాంటి నిజం నాటిక వింటారు మరియు ఇచ్చిన మాట నాటిక వింటారు. 10:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గుండె మన శరీరానికి అత్యంత ముఖ్యమైన అవయవం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం అవసరం. కూరగాయలు, పళ్ళు, సంపూర్ణ ధాన్యాలు, పప్పులు వంటి పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, అధిక చక్కెర ఎక్కువగా వేయించిన మరియు ప్యాకేజ్డ్ ఆహారాన్ని తగ్గించాలి. నడక, సైక్లింగ్ లేదా మనకు నచ్చిన ఇతర శారీరక కార్యకలాపాలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. ప్రతిరోజు సరైన సమయానికి నిద్రపోవటం గుండెతో పాటు మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిది. ధ్యానం, యోగా, పుస్తక పఠనం లేదా ఇష్టమైన కార్యక్రమాల ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. పొగాకు, ధూమపానానికి దూరంగా ఉండాలి. రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ వంటి వాటిని అవసరానికి అనుగుణంగా

ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తీవ్రమైన బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.

శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు మీ పేరు, చిత్రం పేరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సప్ నంబర్కు పంపగలరు. మా వాట్సప్ నంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది, కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సప్ చేయగలరు. మా వాట్సప్ నెంబర్ మరోసారి 8332905037. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు.

శ్రోతలకు గమనిక, ప్రతి బుధవారం సాయంత్రం 6:35 ప్రసారమయ్యే మీ అభిమాన నాటికలు ఇకపై ప్రతి శుక్రవారం రాత్రి 10:00 ప్రసారమవుతాయి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 కాస్తోంది. మరిక దిక్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డ్ కు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2వ T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. నిన్న ప్రారంభమైన ఈ 2 రోజుల సదస్సులో అన్ని రాష్టాల నుంచి మహిళా శిశు అభివృద్ది రంగానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటున్నారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో సహా పోషకాహారం, ప్రాథమిక విద్య, బాలల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు పంచుకునేందుకు, అమలులో ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటు మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన కొత్త విడత జీఎస్టీ సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. నేర విముక్తి, సరళమైన విధానాలపై కౌన్సిల్ సిఫారసులు ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, తక్కువ సమ్మతి ఖర్చులు, ఆటోమేటెడ్ ఆఫీసులు, అలాగే నమ్మకం ఆధారిత పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. జీఎస్టీని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలకు ఈ సంస్కరణలు అనుగుణంగా ఉన్నాయని మోదీ వెల్లడించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో భారత వాయుసేన 94వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ వారియర్స్, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. భారత వాయుసేనలో MiG-21 విమాన సేవల ముగింపును పురస్కరించుకుని ఒక స్మారక పోస్టల్ స్టాంపును రాష్టపతి విడుదల చేశారు. జీఎస్టీ నిబంధనల్లో పన్ను

0: అధికారులకున్న అరెస్ట్ చేసే అధికారాలు ఉపసంహరిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రాసిక్యూషన్ పరిమితిని 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలకు పెంచింది. జరిమానా, జైలు శిక్ష లేదా 2 విధించే అంశాన్ని ప్రతి కేసులోనూ న్యాయస్థాన నిర్ణయానికి వదిలిపెట్టింది. పన్ను చెల్లింపులు ఆలస్యం చేసినా, పొరపాట్లు దొర్లినా లేదా చెల్లింపులో పెండింగ్లు ఉన్నా పన్ను చెల్లింపుదారులు రికవరీ, వడ్డీ, దామషా ప్రకారం జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమాపేశం అనంతరం విలేకరులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వస్తు సేవల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, ప్రస్తుత పన్ను నిర్మాణం స్థిరంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
1: The council recommended removing arrest powers under GST. Council recommended raising the prosecution threshold from 1 crore to 5 crore. So prosecution is not going to happen for anything below 1 crore. Till now that's been the threshold. Now it's taken up to 5 crores.
0: అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డ్కు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో నౌకా నిర్మాణానికి అనుకూల వాతావరణాన్ని తమ మంత్రిత్వ శాఖ సృష్టిస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ షిప్ బిల్డర్స్ అపార విశ్వసనీయతను సంపాదించేందుకు ఇతర దేశాల నుంచి వస్తున్న ఇలాంటి ఆర్డర్స్ నిదర్శనమని సోనోవాల్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ, టెలికాం ఆపరేటర్లు, పరిశ్రమల అధిపతులు, విద్యావేత్తలు, పరిశోధన సంస్థలు హాజరయ్యారు. కమ్యూనికేషన్ సాంకేతికతలు అభివృద్ది చేయడంలో సహకారం పెంపొందించడం, భారత్ 6G ఆశయాలు ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ గ్లోబల్ ఇండస్టీ వర్గాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ 6G అలయన్స్ 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశోధన, ఆవిష్కరణ, ప్రమాణాల అభివృద్ది, టెక్నాలజీ అమలు, తదుపరి నెట్వర్క్స్ రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ 6G విజన్, స్టాండర్డ్స్, ట్రయల్స్, AI నేటివ్, సస్టైనబుల్ నెట్వర్క్ స్పెక్ట్రమ్, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. రాంచీలో గర్ ఖటాంగాలో ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో వివిధ నూతన సౌకర్యాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. అడ్మిట్ కమ్ స్కూల్ భవనం, బిర్సాముండా బహుళ ప్రయోజన హాల్, జైపాల్ సింగ్ ముండా స్పోర్ట్స్ కాంప్లెక్స్, నెక్స్ట్ జెన్ బ్రీడింగ్ సౌకర్యం వీటిలో ఉన్నాయి. అలాగే 119 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జార్ఖండ్లో శాస్త్రీయ వ్యవసాయం, మెరుగైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయం, ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను మంత్రి చెప్పారు. సాంప్రదాయ విజ్ఞానంతో పాటుగా ప్రస్తుత వ్యవసాయ సవాళ్లు ఎదుర్కొనేందుకు శాస్త్రీయ పద్దతులు అవలంబించాలని కోరారు. పరిశోధన సంస్థల నుంచి సరైన సాంకేతికత రైతుల పొలాలకు చేరవేయాలని సూచించారు. కూరగాయలు, తృణధాన్యాలు, పశుపోషణతో కూడిన సమీకృత వ్యవసాయం ప్రోత్సహించాలని తెలిపారు. నిన్న ప్రీ రబి కిసాన్ గోష్ఠి కార్యక్రమంలో రాంచి, కుంటి ప్రాంతాలకు చెందిన సుమారు 1500 మంది రైతులు పాల్గొన్నారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ శిఖరాగ్ర సమాపేశం న్యూఢిల్లీలో నిన్న ప్రారంభమైంది. ఈ సదస్సు కేంద్ర రాష్టాల మధ్య సమన్వయం మరింత బలపరుస్తుందని, మహిళా సాధికారిత, పిల్లల సమగ్ర అభివృద్ది లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు అమలు నిర్ధారిస్తుందని మంత్రి తెలిపారు. మహిళా సాధికారిత, శిశు అభివృద్ది, పోషకాహారం, భద్రత, సంక్షేమంపై ప్రధాన చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. వివిధ రాష్టాల మహిళా శిశు అభివృద్ది మంత్రులతో పాటు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని అన్నపూర్ణదేవి వెల్లడించారు. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ గరిష్ట రిటైల్ ధరలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య ద్వారా మందుల ధరలు 70% వరకు తగ్గుతాయని, దీనివల్ల క్యాన్సర్ రోగులకు ఏటా 2500 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలో అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా, ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు అర్జించే వ్యాపార ధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో పేరుడు పదార్థాలు నిర్వీర్యం చేస్తే ఆపరేషన్ సమయంలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. బేజీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలార్మడుగు క్యాంప్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జగదల్పూర్ నుంచి వినీషియన్ టెక్నీషియన్ బృందం సీఆర్పీఎఫ్ సిబ్బంది ఈ పనికి పేరుడు పదార్థాలు నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా సమీపంలో పేల్చిన ఒక పేరుడు పదార్థం తూటా తాలూకు శకలం తగలడంతో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరులిద్దరికి తీవ్ర గాయాలు కాగా మరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నలుగురు సిబ్బందికి ప్రాథమిక చికిత్స అందించాక మెరుగైన చికిత్స కోసం కోంటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ప్రముఖ నటుడు నానా పటేకర్ భౌతికకాయానికి పూణే సమీపంలో దోంజలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ నానాచీవాడీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో రాత్రి 11:30 ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు ముందు నటుడికి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. నానా పటేకర్ పార్థివ దేహం పూణే విమానాశ్రయం చేరుకున్నాక ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఇగ్నాస్ షిండే, సునీత్ర పవర్ ఘన నివాళులు అర్పించారు. నానా పటేకర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీ చిత్రసీమకు ఆయన చేసిన సేవలు, చిరస్మరణీయ పాత్రలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, లక్షద్వీప్, సిక్కింలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. సౌదీ అరేబియాలో రియాద్లో ఉన్న అబా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడిని భారత్ ఖండించింది. ఈ దాడిలో సామాన్యులు మరణించడం, గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేసింది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు జరిగే మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. అమెరికా, జర్మనీ, నార్వే దేశాల నుంచి 40కి పైగా నౌకల నిర్మాణానికి కొచిన్ షిప్ యార్డుకు ఆర్డర్స్ వచ్చాయని కేంద్ర మంత్రి సోనోవాల్ తెలిపారు. న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే 3వ అంతర్జాతీయ భారత్ 6G సదస్సును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న ప్రారంభించారు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 2 T20 మ్యాచ్ ఈరోజు రాంచీలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: బొబ్బలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువల తామరా
1: సై బాల్,
0: వరద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా ప్రపంచ కంటిచూపు దినోత్సవం విశేషాలు, అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. మన జీవితంలో కళ్లకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ అందమైన ప్రపంచాన్ని చూడటానికి, చదవటానికి, నేర్చుకోవడానికి, మన పనులు మనలను సక్రమంగా చేసుకోవడానికి కంటిచూపు ఎంతో అవసరం. అందుకే కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ కంటిచూపు దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రస్తుతం చిన్న వయసు నుంచే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి డిజిటల్ పరికరాలను అవసరమైనంతవరకే ఉపయోగిస్తూ మధ్య మధ్యలో కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. కళ్ల ఆరోగ్యానికి పోషకాహారం కూడా చాలా ముఖ్యం. ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు, గుడ్లు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. తగినంత నిద్ర కూడా అవసరం. కంటిలో నొప్పి, ఎర్రదనం, చూపు మసకబారడం లేదా ఇతర సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా కంటి వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా పిల్లలకు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించడం మంచిది. మన కళ్లను మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. కంటిచూపు ఆరోగ్యంగా ఉంటేనే జీవితం మరింత అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ కంటిచూపు దినోత్సవం సందర్భంగా మన కళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ వహిద్దాం. ఇతరులకు కూడా కంటి సంరక్షణపై అవగాహన కల్పిద్దాం. కళ్లను కాపాడుకుందాం, చూపును పదిలంగా ఉంచుకుందాం. మీరింతవరకు ప్రపంచ కంటిచూపు దినోత్సవం విశేషాలు విన్నారు.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

నా 7వ ఏట నా తండ్రి రాజకోటకు స్థానిక కోర్టు సభ్యునిగా వెళ్లగా అక్కడ నన్ను ఒక ప్రాథమిక పాఠశాలలో చేర్చారు. పోరుబందర్లో వలె ఇక్కడ నేను సామాన్య విద్యార్థినే. ఈ స్కూల్ నుండి సబర్బన్ స్కూల్లోనూ, అక్కడ నుండి హైస్కూల్లోనూ చేరాను. అప్పటికి నాకు 12 ఏండ్లు. ఈ కాలంలో అటు ఉపాధ్యాయులతో గాని ఇటు తోటి విద్యార్థులతో కాని అబద్ధాలాడిన గుర్తులేదు. నాకు సిగ్గెక్కువ. అందువల్ల సమాజాన్ని తప్పించుకు తిరిగేవాణ్ణి. నా పుస్తకాలు, నా పాఠాలు, నా జతగాళ్ళు వేలకు బడిగిపోవటం, బడి మూసివేయగానే పరిగెత్తుకుని ఇంటికి చేరడం, ఇదే నా నిత్య కార్యక్రమం. నిజంగా నేను పరిగెత్తేవాణ్ణి. ఇతరులతో మాట్లాడమంటే కష్టంగా ఉండేది. ఎవరన్నా ఎగతాళి చేస్తారేమో అని భయంగా ఉండేది. హైస్కూల్లో చేరిన మొదటి సంవత్సరం పరీక్షా సమయమప్పుడు జరిగిన ఒక విషయం రాయడం

చాలా వరకు కూడా అవసరం. విద్యాశాఖకు చెందిన జైల్స్ అను పేరు గల ఇన్స్పెక్టర్ మా స్కూల్కు ఇన్స్పెక్షన్కై వచ్చాడు. అతడు మా పిల్లల అక్షర జ్ఞానాన్ని పరీక్షించేందుకై 5 శబ్దాలిచ్చాడు. వాటిల్లో కెటిల్ అను శబ్దం ఒకటి. నేను దాన్ని తప్పుగా వ్రాశాను. ఇది గమనించిన ఉపాధ్యాయుడు తన బూటుకలుతో నొక్కి తప్పు దిద్దుకోమన్నట్లు సైగ చేశాడు. కాని నేను దిద్దలేదు. ఎదురుగా ఉన్న పిల్లవాడి పలక చూసి తప్పు దిద్దుకోమని మాస్టారు సైగ చేస్తున్నారన్న విషయం తెలుసుకోలేకపోయాను. ఒకరి పలక మరొకరు చూసి వ్రాయకుండా ఉండేందుకే మాస్టారు అక్కడ ఉన్నారని నా భావం. మిగతా పిల్లలంతా వ్రాసిన 5 శబ్దాలు సరిగా ఉన్నాయి. నేను ఒక్కణ్ణి మాత్రం దద్దమ్మనైనాను. తరువాత మాస్టారు నా మూర్ఖత్వాన్ని నాకు తెలియజేశారు. కాని ఆయన మాటలు నామీద పనిచేయలేదు. ఇతరులను చూచి రాయడం నేను ఎప్పుడూ నేర్చుకోలేకపోయాను. అయితే ఈ సంఘటన ఉపాధ్యాయుని పట్ల నాకు గల వినయాన్ని ఏమాత్రం తగ్గించలేదు. పెద్దల దోషాల్ని చూసి కళ్ళు మూసుకోవడం నా స్వభావం. తర్వాత కూడా ఆ ఉపాధ్యాయుని గురించిన దోషాలు నా దృష్టికి వచ్చాయి. కాని ఆయన ఎడ నాకు వినయం తగ్గలేదు. నేను పెద్దల ఆజ్ఞ పాలించడమే నేర్చాను. కాని వారి పనులను గురించి తర్కించడం నేర్చుకోలేదు. అప్పటి మరో 2 విషయాలు నా మనస్సుకు హత్తుకొని ఉండిపోయాయి. బడి పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు చదువుదామనే కోరిక నాకుండేది కాదు. రోజువారి పాఠాలు చదవాలి గదా. ఉపాధ్యాయుణ్ణి మోసగించడమంటే నాకు ఇష్టముండేది కాదు. ఆయనచే మాట పడడం నాకు ఇష్టములేక పాఠాలు బాగా వల్లించేవాణ్ణి. అయితే నా మనస్సు మాత్రం పాఠాల మీద నిలిచేది కాదు. ఈ విధంగా నా పాఠాలే నాకు సరిగా రానప్పుడు పుస్తకాలు చదవడం సాధ్యమా? ఒకసారి మా తండ్రిగారు కొని తెచ్చిన ఒక పుస్తకం నా కంటపడింది. అది శ్రవణ పితృభక్తి నాటకం. శ్రద్ధగా ఆ పుస్తకం చదివాను. ఆ రోజుల్లో చెక్కల బాక్సుకు అమర్చిన అద్దంలో చిత్రాలు చూపిస్తూ కొందరు ఇంటింటికీ తిరుగుతూ ఉండేవారు. వాళ్లు చూపించిన చిత్రాల్లో అంధులైన తన తల్లిదండ్రుల్ని కావడలు కూర్చోబెట్టుకుని యాత్రకు వారిని మోసుకుపోతున్న శ్రవణుని బొమ్మ నా హృదయం మీద చెరగని ముద్ర వేసింది. అతన్ని లక్ష్యంగా పెట్టుకున్నాను. శ్రవణుడు చనిపోయినప్పుడు అతని తల్లిదండ్రులు విలపించడం ఇప్పటికీ నాకు జ్ఞాపకంగా ఉన్నది. ఆ లలిత గీతం నన్ను ద్రవింపజేసింది. నా తండ్రిగారు కొని ఇచ్చిన వాయిద్యం మీద ఆ గీతాన్ని ఆలపించాను కూడా. అప్పుడే ఒక నాటక కంపెనీ అక్కడికి వచ్చింది. వాళ్ల నాటకం చూసేందుకు నాకు అనుమతి లభించింది. అది హరిశ్చంద్ర నాటకం. ఆ నాటకం నాకు బాగా నచ్చింది. కాని ఎక్కువసార్లు ఎవరు చూడనిస్తారు? అయినా నా మనస్సులో ఆ నాటకం ప్రదర్శితం అవుతూనే ఉంది. కలలో హరిశ్చంద్రుడు కనపడుతూ ఉండేవాడు. అందరూ సత్యహరిశ్చంద్రులు ఎందుకు కాకూడదు అని అనుకునేవాణ్ణి. హరిశ్చంద్రుడు పడ్డ కష్టాలు తలుచుకొని ఎన్ని ఆపదలు వచ్చినా అంతా సత్యం పలకవలసిందేనని అనుకునేవాణ్ణి. నాటకములో హరిశ్చంద్రుడు అనుభవించిన కష్టాలన్నీ యథార్థమైనవేనని అనుకుని హరిశ్చంద్రుని దుఃఖం చూసి దాని జ్ఞాపకం పెట్టుకుని నేను బాగా ఏడ్చేవాణ్ణి. అతడు ఐతిహాసిక పురుషుడు కాదని ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. నా హృదయంలో ఇప్పటికీ శ్రవణుడు హరిశ్చంద్రుడు జీవించే ఉన్నారు. ఆ నాటకం చదివితే ఇప్పటికీ నా కళ్ళు చెమరుస్తాయనే నా నమ్మకం. ఈ ప్రకరణము వ్రాయకుండా ఉండడం నాకెంతో ఇష్టం. కాని కథాక్రమంలో ఇటు చేదు మాత్రలు ఎన్నో మృంగవలసి వచ్చింది. సత్యపూజారిని గదా, వేరే మార్గం లేదు, వ్రాయక తప్పదు. సుమారు 13వ ఏట నాకు పెళ్ళయింది. ఈ విషయాలు గ్రంథస్థం చేయవలసి వచ్చినందుకు విచారంగా ఉంది. అయినా విధి అని భావించి వ్రాస్తున్నాను. నా రక్షణలో ఉన్న 12 లేదా 13 ఏండ్ల బాలబాలికల్ని చూస్తూ ఉంటే నా పెళ్లి సంగతి జ్ఞాపకం వచ్చి నామీద నాకే జాలి కలుగుతూ ఉంటుంది. నాకు పట్టిన దౌర్భాగ్యం వాళ్లకు పట్టలేదు. కనుక వాళ్లను అభినందించాలని ఉంటుంది. 13 ఏళ్ల వయసులో జరిగిన నా పెళ్లిని సమర్థించుకునేందుకు నైతిక కారణం ఒక్కటి కూడా లేదు. కాటియావాడ్లో వివాహమంటే ప్రధానం కాదు. ఇద్దరు బాలబాలికలకు పెళ్లి జరపాలని, వాళ్ల తల్లిదండ్రులు చేసుకునే నిర్ణయాన్ని లేక ఒడంబడికను ప్రధానమని అంటారు. ప్రధానము అనులంఘనీయం. ప్రధానమైన తరువాత పెళ్లికి పూర్వం పిల్లవాడు చనిపోతే ఆ బాలిక వితంతువైపోదు. ప్రధానానికి సంబంధించినంతవరకు వరుడికి వధువుకి మధ్య సంబంధం ఉండదు. అసలు తమకిరువురికీ ప్రధానం జరిగిందనే విషయం కూడా

నాకు తెలియదు. ఈ విధమైన ప్రధానాలు నాకు వరుసగా 3 జరిగాయని విన్నాను. అది ఎప్పుడు జరిగాయో నాకు తెలియదు. ప్రధానము జరిగిన తరువాత 2 కన్యలు చనిపోయారని నాకు చెప్పారు. 3 ప్రధానం 7 ఏండ్ల వయసులో జరిగినట్లు నాకు గుర్తు. ప్రధానము జరిగినప్పుడు నాకు ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చెప్పారో లేదో గుర్తులేదు. పెళ్లి జరిగినప్పుడు వరుడు వధువు అవసరమవుతారు. కొన్ని విధులు వారు నిర్వర్తించవలసి ఉంటుంది. అట్టి వివాహాన్ని గురించే వ్రాస్తున్నాను. నా పెళ్లికి సంబంధించిన కొన్ని వివరాలు నాకు గుర్తున్నాయి. మేము 3 అన్నదమ్ములమని పాఠకులకు గతములో తెలియజేశాను. మాలో అందరికంటే పెద్దవాడికి పెళ్లి అయిపోయింది. 2వవాడు నాకంటే 2-3 సంవత్సరాలు పెద్ద. అతడికి వయసులో నాకంటే 1 లేదా 1.5 సంవత్సరం పెద్దవాడైన మా పినతండ్రి చివరి కొడుక్కి, నాకు 3 ఒకేసారి పెళ్లి జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ విషయంలో మా మేలుని ఎవరూ ఆలోచించలేదు. మా ఇష్టాయిష్టాలను గురించి యోచించే అవకాశమే లేదు. పెద్దలు తమ సౌకర్యం గురించి, పెళ్లి ఖర్చులు తగ్గించడాని గురించి మాత్రమే యోచించారు.

మీరింతవరకు మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక విన్నారు. పఠనం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ నుండి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు మీ పేరు, చిత్రం పేరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సప్ నంబరుకు పంపగలరు. మా వాట్సప్ నంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సప్ చేయగలరు. మా వాట్సప్ నంబర్ మరొకసారి 8332905037. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. కార్యక్రమంలో చెన్నై లవ్ స్టోరీ ఈ చిత్రం కోసం సాహితీ ధనంజయ్ పాడిన పాట, సంగీతం మణిశర్మ.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఎలా?

శ్రోతలకు గమనిక, ప్రతి ఆదివారం ఉదయం 7:15 ప్రసారమయ్యే నవల పఠనం ఇకపై అదే రోజు రాత్రి 7:45 ప్రసారమవుతాయి.

శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు మీ పేరు, చిత్రం పేరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నంబరుకు పంపగలరు. మా వాట్సాప్ నంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది, కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నంబర్ మరోసారి 8332905037. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు.

ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. కార్యక్రమంలో ముందుగా మహానుభావుడు ఈ చిత్రం కోసం అర్మన్ మాణిక్ పాడిన పాట, సంగీతం ఎస్ఎస్ తమన్, గీత రచన కృష్ణకాంత్,

మీరు విన్న ఈ పాట పోఖరీ చిత్రం కోసం నిహాల్ పాడిన పాట. సంగీతం మణి శర్మ, గీత రచన కందికొండ. మీకు ఇష్టమైన పాటలు, మీ మనసుకు దగ్గరైన గీతాలు, ఎప్పటికీ మర్చిపోలేని మధుర స్వరాలు, మీ ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కార్యక్రమంలో లక్ష్మీ చిత్రం కోసం రాజు సునీత పాడిన పాట, గీత రచన సంగీతం రమణగోకులా.

శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు మీ పేరు, చిత్రం పేరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సప్ నెంబరుకు పంపగలరు. మా వాట్సప్ నెంబర్ 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది, కానీ మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సప్ చేయగలరు. మా వాట్సప్ నెంబర్ మరోసారి 8332905037. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. పాటే పలకరిస్తే మనసే మురిసిపోతుంది. మధురమైన గీతాలతో మీ మనసును మైపరిపించే కార్యక్రమమే హిట్ మీద హిట్, సూపర్ హిట్ బీట్ సాంగ్స్, మీ ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. కార్యక్రమంలో ప్రేమ కావాలి ఈ చిత్రం కోసం అనుజ్ గురువారా, అంజన సౌమ్య పాడిన పాట, గీత రచన భువన చంద్ర, సంగీతం అనుప్ రూబెన్స్.

0: you are my girl.
1: హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ ను మీకు అందిస్తుంది ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. కార్యక్రమంలో సూరిగాడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం వాసురావు, గీతరచన భువనచంద్ర.

0: Worst of El Nino yet to come. Peak likely in December, says UN body, reports the Indian Express. And Carson wins Literature Nobel for giving classics a modern twist, informs the Economic Times. India eyes $1 trillion exports despite global trade headwinds, says Piyush Goyal, leads the Statesman. And finally, as a front page homage, all the dailies lead with a front page tribute and dedicated special columns to Nana Patekar's memory, collectively hailing him as an irreplaceable icon who challenged the hero stereotype with unmatched raw intensity. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to participate in valedictory session of Departmental Summit on Women and Child Development in New Delhi today. Government caps trade margins on non-scheduled anti-cancer drugs at 30% of MRP. Prices may fall by up to 70%. Counting of votes begins for by-elections to 5 assembly constituencies in Tamil Nadu, Puducherry and West Bengal and 1 Lok Sabha seat in Assam. Last rites of veteran actor Nana Patekar performed with full state honours at his Pune farmhouse. Houthi launches fresh attacks on airports in Saudi Arabia. India asks its nationals residing in that country to remain alert and vigilant. And in cricket, second T20 international between India and West Indies to be played in Ranchi this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వార్త వ్యాఖ్య వింటారు.
3: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధిపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశాభివృద్ధికి, అంతర్గత భద్రతకు, సామాజిక స్థిరత్వానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం భద్రత, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, స్థానిక పరిపాలన పెంపుదల అనే బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి. సురక్షితమైన రక్షణ వలయంతో పాటు మౌలిక వసతుల కల్పన, ఉపాధి, విద్య, వైద్యాన్ని విస్తరించడం ద్వారా ఈ ప్రాంతాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నారు. అటవీ కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలను సమీప పట్టణాలతో అనుసంధానించేందుకు వేల కిలోమీటర్ల మేర పక్కా రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నారు. రక్షణ దళాల సమాచార వ్యవస్థతో పాటు స్థానిక ప్రజలకు డిజిటల్ సేవలు అందించేందుకు వేలాది 4G 5G మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. వేలాది పోస్టాఫీసులు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమించి ప్రభుత్వ పథకాల నిధులను నేరుగా లబ్దిదారులకు జమ చేస్తున్నారు. రహదారులు, తాగునీరు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, తదితర మౌలిక సదుపాయాలు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రతి ప్రభావిత జిల్లాల్లో పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు, నైపుణ్యాభివృద్ది కేంద్రాలను నెలకొల్పి ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మారుమూల గ్రామాల్లో పోలీస్ స్టేషన్లు, సీఆర్పీఎఫ్ క్యాంపులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత భద్రతా చర్యలు, మౌలిక వసతుల అభివృద్ది వ్యూహాల వల్ల అనేక నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో హింస తగ్గి సాధారణ స్థితి నెలకొంటోంది. రాష్టంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద ప్రభావం కారణంగా అభివృద్ది కార్యక్రమాలకు పలు సవాళ్లు ఎదురయ్యాయి. అయితే భద్రతా చర్యలతో పాటు ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను విస్తరించడంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. కొండలు, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలను సమీప పట్టణాలు, మండల కేంద్రాలతో అనుసంధానించేందుకు రహదారులు, వంతెనల నిర్మాణం చేపడుతున్నారు. విద్యుత్, తాగునీరు, మొబైల్ నెట్వర్క్, పాఠశాలలు, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో గిరిజన ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు నేరుగా అందించడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో సుపరిపాలనను బలోపేతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న ప్రాంతాల్లో 30కి పైగా కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటయ్యాయి. దీనివల్ల రోడ్లు, నెట్వర్క్ విస్తరణ సులభమయ్యింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక ప్రకారం దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో ఆపరేషన్ కాగర్ అత్యంత నిర్ణయాత్మకమైనదిగా చెప్పవచ్చు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాకుండా అడవుల్లో ప్రభుత్వ అభివృద్ది పథకాలు వేగంగా అమలు కావడానికి మార్గం సుగమం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావం పూర్తిగా తగ్గిపోగా ప్రస్తుతం

0: ఛత్తీస్గఢ్ రాష్టంలోనూ ప్రభావం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర విధానం వల్ల నక్సలిజం ప్రజల మద్దతును కోల్పోయి అంతిమ దశకు చేరుకుందనే చెప్పాలి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడంతో పాటు గిరిజనుల్లో నమ్మకాన్ని పెంచడానికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం, పునరావాస విధానాలు అత్యంత కీలకమైన సాధనాలుగా పనిచేస్తున్నాయి. నక్సలైట్లు ప్రధానంగా గిరిజనుల భూమి, హక్కుల అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ప్రాబల్యం పెంచుకున్నారు. దీనికి పరిష్కారంగా అటవీ హక్కుల చట్టాన్ని వేగవంతం చేశారు. అడవుల్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాదారు పాసపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల వారికి భూమిపై చట్టబద్దమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. అటవీ హక్కుల గుర్తింపు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన రైతులకు నేరుగా పీఎం కిసాన్, ఉపాధి హామీ పథకం, బోరుబావులు, బిందు సేద్యం వంటి సదుపాయాలను అందిస్తున్నారు. ఇప్పపూలు, తేనె, తమలపాకులు, చింతపండు వంటి అటవీ ఉత్పత్తులకు గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ది సమాఖ్య ట్రైఫెడ్ ద్వారా మద్దతు ధర ఇచ్చి దళారుల అక్రమాలను అరికట్టారు. స్థానిక ఎన్నికలు సజావుగా సాగడంతో గిరిజన గ్రామాలు నిధుల కేటాయింపుల్లో స్వయం నిర్ణయాధికారం సాధిస్తున్నాయి. హింస తగ్గుముఖం పట్టడం, సుపరిపాలన చేకూరడం వల్ల ఈ ప్రాంతాలు తీవ్రవాదం నీడ నుంచి బయటపడి వేగంగా అభివృద్ది పదంలో పయనిస్తున్నాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్దిపై వార్తావ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు.
1: వార్తావ్యాఖ్య ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మనసు పలికే ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరోసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హలో
7: హలో మేడం, నమస్కారం మేడం.
2: నమస్తే అండి, మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరండి?
7: నా పేరు సిద్ధయ్య మేడం, అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతాను మేడం.
2: ఓకేనండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి చెప్పండి.
7: కొండవీటి రాజా మేడం, చిరంజీవి గారి కొమ్మలకి కోగిళ్ళకి అనే పాట ఉంటాను మేడం.
2: ఓకేనండి, మీ కోరిక మేరకు ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.
7: ధన్యవాదాలు మేడం.
2: ధన్యవాదాలండి.

0: హలో మేడం.
1: హలో,
0: హలో మేడం.
1: చెప్పమ్మా, నీ పేరేంటి?
0: దివ్య మేడం.
1: దివ్యానా?
0: అవును మేడం.
1: ఓకే దివ్య, ఏ పాట కావాలి నీకు?
0: శుభాకాంక్షలు మేడం.
1: శుభాకాంక్షల నుంచి ఏ పాట?
0: గుడి గంటలు పోయేలా పాట.
1: ఓకే, గుడి గంటలు కాదురా, ఇది గుండె నిండా గుడి గంటలు.
0: అవును మేడం.
1: ఓకే దివ్య, నువ్వు కోరిన పాట వస్తుంది, విను.
0: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే, వెల్కమ్.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: హలో, వెల్కమ్ టు మనసు పలికే అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: బాగున్నారా మేడం?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: బాగున్నాం మేడం. నా పేరు పూజారి ధనంజయ్ మేడం. నాది అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: ఓకే అండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
2: సినిమా పేరు వచ్చి భైరవ దీపం.
1: భైరవ దీపం, ఇందులో ఏ పాట అండి?
2: దాంతో నరుడా నరుడా అనే సాంగ్ ఉంటుంది మేడం.
1: ఓకేనండి, ఎస్ జానకి గారు పాడింది.
2: అవును మేడం, జానకి గారు పాడిన పాట.
1: ఓకే ధనంజయ్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్ అండి.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: హలో, వెల్కమ్ టు హలో మనసు పలికి అండి.
2: నమస్కారం అండి.
1: చెప్పండి, మీకు ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
2: ఎన్టీ రామారావు గారిది ఆత్మ బంధువు అండి.
1: ఆత్మ బంధువు నుంచి ఏ పాట అండి?
2: ఘనశాల గారు పాడింది, ఎవరు ఏ ఊరు ఎవరు కన్నారు. ఈ పాట విని ఛానల్లో వస్తుందండి.
1: ఓకే ఓకే.
2: మేము వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత.
1: హేమలత,
2: మా ఆవిడకి చాలా ఇష్టం అండి ఈ పాట.
1: అవునా అండి? ఓకేనండి, మీ ఆవిడకి ఇష్టం కాబట్టి ఈ పాట వినిపిస్తాం, వినండి.
2: ధన్యవాదాలు అండి.
1: ధన్యవాదాలు సార్.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో, మనసు పలికే కార్యక్రమానికి స్వాగతం అండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: మేడం, అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
1: మధుసూదన్ రెడ్డి గారు, ఏ పాట కావాలండి మీకు?
2: మేడం, జయం మన దేరా మూవీ నుంచి నేచేటి జాగిలి నువ్వేన సాంగ్ ఉంటుంది మేడం.
1: ఓకేనండి,
2: ఆ సాంగ్ ప్లే చేయండి మేడం.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.

0: హలో, వెల్కమ్ టు మనసు పల్కి అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ధనలక్ష్మి మేడం, మార్కాపురం నుంచి.
0: ఓకే ధనలక్ష్మి గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: ప్రేసి రావేలో నీ కోసం నీ కోసం పాటలు.
0: పాడతారా రెండు లైన్లు?
1: ఏంది మేడం
0: పాట పాడతారా రెండు లైన్లు అంటున్నాను.
1: పాడండి మేడం, బాగా రాదు.
0: ఓకే ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది ధనలక్ష్మి గారు, వినండి.
1: ఓకే మేడం.

0: హలో, మున్సిపాలిటీ కార్యక్రమానికి స్వాగతం అండి.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్
1: మున్సిపాలిటీ వెల్కమ్ మేడం.
0: ఓకేనండి,
1: పాటల ప్రోగ్రానికి
0: ఓకే ఓకే, చెప్పండి మీ పేరు.
1: ఈ రోజు మన తపాలా దినోత్సవం సందర్భంగా మన శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ మ్యాన్ మూవీ నుంచి మనసుల్లో జెంటిల్ మ్యాన్, పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబు, పోస్ట్ మ్యాన్ ఈ పాట వినిపించాలి మేడం.
0: ఓకేనండి, మీ కోరిక మేరకు ఈ పాట వస్తుంది.
1: మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, మా అశోక్ గారు, డ్రైవర్ బాబు గారు, సల్మాన్ రాజు గారు, చిన్నప్ప గారు, వీరందరి కోసం, మీకోసం, మా కోసం, వింటున్న శ్రోతలందరి కోసం.
0: ఓకేనండి.

0: హలో, వెల్కమ్ టు మనసు పల్కే అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: వైఎస్ఆర్ గణపతి జిల్లా పండుగ మండలం కొరవానపల్లి మేడం.
0: ఓకే, చెప్పండి, ఏ పాట కావాలి?
1: ఆత్మబలం నుంచి పరుగులు తీసే నీ వయసులకు 14 వయసులు నా మనసు.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, వెల్కమ్ అండి.

0: హలో,
1: హలో, వెల్కమ్ టు మన్స్ పల్కే అండి.
0: మనస్పల్కే మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్
0: అడ్వాన్స్
1: చేస్తున్నారు?
0: గా దసరా శుభాకాంక్షలు మేడం.
1: ఓకే, మీకు కూడా దసరా శుభాకాంక్షలు అండి.
0: థ్యాంక్స్ మేడం. దసరా సందర్భమున శివరామరాజు నుంచి అమ్మ దుర్గా భవాని లోకాలనేదే అది ఆ పాట అయ్యింది మేడం.
1: ఓకేనండి.
0: కోరుతున్నాను రమేష్, శ్రీలక్ష్మి, నవదీప్, ఝాన్సీ మాట్లాడండి మేడం.
1: ఓకేనండి, వీరందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి సార్.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో అంశం మీకు నచ్చిన విహారయాత్ర గురించి మాతో పంచుకోవాలంటే 2233939 ఫోన్ నంబర్కు కాల్ చేసి మీ అనుభూతులను మాతో పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం మార్కాపురం ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరొకసారి 2233939 ఫోన్ నంబర్, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి?
2: ధనలక్ష్మి మోరపాకుల మేడం.
1: ధనలక్ష్మి గారు, విన్నారా అంశము?
2: మేడం
1: చెప్పండి. విహారయాత్ర, మీరు మీకు నచ్చిన ప్లేస్ కు వెళ్ళి ఉంటారు కదా, ఆ ప్లేస్ గురించి మీకు ఎందుకు ఇష్టమో చెప్పండి.
2: రీసెంట్ గా గోల్డెన్ టెంపుల్ వెళ్ళాము.
1: తిరుపతి అండి?
2: తిరుపతి వెళ్ళాము, అరుణాచల్ వెళ్ళాము.
1: తిరుపతి దగ్గర గోల్డెన్ టెంపుల్ కదా. ఓకే, ఎలా అనిపించింది అండి మీకు?
2: బాగా అనిపించింది మేడం. నైట్ టైం వెళ్ళాము, చాలా బాగా అనిపించింది. అమ్మవారిని కూడా అభిషేకం చేశాము.
1: ఓకే అండి. ధనలక్ష్మి గారు అంతేనా అండి మాట్లాడతారా? ఓకే ఓకే ధనలక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు అతివలు అభిప్రాయాలు కార్యక్రమం అండి. విహారయాత్రల గురించి మీ అనుభవాలు, మీ అనుభూతులు మాతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మేడం? నెక్స్ట్ కాలర్ ఎవరో చూడండి. హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: స్మిత అండి.
0: స్మిత గారు చెప్పండి, టాపిక్ విన్నారా?
1: విన్నానండి, విహారయాత్ర గురించి.
0: చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, సోలోగానా, ఫ్యామిలీతోనా, ఫ్రెండ్స్ తోనా, ఎలా వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు, మాతో పంచుకోండి మీ అనుభవాల్ని.
1: ఈ మధ్య నేను కేరళ ట్రిప్ వెళ్ళానండి.
0: ఓ, కేరళ వెళ్ళారా? నైస్ ప్లేస్.
1: పిల్లలు సర్ప్రైజ్ ఇచ్చారు మా మ్యారేజ్ డే కి.
0: ఓకే.
1: అక్కడ సీనరీస్ కానీ, అక్కడ మేము వెళ్ళినప్పుడు లైట్ గా వర్షం కూడా పడుతుంది.
0: ఓకే,
1: చాలా హ్యాపీగా అనిపించింది.

0: మీ ట్రిప్ బాగా జరిగింది మేడం.
1: ఏమేం ప్లేసెస్ చూసారండి కేరళలో?
0: కేరళను అవి పేర్లు గుర్తురావు.
1: అలప్పి చూసారా, మున్నార్ చూసారా?
0: అలిపి చూశాను, మున్నార్ చూడలేదు.
1: ఓకే,
0: నెక్స్ట్ ట్రిప్ వేయాలి మున్నార్.
1: త్రివేంద్రం చూసారా?
0: త్రివేణి చూడలేదండి.
1: ఓకే, వాయనాడ్?
0: వాయనాడు చూశాను.
1: ఓకే, బాగా ఎంజాయ్ చేశారనమాట.
0: చేసామండి.
1: అక్కడ నేచర్ ని బాగా ఎంజాయ్ చేశారనమాట.
0: నేచర్ ని చేశాను, బాగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేశాము.
1: ఓకే, ఎక్కడికి వెళ్ళిన ముందు మనం ఫుడ్ ని బాగా ఆస్వాదిస్తానులేండి. నచ్చిందా అండి మీకు అక్కడ ఫుడ్?
0: అంటే కొన్ని కొన్ని చోట్ల నచ్చింది, కొన్ని చోట్ల నచ్చలేదు.
1: ఓకే, చెప్పండి ఇంకా.
0: చెప్పాలి మేడం, మీ ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి, కొత్త కొత్తగా అన్ని.
1: థ్యాంక్ యూ అండి. అక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మిస్ అవ్వడం కానీ, మీ ఫ్రెండ్స్ మిస్ అవ్వడం కానీ, మీరు టెన్షన్ పడడం కానీ, ట్రైన్ మిస్ అవ్వడం కానీ, అలాంటివి ఏమన్నా సరదాగా ఏమన్నా జరిగాయా?
0: అలాంటి ఏం జరగలేదండి. వెళ్ళిన రోజు ఒక రోజు అయితే వర్షం వచ్చింది, అప్పుడు డిస్టర్బెన్స్ కనిపించింది, మరుసటి రోజుకి ఓకే.
1: మొత్తానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పర్ఫెక్ట్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చారనమాట.
0: అవునండి, ఫ్యామిలీతో వెళ్ళాము, ఆ పిల్లలు మేము బాగా ఎంజాయ్ చేసాము ఫుల్ గా.
1: అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉండాలి, మనకు కూడా కాస్త రిఫ్రెష్మెంట్. ఓకే అండి, స్మిత గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి.

0: హలో హలో, వెల్కమ్ టు అతివలు అభిప్రాయాలు. హలో,
1: హలో
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
1: మేడం, నా పేరు మౌలాబి మేడం.
0: మౌలాబి గారు
1: మేడం గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి. చెప్పండి, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి వచ్చారా? మీ అనుభవాల్ని, మీ అనుభూతుల్ని మాతో పంచుకుంటారా ఈరోజు?
1: మేడం, మేము రీసెంట్గా పాలంకి వెళ్ళాం మేడం.
0: పాలంక,
1: మేడం
0: ఎర్రగొండపాలెం దగ్గరే కదండి?
1: మేడం, పాలంక మేడం.
0: ఓకే, చెప్పండి, పాలంక విశేషాలు ఏంటి? అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్తో వెళ్ళాలి కదండి?
1: అందరూ వెళ్తారు మేడం,
0: సంవత్సరానికి ఒక్కసారి.
1: సంవత్సరానికి ఒకసారి వెళ్తారు మేడం.
0: చెప్పండి.
1: తొలి ఏకాదశి ఇప్పుడు.
0: ఓకే, తొలి ఏకాదశి రోజు మాత్రమే అక్కడ దర్శనం ఉంటుందా?
1: 3 డేస్ ఉంటుంది మేడం.
0: 3 డేస్.
1: మేడం,
0: చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అది?
1: ఒక చిన్న చుట్టూ ఫారెస్ట్ మేడం మొత్తము.
0: అవును,
1: అక్కడ గిరిజనులు చాలా మంది ఉంటారు.
0: ఓకే.
1: ఆ ఫారెస్ట్ లో చాలా మంది అంటే తెలియని ఫుడ్ పండుగ కూడా మనము ఎలక్టైలు ఉంటాయి మేడం. ఒక పండుగ కదా మేడం అది.
0: హలో, మాలాబి, మాలాబి గారు చెప్పండి.
1: మేడం,
0: చెప్పండి మేడం.
1: అక్కడ అక్కడ నుంచి శ్రీశైలం కూడా వెళ్తారు మేడం, కొండలలో నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతారు.
0: ఆ ట్రిప్ మొత్తం నడుచుకుంటూనే వెళ్తారా అండి, అడ్వెంచరస్ గా?
1: చుట్టూ నడుచుకుంటారు, కొంచెం దూరం మట్టుకు ట్రావెల్ చేస్తారు మేడం.
0: ఓకే,
1: మీ బండిలో వెళ్తారు.
0: ఓకే,
1: అక్కడ నుంచి అక్కడ దర్శనం చేసుకుని కింద లోయ.
0: అక్కడ ఏ దేవుడు అండి దర్శనానికి అక్కడ అవైలబుల్ గా ఉంది?
1: శివుడు ఉంటాడు మేడం.
0: శివుడు, ఓకే.
1: అక్కడ శివుడు ఉంటాడు, అక్కడ నుంచి ఒక నైట్ నిద్ర చేసి వాళ్ళు నిద్ర చేస్తారు.
0: ఓకే,
1: తర్వాత అక్కడ నుంచి కొండలలో నుంచి శ్రీశైలం వెళ్తారు మేడం నడుచుకుంటూ.
0: ఆహా, ఓకే, అక్కడ నుంచి శ్రీశైలం కూడా వెళ్ళొచ్చా? ఇది మాకు తెలియదండి.
1: శ్రీశైలం బాగా 10 మంది 20 మంది జంటగా వెళ్ళి అందరు కలిసి గ్రూప్ గా వెళ్తారు మేడం.
0: అది ఫారెస్ట్ కదా, కొంచెం జాగ్రత్త ఉండాలి కాబట్టి గుంపుగా వెళ్తారేమో.
1: అవును మేడం, వెళ్తారు.
0: ఓకే, అక్కడ మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి.
1: ఫారెస్ట్ నేను అక్కడ ఫారెస్ట్ లో వెళ్ళేటప్పుడు చెట్లు చాలా నీరసం వెళ్ళిపోయాయి మేడం, అంటే నీళ్లు లేక వర్షాలు లేక ఎంతో ఇబ్బంది పడినట్టుగా అనిపించాయి. అక్కడ ఉన్న మనుషులు కానీ గిరిజనులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కనీసం లేని ప్రేమ, వాళ్ళు ఇచ్చే కొద్దిసేపు కూడా చాలా బాగా చూసుకున్నారు మేడం. వాళ్ళు
0: వాళ్ళు అంతేనండి, కల్మషం లేకుండా ఉంటారు గిరిజనులు.
1: చాలా బాగా అనిపించింది మేడం.
0: ఓకే,
1: ఇక్కడ ఈ టౌన్ లో ఈ పల్లెటూరులో ఉన్న మనకే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది కదా మేడం. మీకు దొరికినా మనం ఇద్దరు

0: ఇబ్బంది పడతాము.
1: అక్కడ వాళ్ళు ఏం లేకుండా చాలా మినిమలిస్టిక్ గా బతుకుతుంటారు, చాలా చిన్న చిన్న వాటితో కూడా చాలా సంతోషంగా అనుభవిస్తుంటారు వాళ్ళు.
0: అవును మేడం, ఈ సమయంలో అంటే మనం ఉండే ఈ 3 డేస్ లో అక్కడ ఫెస్టివల్ జరిగింది కదా మేడం, ఏ చిన్న సాయం చేసినా వాళ్ళకు హ్యాపీ ఫీల్ అవుతారు మేడం.
1: ఓకే అండి, ఓకే మౌలాభి గారు.
0: ఇంకొక చిన్న విషయం మేడం
1: చెప్పండి.
0: ఈ ఫెస్టివల్ జరిగినప్పుడే మనము మనుషులను బయటికి అన్ని ప్రేమలు తొంగుకొని రాకూడదు మేడం,
1: ఎప్పుడు ఒకేలా ఉండాలి.
0: మాట్లాడుతున్నాము అంటే ఫెస్టివల్ జరిగినప్పుడు మనం అన్ని విధాలుగా ఆరంభాలు చేసుకునే కాడికి, ఫెస్టివల్ లేకపోయినా గానీ ఈ ప్రకృతి కొంచెం ఏదో కొంచెం సాయం చేసే విధంగా మనం ఉండాలి మేడం. నాశనం చేసుకుని మనం చేతులారా నాశనం చేసుకోవద్దు కదా మేడం.
1: అవునండి,
0: అదే మేడం నేను చెప్పాలనుకున్నది ఒక్కటే మేడం.
1: ఓకే మౌలభి గారు, చాలా చక్కగా మాట్లాడారు.
0: మాట్లాడదాం అనుకున్నా మేడం, కలిసింది.
1: ఓకే ఓకే మేడం గారు, చాలా మంది చేస్తుంటారు కదా, కొంచెం బిజీ వస్తుంటది, ప్రయత్నిస్తూ ఉండండి, మాట్లాడుకుందాం, ముచ్చటించుకుందాం చాలా విశేషాల గురించి అతివలు అభిప్రాయాల కార్యక్రమంలో. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మౌలాభి గారు.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: హలో, వెల్కమ్ టు అతివలో అభిప్రాయాలండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరండి?
2: నా పేరు జయలక్ష్మి మేడం.
1: జయలక్ష్మి గారు, విన్నారండి అంశం?
2: విన్నాం మేడం,
1: చెప్పండి.
2: మేము ఈ మధ్య కాఫీకి వెళ్ళొచ్చాం మేడం.
1: ఈ మధ్య
2: ఒక 1 మంత్ మేడం. అసలు హిందూ అయి పుట్టిన తర్వాత కాశీకి వెళ్ళి రావాలి మేడం. అసలు కాశీలో ఆ శివయ్య దర్శనం, విశ్వనాథుని దర్శనం చాలా చాలా ఎగ్జైటింగ్ ఉంది మేడం. కాశీకి మనం వెళ్తే తోడుగా మనం ఎవరినైనా, అంటే మన వాళ్ళని కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఒక 10 మంది కలిసి వెళ్తే బాగుంటది మేడం. అక్కడ మన భాష కాదు కదా, అప్పుడు ఇక్కడ ఒంగోలు నుంచి ట్రైన్ ఉంటది మేడం, రామేశ్వరం టు కాశీ. ప్రతి వారం వీక్ కు ఒకసారి ఉంటది మేడం, ప్రతి గురువారం ఉంటది మేడం.
1: మనము ఎప్పుడైనా ఏ విహార యాత్రకైనా అందరూ కలిసి వెళ్తేనే బాగుంటుందండి.
2: అవును మేడం,
1: సరదాగా ఉంటుంది.
2: ఒకళ్ళ తెలియని గానీ ఒకళ్ళకు ఒకళ్ళ ఏదైనా సమస్య వచ్చింది, మనకు ఆలోచన రాకపోతే ఇంకొకళ్ళకి ఆలోచన వస్తుంది కదా మనం
1: పంచుకోవడం.
2: మంచి గాని చెడు గాని ఏదైనా సరే అందరం కలిసికట్టుగా వెళ్ళాలి, చూడాలి మేడం. చాలా బాగుంది మేడం కాశీ దర్శనం గాని,
1: అంటే ప్రతి ఒక్కరు చూడాలంటారు.
2: అవును మేడం.
3: గంగాహారతి దర్శనం కూడా చేసుకున్నారా అండి?
2: చేసుకున్నాం మేడం.
3: దాని గురించి చెప్తారా?
2: మేము కాశీలో 9 రోజులు ఉన్నాం మేడం, 9 లీటర్లు చేశాము
3: కాశీ.
2: కాశీలో 9 లీటర్లు చేసుకున్నాం. రోజు దర్శనానికి వెళ్ళాము, స్వామి దర్శనము, భక్తి దర్శనం ఒక రోజు చేసుకున్నాం మేడం. లలితా ఘాట్ లో హారతి చూసాం మేడం, 6 రోజులు చూసాము. చాలా బాగుంది మేడం, మనకు హారతి చూస్తుంటే వాళ్ళు ఇచ్చే విధానము చాలా, అసలు మనకు మనసు తన్మయమైపోతుంది.
3: అది వర్ణించడానికి చేత కాదు అందరికి.
2: చాలా చాలా బాగుంది మేడం.
3: ఇంకా కాశీ చుట్టుపక్కల ఇంకేమన్నా చూసారా అండి?
2: చూసాం మేడం. కాశీ 9 నిధులు అయిపోయిన తర్వాత మేము సీతామడి, భువనేశ్వర్, కోణార్క్, ప్రయాగ్రాజ్, అయోధ్య, నైమిశరణ్యం, సింహాచలం, అన్నవరం, విశాఖపట్నం, కుర్మం వెళ్ళి ఇవన్నీ చూసి మార్కాపురం వచ్చాం మేడం. అయోధ్య ఉంది మేడం, అసలు నరేంద్ర మోడీ గారికి 1 కోటి దండాలు మేడం. అసలు కాశీ గారిని అయోధ్య గుడి ఎలా కట్టించారు.

0: అంత బాగుంది మేడం, అంత అద్భుతంగా ఉంది మేడం.
1: బాలరామయ్యను కూడా దర్శనం చేసుకున్నారన్నమాట. మొత్తానికి అలా అలా అలా చుట్టుకుంటూ వచ్చేసి మార్కాపురం వచ్చేసారన్నమాట.
2: ఎన్ని రోజులు ట్రిప్ అండి? మొత్తం
0: 18 రోజులు పట్టింది మేడం.
2: 18 డేస్.
1: ఓకే
2: ఓకే ఓకేనండి.
0: ఆయన అనుగ్రహమే మేడం, రామయ్య అనుగ్రహం, శివయ్య అనుగ్రహం. మాకు అసలు నేను అనుకోకుండా వెళ్ళాం అనమాట. అందరు వెళ్తున్నారు, వస్తావా అన్నారు, తోడున్నారు మేడం. ముందు మా వాళ్ళంతా ఇప్పుడు కాకపోతే అవకాశం లేదని వెళ్ళాను మేడం. చాలా చాలా బాగుంది మేడం అనుభూతి.
2: అంటే బడ్జెట్ ఎంతలో ఉంటుందండి? అంటే వెళ్లే వాళ్ళకి మీరేం చెప్తారు? కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళకి,
0: కాశీ వెళ్ళాలనే వాళ్ళకు బడ్జెట్ అంటే మేడం, ట్రైన్ కి వచ్చేసి ఒంగోలు నుంచి ఆ రోజు, అంటే ఎక్కువసేపు మాట్లాడితే పర్వాలేదు మేడం.
2: అంటే మనకి ఇంకా టైం అయిపోయిందండి.
0: అంటే ట్రైన్ కి
2: త్వరగా చెప్పండి
0: మేడం, ముందు బుక్ చేసుకోవాలి. ఆ రోజు మాకు ఒంగోలు నుంచి ఖాళీ లేకపోతే శ్రీ విల్లూరు నుంచి చేయించుకున్నాం మేడం. విల్లీపురం 2250 పడింది మేడం, థర్డ్ క్లాస్ 3 టైర్ ఏసి.
2: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మనకి టైం తక్కువగా ఉంది కదా, నెక్స్ట్
0: చేసుకుంటే అక్కడ
2: మేడం.
0: ఓకే మేడం,
2: ఓకేనండి. నెక్స్ట్ టైం మాట్లాడదురు గాని.
0: సరే మేడం, ఓకే
2: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు థ్యాంక్స్ చెప్పాలి మేము. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరింతవరకు అతివలు అభిప్రాయాలు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక బృహత్తరమైన డిజిటల్ ప్రణాళిక వేదిక 100 లక్షల కోట్ల రూపాయల అంచనాతో ఈ పథకాన్ని రూపొందించింది. రైల్వేలు, రహదారులు, పోర్టులు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ వంటి 7 ప్రధాన రంగాలు పరస్పర సమన్వయంతో పనిచేసేలా చేయటం పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఉద్దేశం. మరి ఈ పథకం గురించి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అలాగే రాష్ట అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
3: నమస్కారం
2: యామిని గారు. గతంలో వేరువేరు రవాణా ప్రాజెక్టుల మధ్య సమన్వయం లోపించేది. పీఎం గతిశక్తి ప్లాన్ ద్వారా మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయంటారు?
3: భారతదేశ ఆర్థిక వ్యవస్థని తదుపరి అంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉందో చాలా అవసరం. ఏ దేశానికైనా సరే అది అభివృద్ధి సాధించాలంటే అది గ్రామమైనా, జిల్లా అయినా, ఊరైనా, రాష్ట్రమైనా, దేశమైనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అందరికీ ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి బాగా అనుభవంలో ఉన్నటువంటిది. మన దగ్గర ఒక పెద్ద సమస్య ఉండేది, రోడ్ల శాఖ ఒక రోడ్డు వేసేవాళ్ళు, వచ్చి తెల్లారి చూసేటప్పటికి టెలికాం శాఖ వాళ్ళు వచ్చి ఆ రోడ్డు తవ్వేసేవాళ్ళు కేబుల్ వేయడానికి అని చెప్పాను. లేదా మళ్ళీ వచ్చి వీళ్ళు ఆ రోడ్డు వేసేస్తారు, అంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఎప్పటికో వెంటనే వచ్చేవాళ్ళు కదా, ఎప్పటికో వచ్చి వేసేవాళ్ళు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ దాన్ని మురుగునీరు కోసం, డ్రైనేజీ పైపుల కోసం అని చెప్పని మళ్ళీ దూవుతూనే ఉండాలి. ఇలాగా శాఖల మధ్య సమన్వయం లేదు, లేకుండా ఉండడం వల్ల అటు సమయము ఇటు డబ్బు వృధా అయ్యేది. అదంతా ప్రజల డబ్బే కదా, పైగా పనులు ముందుకు వెళ్ళేవి కాదు అసలు, అంటే ముందుకు సాగేవి కానే కాదు. అటువంటి పరిస్థితులలో ఈ శాఖల మధ్య ఉన్నటువంటి సమన్వయ సమస్యని తొలగించి పూర్తిగా అందరూ కూడా అంటే ఒకే టేబుల్ పైకి తీసుకుని వచ్చండి, ఒక చోటికి తీసుకుని రావడం అనేది దానికి తీసుకుని వచ్చి మౌలిక వసతుల యొక్క ప్రాజెక్ట్స్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మరింత వేగాన్ని జోడించడం కోసమే ప్రవేశపెట్టింది మనకి 2021 అక్టోబర్లో ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్. దాన్ని పీఎం గతిశక్తి అని కూడా అంటాం మనం. ఇదేంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎలా అయింది అంటే, గతిశక్తి అనేది సుమారు 16కి పైగా ప్రభుత్వ శాఖలను, మేజర్ ప్రభుత్వ శాఖలను, అందులో రైల్వేలు, రోడ్లు, రవాణా, షిప్పింగ్, విమానయానం, పెట్రోలియం మొదలైనవి ఇలా 16 శాఖలను సమన్వయం చేస్తూ ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చారు వాళ్ళని. అంటే దీని కిందకి ఏంటంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక చోట రోడ్డు వేస్తున్నారు ఈ ప్రాజెక్ట్స్ లో భాగంగా, అది రైల్వే వాళ్ళకి తెలుస్తుంది, కరెంటు వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో దట్ వెళ్ళగానే అది వేయగానే వచ్చి వీళ్ళు ముందే తవ్వి వేయరు. వాళ్ళ పనులు ఏవైనా ఉంటే గనక వాళ్ళందరూ సమన్వయం చేసుకుని వాళ్ళ పన్నన్ని వేసేసిన తర్వాత అప్పుడు రోడ్డు పూడ్చేవాళ్ళు. అంటే అలాంటి ఉదాహరణకు చెప్తున్నాను, అలా సమన్వయం చేసుకోవడం అనమాట. ఇందులో భాగంగా ఏంటంటే ఒక బృహత్తర ప్రణాళిక, ఇది GIS ఆధారిత మ్యాపింగ్ టెక్నాలజీ తోటి

జరుగుతుంది. దీనివల్ల ఏ ప్రాజెక్ట్ ఎక్కడ జరగబోతుంది అనేది అన్ని శాఖలకు కూడా ముందు తెలిసిపోతాయి, తెలియకుండా ఏ శాఖ ఉన్నది అందరికి తెలుస్తాయి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మల్టీ మోడల్ కనెక్టివిటీ, అంటే రోడ్డు మార్గము, రైలు మార్గము, జల మార్గం, వాయు మార్గాలు, ఈ నాలుగు ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి. ఈ నాలుగే మనకి మార్గాలు, సో ఏదైతే ట్రావెల్ కి ఉంటుందో ఈ నాలుగు ఒకదానితో ఒకటి అనుసంధానించడం వల్ల ఒక పారిశ్రామిక ప్రాంతం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నం ఇండస్ట్రియల్ జోన్ ఉంది అనుకుందాం, అక్కడ నుంచి ఆ

0: చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజున ప్రతిరోజు కూడా మీరు చూస్తే 22 కిలోమీటర్ల రైల్వే లైన్ అవుతుంది. ఒకప్పుడు కేవలం 1 కిలోమీటర్ కూడా రైల్వే లైన్ అయ్యేది కాదు, పూర్తయ్యేది కాదు. అలానే రోడ్లు కూడా చూడండి, ఎంత అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. కాశ్మీర్ దగ్గర నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు, నార్త్ టు సౌత్, ఇటు వెస్ట్ టు ఈస్ట్ అన్నట్టుగా మొత్తం, అసలు అంతెందుకు చాలా కష్టమైనటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మౌలిక వసతుల ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. చాలా కష్టమైనటువంటి ప్రాంతాలు అవి. అక్కడ రైళ్లు బ్రిడ్జిలు కట్టడం కానీ, రోడ్డు ఇప్పుడు ఆర్మీ వాళ్ళు వెళ్ళడానికన్నా అక్కడ మనకి బార్డర్ ఏరియాస్లో రోడ్లు అంత మంచుతో ఉంటుంది. అసలు అటువంటి చోట్ల కూడా మంచి రోడ్లు అంటే వేస్తూ ఉన్నారు. ఇంకోటి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సమయమును అలానే డబ్బు ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో లాజిస్టిక్ ఖర్చులు అంటే వస్తువులు రవాణా ఖర్చులు ఏవైతే ఉంటాయో దాదాపుగా జీడిపిలో 13 నుంచి 14% ఉన్నాయి. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో 7 నుంచి 8% మాత్రమే ఉంటుంది. సో మనకి మటుకు ఇది బాగా ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. అలానే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల అంతర్జాతీయ వస్తువులు ధరలు బాగా పెరిగిపోయాయి. అక్కడ నుంచి వచ్చేవి అంటే ఇంపోర్ట్ చేసుకుంటే దిగుమతి చేసుకునేవి, ఆ వస్తువుల యొక్క ధర, అధిక ధర మనకి వినియోగదారుల పైన పడేది. అలాంటిదంతా మొత్తం తగ్గించేసి ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లో రేట్లు ఎంత పెరుగుతున్నా కూడా మన దగ్గరకు వచ్చేటప్పటికీ అటు స్పీడ్గా ఇటు తక్కువ ధరకి రావడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. పీఎం గతి శక్తి ద్వారా రవాణాలో ఉన్న అడ్డంకులు మొత్తం తొలగించేసి ఈ లాజిస్టిక్ ఖర్చులను మొత్తం సింగిల్ డిజిట్ కి, అంటే అడ్వాన్స్డ్ దేశాల్లో ఉన్నట్టుగా మన దగ్గర కూడా సింగిల్ డిజిట్ కి తీసుకుని రావాలనేది దీని యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే భారతీయ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వం పెరుగుతుంది. అంటే ఈరోజు చూడండి, ఈ కామర్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కామర్స్ బాగా పెరిగిపోయింది. ఇందాక అనుకున్నట్టుగా వస్తువులు, బట్టలు, మనం ఆఖరికి చిన్న బొట్టు బిళ్ళలు, నెయిల్ పాలిష్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చీపురు కట్ట దగ్గర నుంచి ఆన్లైన్లో పెడుతున్నాం. అసలు ఇక్కడే అమ్ముతున్నారు, ఇక్కడ తయారు చేస్తున్నారు అవి కాదు, ఎక్కడెక్కడో గుజరాత్లోనో, ఇంకెక్కడో ఢిల్లీలోనో, ఇంకెక్కడో జైపూర్లోనో, ఇంకెక్కడో వచ్చే వాళ్ళు కూడా మనం అవన్నీ కూడా చూసుకోము. అసలు మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ ఉన్నాడో అని కూడా చూసుకోము. డైరెక్ట్ గా ప్రోడక్ట్ నచ్చింది కొనేస్తున్నాం, రెండో రోజు వచ్చేస్తుంది, ఒకటో రోజు, 2 రోజులు 3 రోజులకో మామూలుగా వచ్చేస్తున్నాయి అవన్నీ. ఇంత ఫాస్ట్గా ఎలా వస్తున్నాయి అంటే మెరుగైనటువంటి కనెక్టివిటీ వల్ల. దాని ద్వారా ఏంటంటే కాస్టింగ్ కూడా మనకు తగ్గుతుంది. లేదంటే ఒకప్పుడు రవాణా ఖర్చే చాలా ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అది కూడా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ రహదారిని తీసుకోండి మీరు, మనకి ట్రావెల్ టైం ఎంత తగ్గుతుంది, చాలా తగ్గింది. ఒకప్పుడు 10 గంటలు 12 గంటలు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే, ఏదైనా జరిగిందంటే ఇంక అంతే సంగతి, ట్రాఫిక్ జామ్. అది ఇలా రకరకాలుగా అటు ఆరోగ్యము, ఇటు డబ్బు, అటు సమయము, మూడు కూడా ఇబ్బంది అయ్యేది. ఈ రోజున 3-4 గంటల్లో వచ్చేస్తున్నాం. అట్లాగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి జలమార్గం ద్వారా వెళ్ళిపోతున్నాయి పెద్ద పెద్ద, ఒకేసారి 3 టన్నులు 5 టన్నులు వెళ్ళిపోతున్నాయి. అంటే కాస్ట్ కూడా తగ్గిందిగా. ఇప్పుడు మనకి మ్యాన్ పవర్ తగ్గింది, కాస్ట్ తగ్గింది, సమయం తగ్గింది. ఇలాగంటే ఉదాహరణకి చాలా జలమార్గాలు, పోర్ట్ల దగ్గర అంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. దీంతో మనకి మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో అది కూడా సక్సెస్ అవ్వడానికి ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కూడా చాలా ఉపయోగపడింది.
1: మేడం, అలాగే భారతదేశంలో వ్యాపార లాజిస్టిక్స్ రవాణా ఖర్చులను తగ్గించడంలో, సరుకు రవాణాను వేగవంతం చేయడంలో ఈ మాస్టర్ ప్లాన్ పాత్ర ఏ రకంగా కీలకంగా మారింది?
0: ఈ ప్రాజెక్టులో కేవలము రోడ్లు, రైల్వేల నిర్మాణమే కాకుండా మామూలుగా మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లాజిస్టిక్స్ ఖర్చు, పెట్రోల్ అంటే డీజిల్ పెట్రోల్ కానివ్వండి, ముడి చమురు ఏదైతే ఉంటుందో తగ్గుతుంది. ఎందుకంటే స్లోగా ఉన్నటువంటి గుంతలు గుంతలు ఉన్నటువంటి రోడ్లపైన స్లోగా వెళ్తుంటే ఎక్కువ రోజులు ప్రయాణం చేస్తే ఎక్కువ మ్యాన్ పవర్ కాస్ట్, ఎక్కువ చమురు కాస్ట్ అవుతూ ఉంటుంది. అది వినియోగదారుడి పైన పడేది, వస్తువులు అంటే అది కంపెనీ పైన పడేది, కంపెనీలు వస్తువుల పైన వేసేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా చాలా త్వరితగతమైనటువంటి రహదారులు అనుకోండి, లేదంటే ఇప్పుడు మనకి అసలు ఇది ఎవరు ఊహించలేదు. ట్రైన్ గూడ్స్ రైల్ అంటాం కదా, ఉదాహరణకి ఇది వరకు మొత్తం బొగ్గు తీసుకొని పోతూ ఉండేది. అలానే ట్రైన్ కంటైనర్ ట్రైన్స్ ఉంటాయి, రకరకాల పాలని అన్ని తీసుకొని వెళ్ళేవి, వస్తువులు తీసుకొని వెళ్ళేది. ఇప్పుడు డబుల్ డెక్కర్ వచ్చింది. అంటే మోదీ గారు ఆలోచన ఎలా చేశారు, ఆల్రెడీ ఒక రైలు ఒక టైంకి అలా వెళ్తూ ఉంది కదా, అదే డిస్టెన్స్ వెళ్తుంది, దానిపైన ఇంకొక దాన్ని కూర్చోబెడితే ఏమవుతుందని ఆలోచన చేసి డబుల్ ది కెపాసిటీ కదా, అంటే పెరిగినటువంటిది, రెట్టింపు అయినటువంటి కెపాసిటీ. డబుల్ డెక్కర్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్రైట్ అంటాం, అట్లాంటి ట్రాన్స్పోర్ట్ భారతదేశంలో ఎవరు ఊహించారండి అసలు? అది జరిగింది చక్కగా, అలా ఒకటే సమయానికి రెట్టింపు సరుకుని తీసుకుని చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఆ ప్రజల పైన ఖర్చుని, అదనపు ఖర్చును ప్రభుత్వం పైన ప్రజల పైన తగ్గిస్తూ ఉంది. అండ్ ఇది మాత్రమే

లేకుండా సామాన్య ప్రజలు కూడా ఈజ్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది ఇప్పుడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కావాల్సిన ప్రోడక్ట్ చాలా తొందరగా వస్తుంది, దాంతో ఈజ్ ఆఫ్ లివింగ్, వ్యాపార సులభతర అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇవన్నీ కూడా బాగా మెరుగయ్యాయి. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్టులో ఆలస్యం. అమ్మో, దీని గురించి చెప్పాలంటే గనక అసలు ఒక ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తవుతుంది, దానికి ఒక 1000 కోట్లు బడ్జెట్ అని అనుకుంటే గనక ఒకప్పుడు మామూలుగా, ఈ వాటిలోకి వచ్చి ఇప్పుడు నేను ఒక బ్రిడ్జ్ కట్టాలి లేదంటే ఒక రోడ్ వేయాలి, దానికి ఒక 6 నెలల సమయము 100 కోట్లు అని అనుకుందాం దాని బడ్జెట్. ఈ దానికి తీసుకొచ్చే ముడి సరుకును తీసుకొచ్చే వాటిలకి రవాణా లేట్ అవుతూ ఉంది అనుకోండి, అది 6 నెలల్లో కట్టాల్సింది, సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. అండ్ 4 రోజుల్లో రావాల్సినటువంటి సరుకు లారీ 10 రోజులకు వస్తుంది. ఈ 10 రోజులు డ్రైవర్లకి, ఆ చమురుకి, అలానే కాస్ట్ ప్లస్ అక్కడ పనిచేసే ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళకి లేబర్ కి కాస్ట్. ఇలాగా గవర్నమెంట్స్ కూడా ప్రాజెక్ట్స్ చాలా వ్యయంగా మారిపోతుంటాయి. ఇవన్నీ చాలా తగ్గాయి అంటే దీని నుంచి వచ్చినటువంటి లాభాలు అవి. మనం ఈ పిఎం గతిశక్తిని గనక చూస్తే భారతదేశ మౌలిక స్వరూపానికి ఇదొక అంటే దాని శక్తిని మార్చేటటువంటి ఒక దిక్సూచి లాగానే మనం చూడవచ్చు. అలానే దాని ప్రాజెక్టుని గురించి చూస్తే నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది, ఎన్పిజి అనేది. దాని ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికీ మనకి 16.10 లక్షల కోట్ల విలువైన 352 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆన్లైన్ ఉన్నాయి, అంటే జరుగుతున్నాయి. ఆల్రెడీ గతంలో చాలా పూర్తయినాయి, ఇప్పుడు 16 లక్షల కోట్ల ప్రాజెక్టులు. అందుకే మనం భారతదేశంలో ఏ మూలకి వెళ్ళినా రోడ్ వర్క్ జరుగుతూనే ఉంది, కొత్త రైళ్లు నెట్వర్క్ డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ అవుతున్నాయి, కొత్త రైళ్లు వస్తూనే ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా పోర్టులు ఎంత బాగా జరుగుతుంది, మన మచిలీపట్నం తీసుకోండి, లేకపోతే ఎంత అభివృద్ధి విశాఖపట్నం పోర్టు తీసుకోండి, చాలా ఉన్నాయి. అలాగే పోర్టు కూడా బాగా జరుగుతుంది, ఎయిర్పోర్ట్లు మన రాష్ట్రంలోనే మనం చూస్తున్నాము, విజయవాడ కానివ్వండి లేదంటే ఇప్పుడు మొన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది. ప్రతి చోట అంతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అందరికీ కూడా మనం మంచి క్వాలిటీ లైఫ్ అని అనుకుంటున్నాం. ఏదైనా సరే అంత ఎంత మంచి నాణ్యమైనది దొరికితే మనకు అంత ఆనందంగా ఉంటుంది. అదే మౌలిక వసతుల్లో కూడా అంతే, ఎంత నీట్గా, ఎంత పాష్గా, అంటే ఎంత ఆధునికంగా, ఎంత అత్యాధునికంగా ఉంటే మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అలానే డిజిటల్ విప్లవంలో 57 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 36 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అండ్ యూటీలకు సంబంధించిన 1700కి పైగా జీఎస్ మ్యాపింగ్లు ఈ పోర్టల్లో జరుగుతున్నాయి. మనకి గతిశక్తి ప్లాట్ఫామ్ ఉపయోగించి దాదాపుగా 8891 కిలోమీటర్ల జాతీయ రహదారులు మనకి ఈ పర్టికులర్ ఒక్క ప్రాజెక్టు ద్వారా, అంటే ఈ పథకం ద్వారా అనుకోవచ్చు, దీని ద్వారా ఇప్పటి వరకు వేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి 150,000 కిలోమీటర్ల రోడ్డు జాతీయ రహదారులు నిర్మించడం జరిగింది. అలానే 27,000 కిలోమీటర్ల పైగా రైల్వే లైన్లు ప్లాన్ చేశారు ఈ ఎన్ఐపీ ద్వారా, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ద్వారా. మనకి ఉదాహరణ కొన్ని ముఖ్యమైనటువంటి జాతీయ ఉదాహరణ చూసుకుంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్ లడాక్, లే లడాక్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి హర్యానా వరకు, ఎక్కడ లడాక్ ఎక్కడ హర్యానా, అక్కడ వరకు కూడా గ్రీన్ కారిడార్ రోడ్లను నిర్మిస్తున్నారు. అలాగే మనకి ఇంధన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. తర్వాత నేను పెట్రోలియం శాఖ నుంచి అంటే గ్యాస్ పైప్లకు సంబంధించి అని అనుకోండి, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి చెప్పాలంటే కనుక గతిశక్తి కింద ఇప్పటి వరకు దగ్గర దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలకి పైగా మనకి ప్రాజెక్ట్స్ జరిగాయి. దాంట్లో మనం చూస్తే 80,000 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్స్ మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అలానే 110,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది ఈ గడిచిన 12 సంవత్సరాల్లో. పోర్ట్లు ఇందాక చెప్పాం, పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, ఇప్పుడు ఏంటంటే పోర్ట్ ఆధారితంగా పోర్ట్ కారిడార్ అని ఒకటి కడుతున్నారు. అంటే మనం చెప్పుకున్నట్టుగా రోడ్డు నేషనల్ హైవే నుంచి పోర్ట్కి, పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి ఇలాగనమాట. అలాగే పోర్ట్ కారిడార్స్, ఎక్కడైతే పోర్ట్స్ ఉన్నాయో వాటి చుట్టూ కారిడార్స్ కడుతున్నారు. మనం చూస్తే జాతీయ రహదారుల చుట్టూరు మీరు అటు ఇటుగా రెస్టారెంట్లు, లెక్కలేనని రెస్టారెంట్లు కానివ్వండి, బండ్లు కానీ, లేకపోతే కనుక ఇంకా ఆడుకునేవనుకోండి, షాపింగ్ మాల్స్ అనుకోండి, అవన్నీ స్థానిక ఉపాధిని బాగా పెంచుతాయి. పెద్ద పెద్ద వచ్చి వేరే వేరే వాళ్ళు ఎవరు రారు వాటి దగ్గర, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే వెంటనే పెట్టేస్తుంటారు ఈ చివరి ఆ చివరి అని. ఈ రకంగా అటు ప్రాజెక్ట్స్ అవడమే కాకుండా ఇటు స్థానికంగా ఉపాధిని కూడా కల్పించడం కూడా జరుగుతుంది. మనకి కృష్ణపట్నం పోర్టులో లిక్విడ్ జెట్టి, అది అలానే విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ విస్తరణ పనులు 100% పూర్తయిపోయినాయి, అంటే ఆంధ్రాకు సంబంధించి అయితే. దీనికి ఇండస్ట్రియల్ కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ అనుకోండి, కడప జిల్లాలో కొప్పర్తి, ఇవన్నీ కూడా మోదీ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. కొప్పర్తి ఇండస్ట్రియల్ క్లస్టర్లకి 450 కోట్లతో ఎక్స్టర్నల్ పనులు, అలానే వాటర్ సప్లైకి, ఆ తర్వాత రైలు సైడ్లింగ్ పనులు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. అనంతపురంలో కియా మోటార్స్ ప్లాంట్ నుండి కార్ల రవాణా చాలా ఫాస్ట్గా రావడానికి, అలా ఎన్నో లెక్కలైన

0: ఆరోబీలు కట్టడం, కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను. ఇటువంటివన్నీ కూడా ఈ పన్నుల ద్వారా, ఈ పథకం ద్వారా జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ ఈ పథకం మన దేశాన్ని $5 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యానికి ఎలా దోహదపడుతుందంటారు?
0: ఖచ్చితంగా అండి. నేను ఇందాక ముందు చెప్పినట్టుగా, ఎక్కడైతే మనకి అంటే పాతకాలం నుంచి వస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎక్కడైతే నదీ తీరం ఉంటుందో, నది గానీ సముద్రం గానీ, అక్కడ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది అందరికి తెలిసింది, ఎందుకంటే వ్యాపారం చాలా ఫాస్ట్గా మిగతా చోట్లకు ఉండేది. అప్పట్లో రోడ్లు ఉండేవి కాదు కాబట్టి అడవులు అట్లాగా ఉండేది. అలానే ఎక్కడైతే ఏ దేశంలో అయితే గనక మౌలిక వసతుల పైన, అది రోడ్లు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, పోర్టు, ఎయిర్పోర్టు, మిగతా వాటర్ వేస్, ఇట్లా ఏదైనా సరే బాగా డెవలప్ అవుంది అనుకుంటే గనక ఆ దేశము ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒకటి ఫాస్ట్ అంటే స్పీడ్, చాలా త్వరితగతిన రవాణా సౌకర్యం జరుగుతుంది, సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, ఆరోగ్యం ఆదా అవుతుంది అంటే బాగుంటుంది, ఇట్లాంటివి ఖర్చు కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ సమయం ఉందనుకో, మిగిలింది అనుకోండి, ఇంకో పని మీద పెడతాం మనం, అంటే పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంకో గంట ఎక్కువ అదనంగా పనిచేస్తాం, దేనిపైన పెడతాం. అలానే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా సమన్వయం, ఇదివరకు ఆ సమన్వయ లోపంతో 1 కోటి రూపాయలు పూర్తవ్వాల్సింది మీకు తడిసి తడిసి 3 కోట్లు 4 కోట్లు అయ్యేది, నెలలో పూర్తవ్వాల్సింది దాదాపు 3 నెలలు 6 నెలలు పట్టేది. వేసిందే తీసి, వేసిందే తీసి. మన ఇంటి ముందే చూద్దాం, 1 కోటి రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ రోడ్ వేశారు అనుకోండి, అది వచ్చి తవ్వేస్తూ ఉంటే మళ్ళీ దానికి, మళ్ళీ దాన్ని పూడ్చాలని అంటే రిపేర్ చేయాలని అంటే మళ్ళీ కదా డబ్బులు ఇవ్వాలి కదా, మళ్ళీ కాంట్రాక్టర్కి చెల్లించాలి. అలాగే అటు ప్రభుత్వ ధనం అంటే మనదే, ప్రజలు కట్టేటటువంటి పన్నులే, సో అటు ప్రభుత్వ ధనాన్ని మిగులుస్తూ తొందరగా పూర్తయితే గనక చాలా ఈజ్ ఆఫ్ లివింగ్, మన జీవనం అనేది, జీవితము ఈజీగా అవుతుంది, సులభతరంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. అంటే ఇటు ప్రజలకు కానీ అటు ప్రభుత్వానికి కానీ ఇది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది మరింత పెట్టుబడులు తీసుకురావడానికి కూడా భారతదేశానికి ఈ రోజున అత్యధిక స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. రెండవది, భారతదేశము ఫారెక్స్ నిల్వల్లో 4వ స్థానానికి చేరుకుంది. అలానే అతిపెద్ద భారత ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఆల్రెడీ ఉంది. ఫారెక్స్ నిల్వలు, లిక్విడిటీ అంటాం కదా, ఆ నిల్వలు ఏవైతే ఫారెక్స్ ఉంటాయో అవి ఉన్నటువంటి 4వ దేశంలాగా ఉంది. అంటే ఎందుకు వస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్, అలానే ఎఫ్డిఐలు పెరుగుతూ ఉంటాయి, నమ్మకం పెరుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ తయారు చేయించుకున్న వాళ్ళు వేరే ఎక్కడికైనా ఆర్డర్ ఇస్తే మాకు 2-3 రోజులు వచ్చేస్తుందన్న ఒక నమ్మకం ఉంటుంది. సరుకు ఎంత తొందరగా వెళ్తే అభివృద్ధి అంత ఫాస్ట్ గా జరుగుతుంది. సో అందుకని ఎన్ఐపి దానికి బాగా ఉపయోగపడుతుంది.
1: పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ గురించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ పై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందనమాట, ప్రపంచ జానపద దినోత్సవం ఎప్పుడు అని చెప్పి. మరి దీనికి సంబంధించి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అనేది. అలాగే ఎం నరేష్, రోజా వీళ్ళందరూ కూడా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ మార్నింగ్ అంటూ చెరుకుపల్లి నుంచి అన్నపూర్ణ గారు ప్రోగ్రామ్ కు వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి. అంటే మీరు పంపించిన వాటిలో ఒక్క నెంబర్ సరి చేస్తే కరెక్ట్ అయిపోతుందనమాట మీ ఆన్సర్ అయితే. మంత్ కూడా కరెక్టే చెప్పారు, ఆ డేట్ ఒక్కటే చూసుకోవాలి. అలాగే శివశ్రీ ఫణి వీళ్ళందరూ కూడా అనమాట వేటపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా దేవసేన అనమాట తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మీరేమో డేట్ కరెక్ట్ గా పంపించారు, మంత్ రాంగ్ పంపించేశారు, కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఇంకా ఎవరు అంటే కనుక సునంద అనమాట అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ లత ఫ్రమ్ ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా పోలవరం నుంచి భాస్కర్రావు గారు రాణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక

vero. గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి అంటూ కిషోర్ కుమార్ మెసేజ్ చేశారనమాట. ఓకే, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వాసు కొండపల్లి నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు, ఆన్సర్ తెలియదు అంటున్నారు. ఏం పర్లేదు, ఆన్సర్ రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి చెప్పేస్తా. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ అంటే వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ ఏంటి, అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే గనక ప్రపంచ జానపద దినోత్సవం ఆగస్ట్ 22 అనమాట. సో అది కరెక్ట్ ఆన్సర్ అయితే మరి నెక్స్ట్ క్వశ్చన్ నేను అడిగేస్తాను, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే గనక, ఇందాక జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ విన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చేసేస్తారు. మరి చూద్దాం అసలు ఎంత మంది విన్నారు, దీనికి ఆన్సర్ ఎంత మందికి తెలుసు, అవన్నీ ముందు మీరు నాకు చెప్పాలి అంటే నేను క్వశ్చన్ అయితే అడగాల్సిందే కదా. తొలిసారిగా హైడ్రోజన్ రైల్ ని ప్రవేశపెట్టిన దేశం ఏది? సో ఇది అనమాట. మళ్ళీ అడుగుతున్నా ఇంకొకసారి, తొలిసారిగా అంటే అసలు మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ రైల్ ని ప్రవేశపెట్టిన దేశం ఏది, ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే శర్వానంద్ యాక్ట్ చేసిన మూవీ అనమాట నారీ నారీ నడుం మురారి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు అడ్మరా అరే వా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ అయితే చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి, పెద్దాపురం నుంచి బండారు తిరుమూర్తులు గుప్తా గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి మీరు కూడా ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగడం జరిగింది కదా. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ పంపించారనమాట వీరరాఘవమ్మ, రేఖ గారు, రేఖ, సాయి, మోనిక వీళ్ళందరూ అనమాట. సో క్వశ్చన్ అయితే అడిగేశాను, విన్నారని అనుకుంటున్నా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక వాసు కొండపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎక్కడి నుంచి అంటే ఎవరు అంటే మోనిషా అనమాట. ఓకే, మీరు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. తమిళనాడు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఇంకా దేశాయిపేట వేటపాలెం నుంచి అనమాట శివ, శ్రీఫణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేయడం జరిగింది. ఇంకా కోల నాగలక్ష్మి నందివెల్గు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా మెసేజ్ చేశారు. చెరుకుపల్లి నుంచి అన్నపూర్ణ గారు అనమాట. అలాగే మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సిరిగిరి రామ్ ప్రసాద్ అనమాట మార్కాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అందరికి అంటూ ఖుషి ఫ్రమ్ విజయవాడ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పోలవరం నుంచి భాస్కర్ రావు గారు రాణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సునంద అనమాట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా గౌతమ్ చౌదేపల్లి నుంచి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వాలి అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కేవీ రమణమూర్తి గారు. శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. హాయ్ ప్రసన్న గారు గుడ్ మార్నింగ్ అంటూ చిరంజీవి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే గనక భవానీనగర్ అనంతపురం నుంచి ఓకే ఎవరు సంకేపల్లి సిస్టర్స్ అని చెప్పి మెసేజ్ చేశారనమాట. అండ్ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఏం పర్లేదు, నేను ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది చెప్పేస్తా. అండ్ ఇంకా రాజశేఖర్ గారు ఎన్బీకే బీవీ నగర్ నెల్లూరు నుంచి అనమాట క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. క్వశ్చన్ తో పాటు ఆన్సర్ కూడా చెప్తా, మీరైతే నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండేయ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నల్గొండ నుంచి వీక్షిత రామలమ్మ వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక తొలిసారిగా హైడ్రోజన్ రైల్ని ప్రవేశపెట్టిన దేశం ఏంటి అంటే మీ అందరూ పంపించింది అనమాట. సో జర్మనీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అది సంగతి. అండ్ మరి ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం, మరి అంటే ఇందాక క్వశ్చన్ వినలేదు అని చెప్పి అడిగిన వాళ్ళ కోసం, సో ఈ క్వశ్చన్ అయితే వినేసేయండి. మరి దీనికి ఆన్సర్ కూడా సింపుల్ గానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, దాని తర్వాత మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తా. ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే గనక ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బడి కోసం అనే పోర్టల్ ని తీసుకొచ్చింది? ఇది అయితే క్వశ్చన్ అయితే ఇదే.

మీ అందరి కోసం మళ్ళీ ఇంకొకసారి ఖచ్చితంగా అడుగుతా. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, తర్వాత మీ ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఆది మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మనమైతే ఉన్నాం హర్విల్లు ప్రోగ్రామ్ లో. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక, అనంతపురం నుంచి అనురాధ గారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారనమాట. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సిరిగిరి రామ్ప్రసాద్ మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మధుసూదన్ రెడ్డి పాపినిపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వారి గారు, ఇంకా ఫాతిమా అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగాచర్యలు గారు టీచర్స్ కాలనీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా హైదరాబాద్ నుంచి షణ్ముఖి అంటూ పంపించారనమాట. ఓకే, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, దేశాయిపేట వేటపాలెం నుంచి శివా శ్రీఫణి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి టైలర్ రమేష్, వెంకటాచలపతి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు శ్రీనివాసరావు గారు గుడివాడ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, మహబూబ్ నగర్ నుంచి రవీంద్రారెడ్డి, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక, భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట మార్కండేయ లక్ష్మి, వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంజ, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా విజయ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు గుడ్ మార్నింగ్ అంటూ. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, వాణి అనమాట, ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మపూర్ అని పంపించారు. సో పైన ఒరిస్సా అని పంపించారు. ఎనీవే వాణి గారు మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే అనమాట. సో మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన, అసలు ఆ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అనేది రెండు కూడా చెప్పేస్తాను. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకి దాతల నుంచి విరాళాలు సేకరించేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం బడి కోసం అనే పోర్టల్ ని తీసుకొచ్చింది అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో దానికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే బడి కోసం అనే పోర్టల్ ని తీసుకురావడం జరిగిందనమాట. సో అది సంగతి, అది మరి ఇవాల్టి హర్విల్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పేది అనమాట. సో ఇప్పుడైతే హర్విల్లు ప్రోగ్రామ్ కి టూ బ్యూటిఫుల్ సాంగ్స్ తో అనమాట, కళ్యాణ వైభోగమే, దాని తర్వాత జాను, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ తో హరివిల్లు ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అలాగే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ నేను వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జీ ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. నేడు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. పాసు పుస్తకాల పంపిణీ అనంతరం పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. సంక్షేమం అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బాపట్ల జిల్లా పరచూరులో 75 కోట్ల రూపాయల అభివృద్ది పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గంజాయి వినియోగం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈగల్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలో ప్రముఖ మారిటైమ్ పోర్టు లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మహారాష్ట పోర్టులు మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణేతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వీధులే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ స్పష్టం చేశారు. ఈ రోజు పార్వతీపురం పట్టణంలోని కొత్త వలస 5-6 వార్డుల్లో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని పసలపూడి కాల్వరి గ్రామాల వద్ద పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు పోలీసు రెవెన్యూ అధికారులతో కలిసి పులి సంచారంపై ఆయా గ్రామాల్లో ప్రజలు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతేనే తప్ప ఎవరూ ఆ ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 6 గాయాలయ్యాయి. తిరుపతి నుంచి శ్రీశైలంకు వెళ్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. రెండో విడత జనగణన ప్రక్రియకు సంబంధించి ఈ రోజు సచివాలయంలో రాష్టస్థాయి సదస్సు జరగనుందని సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల దైనందిన జీవితంలో తపాలా సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ రోజు ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1874 అక్టోబర్9 స్విట్జర్లాండ్లో బెర్న్ నగరంలో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్9 ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా, సూపర్బ్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఎస్, మరి సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేసాం. మరి ఈ రోజు ఒక డైరెక్టర్ బర్త్డే ఉంది, సో అందుకని ఆ డైరెక్టర్ కి సంబంధించిన కొన్ని సినిమాల కబుర్లు మనం మాట్లాడుకుందాం. యాక్చువల్ గా విషయం ఏంటంటే, యంగ్ హీరోస్ నుంచి అగ్ర హీరోల వరకు తన మార్క్ టేకింగ్ తో సూపర్ హిట్ మూవీస్ అండ్ అలాగే బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన డైరెక్టర్ మాస్ మేకర్ వివి వినాయక్ బర్త్డే స్పెషల్ గా ఈ రోజు ఆయన సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం మన శంకర్ వరప్రసాద్ గారు చిత్ర నుంచి భీమ్స్ మధుప్రియ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

11 hours 11 minutes 46 seconds లో ఉంది వెయ్యి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఆది ఎన్టీఆర్ ను ఒక రేంజ్ లో నిలబెట్టిన సినిమా అని చెప్పొచ్చు. వినాయక్ ఫస్ట్ మూవీ అయినా కూడా ఒక 10 సినిమాల అనుభవాన్ని ఈ సినిమాలో మనం చూస్తాం. తన పేరెంట్స్ చావుకి కారణమైన విలన్ కి యంగ్ హీరో తొడకొట్టి ఎదురెళ్లటం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ కొట్టింది ఈ సినిమా. ఎన్టీఆర్ తో పాటు వినాయక్ పేరు కూడా టాప్ లిస్ట్ లో స్థానం దక్కించుకుందనమాట. సో ఈ సినిమాకు మణి శర్మ బ్యూటిఫుల్ మ్యూజిక్ అయితే అందించారు. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఆది చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. టిప్పు పాడినటువంటి పోతుల రవికిరణ్ గీతం మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇవే రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మలిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. 2003లో ట్యాగూర్ మెగాస్టార్ తో చేసినటువంటి వండర్, జరుగుతున్న అవినీతి అన్యాయాలపై తిరగబడుతున్న ప్రొఫెసర్ గా చిరంజీవి గారిని అద్భుతంగా చూపించారు. హాస్పిటల్లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి దాన్ని మూసివేయించడం, తన భార్యతో పాటు ఎందరో ప్రాణాలని బలితీసుకున్న బిల్డర్ ను చివరికి ఎలా మట్టుపెట్టాడు అన్నది ఈ సినిమా కథాంశం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో వినాయక్ అద్భుతమైన టేకింగ్, తమిళ రీమేక్ మూవీ అయినా కూడా తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పెద్ద హీరోతో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది ట్యాగూర్ సినిమా. మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దాట్ ట్యాగూర్ చిత్రం నుంచి మనో చిత్ర పాడినటువంటి సుద్దాల అశోక్ తేజ గీతం వస్తోంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి విక్టరీ వెంకటేష్ గారితో తెరకెక్కించినటువంటి లక్ష్మి 2006 లో రిలీజ్ అయింది సినిమా. సో వెంకటేష్ గారి ఇమేజ్ ను డబుల్ చేసిన సినిమా అని చెప్పొచ్చు. తనను పెంచిన కుటుంబం కోసం ఎన్నో అవమానాలు ఎదురైనా కూడా వాటన్నింటినీ దిగమింగుకొని కత్తి పట్టి విలన్స్ ను వేటాడిన విధానం ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. వెంకటేష్ యాక్షన్ ఎమోషన్స్ మాక్సిమం వాడేసుకున్నారనమాట వినాయక్ గారు. అండ్ వెంకటేష్ బ్రహ్మానందం మార్క్ టైమింగ్ కామెడీ ఉంటుంది చూడండి ఈ సినిమాలో. సో చాలా చాలా సూపర్ గా ఉంటుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ బ్రహ్మానందం గారు కామెడీ అండ్ వెంకటేష్ గారు ఈ కాంబినేషన్ కాదు, అసలు వెంకటేష్ గారు మా వేణు మాధవ్ అండ్ చాలా బాగుంటుంది ఈ సినిమా అంతా కూడా. ఏంటంటే లైక్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో, కామెడీ ఎంత ఈక్వల్ గా ఉంటుందో, సాంగ్స్ ఎంత బాగుంటాయి, అండ్ ఫైట్స్ కూడా, సెంటిమెంట్ కూడా అనమాట ఎవ్రీథింగ్ ఈ సినిమాలో. ప్రతిదీ కూడా మాక్సిమం కావాల్సినంత అనమాట, ఈక్వల్ సమపాలలో ఉంది అని చెప్పొచ్చు. సో అండ్ అడిషనల్ గా రమణ గోగుల పాటలు ఈ సినిమా సక్సెస్ కు మరింత హెల్ప్ చేశాయి అనమాట. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అన్ని విషయాలు. బట్ బిఫోర్ దట్ లక్ష్మీ చిత్రం నుంచి ఒక పాట విందాం. రాజేష్ గంగా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్, చంద్రబోస్ గారు రాసినటువంటి పాట వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. వినాయక్ గారు మూవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. మరి మెగాస్టార్ కమ్బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150. ఈ సినిమా అనగానే అందరికి ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి కదా. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యాన్స్ కి ఉండే ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఓ రేంజ్ లో అందించారు వినాయక్. ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, కామెడీ టైమింగ్ అన్ని కూడా సమపాళ్లలో ఉంటాయి. చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక 20 ఇయర్స్ బ్యాక్ చిరంజీవి గారు ఎలా ఉన్నారో అలా దింపేశారు వినాయక్. రైతుల కష్టాలను తీర్చడానికి ఒక కామన్ మ్యాన్ చేసేటువంటి పోరాటంలో ఒక చీరుని చూస్తాం. అండ్ అతని స్థానంలో దొంగతనాలు చేసే మరో చీరు. ఇలా డ్యూయల్ రోల్లో చిరు యాక్టింగ్ కేక అని చెప్పాలి. అందుకు తగ్గట్టుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ సినిమా. అండ్ అడిషనల్ గా అదనపు ఆకర్షణగా నిలిచింది డిఎస్పీ మ్యూజిక్. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దాట్ ఖైదీ నంబర్ 150 చిత్రానికి నకాష్, అజీజ్, జాస్మిన్ పాడినటువంటి డిఎస్పీ పాట వచ్చేస్తుంది. డిఎస్పీ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

11:35 సెకండ్స్లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి మాస్ మహారాజా రవితేజ వినాయక్ కాంబోలో 2008 వచ్చిన కృష్ణ విజయవాడ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కోసం రవితేజతో కత్తి పట్టించారు వినాయక్. సో సినిమా కథను పోర్ట్రే చేసిన విధానం, ఫైట్స్, సాంగ్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, అన్నింటిలోనూ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారనమాట వినాయక్ అయితే. అండ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా తీర్చిదిద్దారు ఈ సినిమాని. అండ్ చక్రి చక్కటి మ్యూజిక్ అందించారు. ఇక బ్రహ్మానందం గారి కామెడీ మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అండ్ ఆ తర్వాత ఇంకొకసారి అంటే వన్స్ అగైన్ మన ఎన్టీఆర్ తో యాక్టింగ్ కి ఫుల్ స్కోప్ ఉన్న సినిమా అందించారు, అదే అదుర్స్. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశారు కదా. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మి మార్క్ కామెడీ, ఏ పొట్టనోళ్ళు ప్రేమించకూడదా అంట. సో ఎన్టీఆర్ గారితో కావలసినంత ఎంటర్టైన్మెంట్ ని అందించి ఫ్యాన్స్ కి కడుపు చెక్కలయ్యే అంటే కడుపుబ్బా నవ్వించేలాగా చేశారనమాట వినాయక్. అండ్ అలాగే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అదుర్స్ సినిమా. చారి ఈ జనరేషన్ లో ఇలాంటి గెటప్ వేయాలంటే అది ఎన్టీఆర్ఏ అన్నట్టు ప్రూవ్ అయ్యింది కూడా. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ అదుర్స్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ రీటా పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

11:42:18 లో ఉంది వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో తర్వాత దిల్ యంగ్ హీరో నితిన్ తో పంచ్ డైలాగ్స్, పెద్ద హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఆ హీరోయిజం ను చూపించి నితిన్ ఒక స్టార్ హీరోగా ఎదగడానికి కారణమైన సినిమా అందించారు వినాయక్. చూస్తున్నంతసేపు స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం, హీరోయిజాన్ని యాక్సెప్ట్ చేయడంలో వినాయక్ సక్సెస్ సాధించారు. అవునంటే కాదని, వద్దు అంటే చేస్తానే క్యారెక్టర్ లో ఉన్న హీరో తన ఫ్యామిలీని కాపాడుకుంటూ ఎలా తన లవ్ సక్సెస్ చేసుకున్నాడు అనేది కథ. మరి ఈ సినిమాలో తెలివిగా ముందుకు వెళ్లిన విధానం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అండ్ ఆ తర్వాత రామ్ చరణ్ నాయక్, ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఒక హీరో చేత ఫుల్ లవ్ అండ్ కామెడీ, మరొక హీరో చేత ఫుల్ మాస్ అండ్ యాక్షన్. అభిమానులకు అంటే ప్రేక్షకులకు 100% కావాల్సింది ఇచ్చి పడేశారనమాట. సో రామ్ చరణ్ తో ఒక బీభత్సమైన యాక్షన్ మూవీని అందించి సక్సెస్ అయ్యారు వినాయక్. ఇక బ్రహ్మానందం గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎంఎస్, వీళ్ళ కామెడీ సీన్స్ ఎంత రేంజ్ లో ఉండే, అంటే ప్రతి ఒక్కరికి ఇప్పటికి కూడా అలా గుర్తుండిపోయినాయి అనమాట. కంచవేంటి ఎంతుంది అని, ఎంత ఎవరైనా తింటారా, ఈయన కూడా తినలేడు అంటాడు. సో లోపలికి వెళ్లగానే సంతకం పెట్టమంటారు, సంతకం పెట్టగానే చాక్లెట్ ఇస్తారు, పెన్నులు, స్టాంపులు, చాక్లెట్లు అన్ని లోపలే ఉంటాయి అంటారు. సో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయి అనమాట ఈ కామెడీ సీన్స్ కూడా. సో అండ్ యాక్షన్ విషయానికి వస్తే మాత్రం ఎక్కడా కూడా ఏమాత్రం తగ్గదు, అంత రేంజ్ లో ఉంటుంది అనమాట. సో వినాయక్ అనగానే మాస్ డైరెక్టర్ అనే పేరైతే తెచ్చేసుకున్నారు. సో నెక్స్ట్ మనం ఇంకొక సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ నాయక్ చిత్రం నుంచి నవీన్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి చంద్రబోస్ గీతం ఇప్పుడు మీకోసం వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

దిల్ మూవీ నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉషా పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 11:53 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇక తర్వాత బాలయ్యతో ద్విపాత్రాభినయం చెన్నకేశవరెడ్డి. పగా ప్రతీకారాలతో రగిలే తండ్రిని మంచి మార్గంలోకి తీసుకురావాలనే కొడుకు. చివరికి తండ్రి వెళ్తున్న దారే గొప్పదని తెలుసుకోవడం. ఎమోషనల్ గా సాగుతుందన్నమాట సినిమా అంతా కూడా. అండ్ వినాయక్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా చెన్నకేశవరెడ్డి ఎప్పటికీ నిలుస్తుంది. పాటలకి అద్భుతమైన సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని అందించడంలో మణిశర్మ గారు మరొకసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. సో మరి ఇవండి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం చెన్నకేశవరెడ్డి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లైన్స్తో కేస్ సుమా. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జనాభా గణన 2027పై రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం జరుగుతోంది. సమావేశంలో భాగంగా జనాభా గణన 2027 నిర్వహణకు సమగ్ర కార్యాచరణ వ్యూహంపై అధికారులు చర్చిస్తున్నారు. రాష్టంలో విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని మల్లెల సంజీవయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 9,69,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఆధునికీకరణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. పోలీసు శాఖ అనుమతితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వాటికి 5 కిలోవాట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని, ఈ రంగంలో వ్యాపార అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఉపాధి వనరులు పెరుగుతున్నాయని వ్యవసాయ పశుసంవర్దక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు వివిధ ప్రోత్సాహకాలు కల్పిస్తూ 2026-29 పౌల్టీ అభివృద్ది విధానాన్ని రాష్ట ప్రభుత్వం తీసుకువచ్చిందని వెల్లడించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని రైతు బజార్లలో బియ్యం విక్రయాలను ప్రారంభించామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నెల్లూరు నగరంలోని ఫతేఖాన్పేట రైతు బజార్లో బియ్యం విక్రయాల కౌంటర్ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ స్పెషల్ టెట్ 2026 నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణపై నిన్న సాయంత్రం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలో ఈ నెల 26 నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏలూరు నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడారు. ఎల్నినో బలపడుతోందని, దీనివల్ల చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ నిన్న తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ వాతావరణ పోకడ కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయని వివరించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ ఎల్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

చిత్రలేఖ ఈ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, శ్రీమణి గీతం. ఇది సుదర్శన్ అశోక్ పాడినటువంటి పాట. 12 hours 8 minutes 13 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. సో మరి నవడేస్ అసలు జాబ్ రావడమే చాలా కష్టమైపోయింది, అంటే కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ రావడమే కష్టమైతే మరి వచ్చిన ఉద్యోగం కోల్పోకుండా చక్కగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో కొన్ని సందర్భాల్లో కొన్ని అలవాట్లు ఈ జాబ్కు మనం పోగొట్టుకునే కారణాలుగా మారుతాయి అన్నమాట. అంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జాబ్ కోల్పోవడానికి అది కారణమవుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం ఈనాటి. మీకు తెలుసాలో వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి రామ్ మిర్యాలా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. శ్యామ్ కసర్ల గీతం ఇది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆయన మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, చిన్మయి శ్రీపాద అండ్ ధ్రువ్ విక్రమ్ శృతి హాసన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12:17:34 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మీరు జాబ్ చేస్తున్నారా? అయితే ఆఫీస్ లో కొన్ని నియమాలు అయితే కంపల్సరీ పాటించాలి. ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా మీరు చేస్తున్నటువంటి జాబ్ కోల్పోయే డేంజర్ ఉంది. అదేంటంటే, కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. అంటే వర్క్ చేసేటప్పుడు కొన్ని విషయాలను చాలా లైట్ గా తీసుకుంటారు అన్నమాట. ఇలా చేయటం వల్ల చేస్తున్న జాబ్ కాస్త పోయే ఛాన్స్ ఉంది, ఎక్కువ రోజులు ఆ జాబ్ లో ఉండలేరు అన్నమాట. సో ఇలాంటి ప్రవర్తన గనక మీ చుట్టూ ఉన్న వాళ్లలో మీరు అంటే మీరు మీలో ఉంది అన్న విషయాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు గనక అబ్జర్వ్ చేస్తే, వాళ్ళు మీ మధ్య అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది పోతుందన్నమాట. వీళ్ళు కరెక్ట్ గా చేయలేరు, మీ మీద కాన్ఫిడెన్స్ ఉండదు, అండ్ మీకు ఏదైనా వర్క్ అప్పచెప్పాలన్నా కూడా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. సో ఆ ఇంట్రెస్ట్ అనేది కోల్పోయేలాగా చేస్తుంది. ఇది కూడా ఏంటంటే జాబ్ కోల్పోవడానికి ఒక రకంగా దారి తీస్తుంది అన్నమాట. ఇంకా బోల్డన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక షార్ట్ కమర్షియల్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఎక్కువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: అలాంటివి ఏమన్నా
1: ఎందుకుండా వైభాగ్యం? ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి

సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 12 hours 29 minutes 35 seconds లో ఉంది బీ క్లాక్. స్టూడియోలో సమయం 12 గంటల 30 నిమిషాలకు దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ సదస్సు ముగింపు వేడుకల్లో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2 రోజుల పాటు సాగిన ఈ సదస్సులో కేంద్ర రాష్ట ప్రతినిధులు పోషకాహారం, బాల రక్షణ, మహిళా సాధికారతపై చర్చించారు. సహకార సమైక్య విధానం బలోపేతం చేసేందుకు జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యత పెంపొందించడంతో పాటు పోషకాహారం, ప్రాథమిక విద్య, బాల రక్షణ, మహిళల భద్రత, సాధికారత అనే 4 ప్రధాన అంశాలపై ఈ సదస్సు దృష్టి పెట్టింది. ఈ సదస్సు రంగాల వారి ప్రాధాన్యతలపై చర్చించేందుకు, ఉత్తమ విధానాలు ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల భాగస్వాములను ఒకచోట చేర్చడంతో పాటుగా మెరుగైన పాలన, సేవ అందించే ప్రక్రియ వేగవంతం చేసేందుకు దోహదపడుతుందని ఆ శాఖ పేర్కొంది.

0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యకుడు ధర్మన్ షణ్ముగరత్నం ప్రధానమంత్రి లారెన్స్ వోంగ్లున్ మర్యాదపూర్వకంగా కలుస్తారు. అలాగే ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ వివియన్ బాలకృష్ణులతో పాటుగా వ్యాపార పెట్టుబడి వర్గాల ప్రముఖులను, ప్రపంచస్థాయి సంస్థాగత పెట్టుబడిదారులను కలుసుకుంటారు. భారత్ సింగపూర్ వ్యూహాత్మక భాగస్వాములలో కీలక రంగాలపై చర్చించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ ఆర్థిక అనుసంధానం, సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చిస్తారు. సింగపూర్లో పెట్టుబడిదారులు జరిగే సమాపేశాల్లో భాగంగా హెడ్జ్ ఫండ్, పోర్ట్ఫోలియో ఫండ్ మేనేజర్లతో ఆమె రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. భారత్ వృద్ధి పదం, పెట్టుబడి అవకాశాలపై అంతర్జాతీయ పెట్టుబడిదారులతో చర్చిస్తారు. అలాగే వివిధ గ్లోబల్ ఆర్థిక సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్లు, హెల్త్ కేర్ కంపెనీల అధిపతులతో ప్రత్యేకంగా మంత్రి సమావేశమవుతారు. టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సైనికులకు, మాజీ సైనికోద్యోగులకు, వారి కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. నాగరిక్ భి, సైనిక్ భి స్ఫూర్తికి టెరిటోరియల్ ఆర్మీ ప్రతిజ్ఞ నిలుస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇది సాధారణ పౌరులు అసాధారణ అంకితభావంతో దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పం చాటుతుందని కొనియాడారు. సరిహద్దుల రక్షణ నుంచి విపత్తు సహాయక చర్యలు, దేశ నిర్మాణ కార్యకలాపాల వరకు సిటిజన్ సోల్జర్స్ ధైర్య సాహసాలు, అంకితభావం, నిస్వార్థ సేవలతో నిలబెట్టారని ప్రశంసించారు. దేశ సేవలో వారి నిబద్దతను, సురక్షితమైన బలమైన స్వావలంబన భారతావని దిశగా వారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడుతూ సెల్యూట్ చేశారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్బంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దేశంలో డాక్ సేవకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్ సేవా హి జనసేవ అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ యుగంలోనూ ఇండియా పోస్ట్ డిజిటల్ పరివర్తన సంతరించుకుంటూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని కొనియాడారు. ఇండియా పోస్ట్ ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశానికి తన సేవలు నిరంతరం అందిస్తూనే ఉందని మంత్రి ప్రశంసించారు.
1: డాక్ సేవ ఇస్ ఎ జనసేవ అండ్ విత్ అవర్ న్యూ పోస్టల్ యాప్స్ డాక్ మిత్ర అండ్ సేవా మిత్ర బోత్ ఆఫ్ దీస్ అప్లికేషన్స్ రీచ్ అవుట్ ఆన్ ద వన్ హ్యాండ్ టు అవర్ డాక్యా కమ్యూనిటీ ఆన్ ది అదర్ హ్యాండ్ టు అవర్ కస్టమర్స్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ డిజిటల్ కమ్యూనికేషన్ India Post too is going digital. India Post is also endeavoring to fulfill each one of your aspirations. An organization that selflessly serves us day and night.
0: తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం పోలింగ్ జరిగిన 5 అసెంబ్లీ స్థానాల్లో తమిళనాడులో మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరిలో తట్టంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజినగర్, నందిగ్రామ్, అలాగే అస్సాంలోని నాగోవ్ లోక్సభ స్థానం ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద క్లెయిముల మోసాలు అరికట్టేందుకు 4 వారాల్లోగా 4 డిజిటల్ ప్లాట్ఫామ్లు అనుసంధానించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్లాట్ఫామ్లో ఈడీఏఆర్, వాహన్, సారథి, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నాయి. ఈ అనుసంధానంతో ప్రమాద నివేదికలు, వాహన బీమా రికార్డులు, గత క్లెయిమ్ చరిత్రలు ఎలాంటి అంతరాయం లేకుండా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఇది హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకానికి కూడా ఇప్పటి వరకు కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ డీఏఆర్ పోర్టల్లో డేటాను అప్లోడ్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్న కోర్టు, రాష్ట్రాలన్నీ ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తులు అహసనుద్దీన్, అమానుల్లాల ధర్మాసనం, ప్రసన్న, బి వరేలాలతో కూడిన బెంచ్ మునుపటి కోర్టు ఆదేశాలు పాటించినందుకు గాను కొన్ని బీమా కంపెనీలకు, అధిపతులకు నోటీసులిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షెడ్యూల్ చేయని క్యాన్సర్ మందుల లాభాల మార్జిన్ను ఎంఆర్పీలో 30% పరిమితం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల ధరలు 70% వరకు తగ్గి రోగులకు ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ అంచనా వేసింది. షెడ్యూల్ జాబితాలోని అత్యవసర క్యాన్సర్ మందులపై ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణ ధరలు ఉండగా ఈ కొత్త నిర్ణయంతో షెడ్యూల్ చేయని మందులకు ధరల రక్షణ లభిస్తుంది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ జాబితాను ఖరారు చేశాక నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తుందని, దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ధరల నియంత్రణ రోగులపై ఆర్థిక భారం తగ్గిస్తుందని, లాభాలు ఆర్జించే వ్యాపారధోరణులు అడ్డుకుంటుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా క్యాన్సర్ రోగులకు అందుబాటు ధరల్లో మందులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

0: భారత్ యూకే దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కింద వర్తక పెట్టుబడి అవకాశాలు అన్వేషించేందుకు ఉత్తర ఇంగ్లాండ్కు చెందిన దాదాపు 200 మంది ప్రతినిధుల బృందం ఈ నెల 12 నుంచి 16 తేదీ వరకు భారత్లో పర్యటిస్తారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తర ఇంగ్లాండ్ ఆర్థిక వ్యవస్థకు ఏటా 450 మిలియన్ పౌండ్ల ప్రయోజనం చేకూరుతుందని యూకే వ్యాపార వర్తక కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్ అంచనా వేశారు. ఈ బృందం స్వచ్ఛమైన ఇంధనం, ఆధునిక తయారీ, లైఫ్ సైన్సెస్, సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. భారత్ నుంచి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వార్షిక వర్తకం 48 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్తో సహా 8 ప్రముఖ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు గ్రీన్ కార్డు ప్రక్రియను ట్రంప్ యంత్రాంగం నిలిపేసింది. ఈ జాబితాలో కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలపై కొనసాగుతున్న ఫెడరల్ దర్యాప్తు కారణంగానే ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్టుగా యుఎస్ లేబర్ సెక్రటరీ కీత్ సోండర్లింగ్ వెల్లడించారు. విదేశీ కార్మికుల కోసం గ్రీన్ కార్డు కోరుకునే యజమానులకు ఫర్మ్ అనే ఈ ప్రోగ్రాం ఒక కీలక అడుగని, అమెరికన్ కార్మికుల స్థానంలో తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు ఈ సిస్టమ్ను కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆరోపించారు. అమెరికాలో శాస్త్రీయ సాధనలు, సాంకేతిక ఆవిష్కరణలకు సంబంధించి దేశ అత్యున్నత పురస్కారాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 6 అగ్రగామి టెక్ దిగ్గజాలను సత్కరించారు. వీరిలో భారతీయ సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదల్ కూడా ఉన్నారు. అమెరికా గ్లోబల్ లీడర్షిప్ లో వీరి కృషి కీలకమైందని ట్రంప్ కొనియాడారు. న్యూ గోల్డెన్ ఏజ్ సమ్మిట్ వేదికగా సత్యనాదెల్లా డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మైకల్ డెల్కు నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ ట్రంప్ అందించారు. అలాగే ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, ఏఎండీ సీఈఓ లీసా తదితరులు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారాన్ని అందజేశారు. టెక్నాలజీ రంగంలో వీరు అందించిన సేవలు అమెరికా సాంకేతిక ప్రగతికి ఎంతగానో దోహదపడ్డాయని ఈ సందర్భంగా ప్రశంసించారు. సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలో సురక్షితంగా ఉండాలని రియాద్లో భారత రాయపార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయొద్దని కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 800-247-1234 అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఉత్తరాఖండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా శిశు అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో జరిగే ముగింపు వేడుకల్లో పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో 5 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 1 లోక్సభ స్థానం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు రాంచీలో 2 T20 మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

విశ్వనాథన్ సన్స్ మూవీ నుంచి సుభాష్ ని పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. 12 hours 44 minutes 40 seconds లో ఉంది. వీక్ లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం జాబ్ పోగొట్టుకోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ముఖ్యంగా ఆదాయం పొందడానికి అదే దారి అయినప్పుడు. సో జాబ్ ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదని ప్రతి ఒక్కరూ అనుకుంటాం. ఎలాంటి డౌట్ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా జాబ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అందులో ఏంటంటే, యాక్టివిటీస్ లో పాల్గొనకపోవటం, కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు యాక్టివిటీస్ అనౌన్స్ చేస్తారు కదా, అలాంటప్పుడు ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తామని ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ముందుకు రాకపోవడం, ఇలాంటి అలవాట్ల వల్ల జాబ్ కోల్పోవాల్సి వస్తుందన్నమాట. అలాగే ఆఫీస్ ఇంటర్నెట్ లో జాబ్ పోర్టల్స్ బ్రౌజ్ చేయడం ఇలాంటివి ఏంటంటే పెద్ద ఇష్యూ అవుతాయి, అంటే సమస్యగా మారుతాయి అన్నమాట. ఇలాంటి మిస్టేక్స్ కూడా జాబ్ కోల్పోవడానికి కారణం అవుతాయి. ఒకవేళ మీరు చేసే వర్క్ లో బోర్ ఫీల్ అయినప్పుడు సినిమా చూడాలనిపించి చూడటం, లేదంటే డౌన్లోడ్ చేయటం, ఇలాంటి అలవాట్లు మిమ్మల్ని సమస్యల్లో పడేస్తాయన్నమాట. సో అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయకండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పిన, చాలా మంది చేసే పొరపాటు లేట్ గా రావటం. దీనివల్ల మీ తోటి ఎంప్లాయీస్ ఎంత సఫర్ అవుతారు చెప్పండి? కొంచెం ఆలోచించండి. ఎప్పుడో ఒకసారి లేట్ గా వచ్చి త్వరగా వెళ్తే సమస్య ఉండదు, కానీ ప్రతిరోజు అలాగే రావటం వెళ్ళడం జరిగిందంటే మీరు ఖచ్చితంగా జాబ్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది కదా. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బిఫోర్ దట్ నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

సో ఆఫీస్ కి సంబంధించినటువంటి చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుంటున్నాం. సో యాక్చువల్ గా ఎక్కువగా నెగిటివ్ ఫీలింగ్స్ గనక మీ తోటి ఉద్యోగులతో ఉంటే, అంటే అనవసరమైనటువంటి

చర్చలు ఇంకా మీపై వ్యతిరేకతకు ఇవన్నీ కూడా కారణం అవుతాయి అన్నమాట. సో మిమ్మల్ని గుర్తించేలాగా చేస్తాయి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా. కాబట్టి మీరు జాగ్రత్తగా మసులుకోవాలి, ఇలాంటి చెడు ప్రవర్తనకు దూరంగా ఉండండి. ఇంకా ఆన్లైన్ లో ఎక్కువగా గడపడం, వర్క్ ప్లేస్ లో రిలాక్స్డ్ గా ఉండటం, సోషల్ వర్కింగ్ సైట్స్ లో అప్డేట్స్ ఇవ్వటం, ఇలాంటి అలవాట్లు మీ జాబ్ కోల్పోయేలా చేస్తాయన్నమాట. ఒకవేళ మీరు గనక ఇలాంటి పొరపాట్లను బై మిస్టేక్ చేస్తున్నట్లయితే ఇప్పటి నుంచి వీటికి దూరంగా ఉండండి, లేదంటే మీకే డేంజర్. మరి ఇది ఈనాటి మీకు తెలుసా, రైట్ నో మీకోసం పెద్ద మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రక్షిత సురేష్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 27.85 కోట్ల రూపాయలతో ముప్పాళ్ల వద్ద బ్రిడ్జి నిర్మాణం, పోతుల చెంచయ్య పాలేరు రిజర్వాయర్ స్పిల్వే ప్రధాన తూముల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాసుపుస్తకాలు పంపిణీ అనంతరం పార్టీ శ్రేణులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జనాభా గణన 2027 రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సమావేశం జరుగుతోంది. జనగణన ప్రక్రియపై మార్గదర్శకాలను భారత రిజిస్టార్ జనరల్ జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వివరించనున్నారు. జనాభా గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు సాంకేతిక సాధనాలు, కార్యాచరణ ప్రణాళికలపై సమీక్ష చేస్తారు. క్షయవ్యాధి నిర్మూలనను ప్రజా ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.

ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమానికి అనుగుణంగా మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్టవ్యాప్త జోష్ కార్యక్రమాన్ని నిన్న మంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. కామన్వెల్త్ గేమ్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటి చెప్పిన ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన శంకు కృపారావును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అభినందించారు. జి కొండూరులో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను స్వర్ణ పతక విజేత కృపారావు మర్యాదపూర్వకంగా ఈ రోజు కలిశారు. పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైన వీధులే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రామ్ గోపాల్ స్పష్టం చేశారు. ఈ రోజు పార్వతీపురం పట్టణంలోని కొత్త వలస 5-6 వార్డుల్లో మనవీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దసరా పండుగకు ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 25 వరకు 5261 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించకముందే కోస్తాను వాయుగుండం తుఫాను తాకనుందని, వీటి ప్రభావంతో ఈ నెల 15 తర్వాత కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వివిద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆత్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాంలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: 1:04:42 లో ఉంది. వివి గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఒకప్పుడు ఇంటికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి మగువలు ఇప్పుడు అంతరిక్షంలోనూ కాలమోపుతున్నారు. సహజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఓర్పు, సహనం పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా ఉంటాయి. మరి మల్టీ టాస్కింగ్ లోనూ మహిళలే మెరుగ్గా రాణించగలుగుతున్నారని స్టడీస్ చెప్తున్నాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే వ్యక్తిగత జీవితంలోనూ రాణిస్తున్నారు అంటే ఇది అంత ఈజీ ఏం కాదు. కానీ లైఫ్ లో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అటు ఇంటి పనిని ఇటు ఆఫీస్ పనిని సో రెండింటినీ కూడా ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఇది ఎక్స్పర్ట్స్ చెప్పేమాట. దీనికోసం ఎక్స్పర్ట్స్ కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం ఘర్షణ చిత్రం నుంచి టిప్పు షాలిని సింగ్ పాడినటువంటి కులశేఖర్ గీతం వస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మనసుకి తల్లి వరం

పని పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్లేప్పటికీ తలప్రాణం తోకొచ్చేస్తుంది కదా. మరి ఆఫీసులకు వెళ్లే వాళ్ళకి మార్నింగ్ లైఫ్ చాలా బిజీ బిజీగా ఉంటుంది. ఇటు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి, అండ్ భర్త పిల్లలకు లంచ్ ప్యాక్ చేసుకోవాలి, కాస్త భోజనం బాక్స్ లో హడావిడిగా సర్దేసుకుని ఆఫీస్కి పరిగెట్టేయాలి. చాలా మంది లేడీస్ చేసే పని ఇదే కదా. మరి ఆఫీస్లోనూ అంతే పని ఉంటుంది, అటు వర్క్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేయాల్సిందే. ఏది సరిగా నిర్వహించలేకపోయినా సమస్యలు అనేవి తప్పవు కదా. మరి వర్కింగ్ ఉమెన్ కు ఇంటి పని ఒక టాస్క్ అని చెప్పాలి. ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఏమాత్రం రుచి తగ్గకుండా భోజనాన్ని రెడీ చేయాలి. ఇల్లు చిన్న మరక లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. మరి ఆఫీస్ పనుల్లో కూడా ఏ మాత్రం తేడా వచ్చినా కూడా బాస్ నుంచి మాట వచ్చేస్తుంది కదా. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ అయితే తెలుసుకోవాల్సిందే.

1:11:47 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, మరి జాబ్ చేసే మహిళలకు ఇంటి పని ఆఫీస్ పని రెండూ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమనే చెప్పాలి. అయితే ఇంటి

అందులో ముఖ్యంగా ఏంటంటే ముందుగా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. సో రేపు రెడీ చేసే వంటల గురించి ముందుగానే అంటే ముందు రోజు రాత్రి ప్రణాళిక వేసేసుకుంటే చాలా వరకు ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ మార్నింగ్ లేచాక ఏం చెయ్యాలి, ఏం టిఫిన్ చేయాలి, ఏం కూర చేయాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది కదా. మరి ఏం వండాలబ్బా అనే ఆలోచనలో పడ్డామనుకోండి, మిగిలిన పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి అనమాట. అదే గనక ముందు రోజు డిసైడ్ అయ్యి వాటికి కావాల్సిన సామాన్లు కూడా రెడీగా పెట్టుకుంటే పని ఫటాఫట్ అయిపోతుంది. సో సెలవు ఉన్న రోజున కావాల్సిన వెజిటబుల్స్ రెడీ చేసుకుని పెట్టుకుంటే ఇంకా బెటర్ అనమాట. అండ్ వంటింట్లో వాడుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ స్నాక్స్కి కానీ, ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకుంటే వంట చేసేటప్పుడు వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఉంటుంది అనమాట. లైక్ టీ, కాఫీ, సాల్ట్ ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్పరెంట్ డబ్బాలో వేసుకుంటే ప్రతిసారి కూడా వెతుక్కునే పని ఉండదు. మాట్లాడుకుందాం ఇంకా బోల్డన్ విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది ఓజీ మూవీ నుంచి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా నరసింగోలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్టంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఇక వివరాలు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 27.85 కోట్ల రూపాయలతో ముప్పాల వద్ద వంతెన నిర్మాణంతో పాటు పాలేరు జలాశయం స్పిల్వే ప్రధాన తూముల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేసి వారితో సంభాషించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పాల్గొని మాట్లాడుతూ,
1: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిషేధిత భూములు, ముఖ్యంగా గర్భకండ్రికలు, అలాంటి వాటికి ఈ నరసింగోలు గ్రామంలో 438 ఎకరాలకి ఫ్రీహోల్డ్ చేసి రైతులకు రైతువారి పట్టా అందించడానికి, పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావటం చాలా అదృష్టం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 39,000 పట్టాదార పాస్ పుస్తకాలు మన నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగింది.
0: జనాభా గణన 2027 నిర్వహణపై అమరావతిలోని సచివాలయంలో రాష్ట స్థాయి

0: ప్రధాన జనగణన అధికారుల సమావేశం కొనసాగుతుంది. జనాభా గణన రెండవ దశలో డిజిటల్ సాంకేతికత వినియోగంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో జనగణన నిర్వహణకు అవసరమైన కార్యాచరణ వ్యూహం, సన్నద్దతపై అధికారులు చర్చిస్తున్నారు. జనగణన కార్యకలాపాల సంచాలకులు జే నివాస్, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జనాభా గణన 2027 నిర్వహణపై అంశాలను అధికారులకు వివరించారు. భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ జనగణన ప్రక్రియపై మార్గదర్శకాలను తెలియజేశారు. మొబైల్ యాప్, జనాభా గణన నిర్వహణ పర్యవేక్షణ వ్యవస్థ, గణన విభాగాల కేటాయింపు పోర్టల్పై అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక సాంకేతికత పర్యావరణ హిత సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహిస్తున్న ఆక్వా ఎక్స్పో ఇండియా 2027 ఎక్స్పోను కేంద్ర మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి ఆదాయం, విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చడంలో ఆక్వా రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ప్రపంచ ఆక్వా మార్కెట్లో భారతదేశం మరింత బలోపేతం కావడంలో ఆక్వా రైతుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మత్స్య ఆక్వాకల్చర్ రంగాల్లో వాణిజ్య అవకాశాలను పెంపొందించేందుకు ఇలాంటి ఎక్స్పోలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఆక్వా ఉత్పత్తుల్లో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి, ముఖ్యంగా భీమవరం ప్రాంతం నుండి కూడా వెళుతున్నాయనే సంగతి మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని పెద్ద ఎత్తున దేశానికి విదేశీ మార్గ ద్రవ్యాన్ని కూడా సంపాదిస్తున్నటువంటి పరిశ్రమ ఏదైనా ఉన్నది అంటే ఇది ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా పరిశ్రమ మాత్రమే అనేటువంటి విషయం కూడా మనందరికీ కూడా. ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాంకేతికతని పంచుకోవడం ద్వారా ఏ విధంగా కొత్త మార్కెట్ ని సృష్టించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనని ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా సాధ్యమవుతాయనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు.
0: రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఏసీ నగర్లో 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో అభివృద్ది పనులను ప్రభుత్వ సహకారంతో 2028 చివరి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని వివరించారు. విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జాయింట్ స్క్వాడ్ ఫర్ హెల్త్ జోష్ జాతీయ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి రాష్టవ్యాప్త జోష్ కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, క్షయవ్యాధి నిర్మూలన లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. క్షయవ్యాధిపై అవగాహన పెంచే జోష్ బృందాల్లో ప్రభుత్వ అధికారులు, మై భారత్ స్వచ్చంద కార్యకర్తలు, ఎన్సీసీ క్యాడెట్లు భాగస్వాములవుతారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశసేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా జాతీయ సమైక్యత కోసం అమలు చేస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను జతచేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల పరస్పర మార్పిడి, భాషల అభ్యసనం, పండుగలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్ల పరిచయం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు, హర్యానాలోని విద్యార్థులు తెలుగు భాష నేర్చుకోవడం, తమిళనాడులోని ప్రజలు లడక్ ప్రాంత సంస్కృతిని తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు దేశ ప్రజల మధ్య అనుబంధాలను పెంపొందిస్తాయి. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతీయులందరిలో జాతీయ సమైక్యతా భావాన్ని బలోపేతం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: ఏక్ కార్యక్రమం జిస్కో సర్దార్ పటేల్ జయంతి ప్రారంభ కియా గయా హై, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. వివిధతాం సే భరా దేశ్ హై, హమారా నిరంతర ప్రయాస్ హోనా చాహియే ఏక్తా కో బఢానే వాలి చీజో కో బల్ కైసే మిలే, ఇన్ వివిధతాం కో కె సాథ్ అపనాపన్ కైసే బనే. కభీ తో క్యా హోతా హై, హమ్ ఏక్ హీ దేశ్ మే రహనే కె బాద్ భీ హమే అజ్ఞాన్ హోతా హై అప్నే హీ దేశ్ కే విషయ మే, ఔర్ ఇస్లియే రాజ్యో సే కహా గయా హై, ఏక్ రాజ్య దూసరే రాజ్య సాథ్ ఎమ్ఓయూ కరే, పైర్ బనాయే,

రాష్ట్రంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పోలీస్ శాఖ అనుమతితో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే మండపాలకు 5 కిలోవాట్ల చొప్పున ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఆయన ఎక్స్రే దిగ్గా వెల్లడించారు. దుర్గాదేవి ఉత్సవాలకు ప్రభుత్వం తరపున సహకారం అందించడం సంతోషంగా ఉందని లోకేష్ పేర్కొన్నారు. గుడ్డు చౌకైన నాణ్యమైన పోషకాహార వనరు అని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పౌల్ట్రీ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఆధునీకరించేందుకు పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ 2026-29 ద్వారా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. ప్రజల పోషక భద్రతతో పాటు స్థానిక గుడ్ల వినియోగం ఎగుమతులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో రాష్ట పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్లో జరుగుతున్న టూరిజం ఇన్నోవేషన్ సమ్మిట్ 2026లో పాల్గొన్న ఆయన ఏఐ క్వాంటమ్ టెక్నాలజీని పర్యాటక రంగంలో వినియోగిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయని, 2 ఏళ్లలో సుమారు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని తెలిపారు. స్పెయిన్ పర్యటనలో పరిశీలించిన అత్యుత్తమ విధానాలను ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ రాంగోపాల్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొత్త వలసలో మన వీధి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన కమిషనర్ తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ చెత్త వాహనాలకు అందించాలని సూచించారు. ఇళ్లు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డ్రైన్లలో చెత్త వేయకూడదని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా నరసింగోల్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక సాగు విధానాలతో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ది చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గాదేవి పూజా మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్లానింగ్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మిల్లెట్స్ ఇడ్లీ, మిల్లెట్స్ దోశ ఇలాంటి పిండి మనం రెడీ చేసి పెట్టేసుకుంటే చిటికలో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో ఎప్పుడు మనకి ఎగ్ ఒకటి, బ్రెడ్ ఒకటి ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నైట్ తిన్న గిన్నెలు, ఆ ప్లేట్లు మార్నింగ్ వరకు అలాగే ఉంచకండి. ఉదయం చేసుకోవచ్చులే అని నెగ్లెక్ట్ చేస్తే టైం కాస్త ఇట్టే కరిగిపోతుంది అనమాట. సో గిన్నెలు అప్పటికప్పుడే శుభ్రం చేసేసుకుంటే ఏంటంటే టైం చాలా సేవ్ అవుతుంది. టైం సేవ్ అవ్వటంతో పాటు తిన్న వెంటనే మనం పడుకోకుండా కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఖాళీగా ఉన్న టైంలో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, రెడీ చేసుకునే ఐటమ్స్ ఉంటాయి అనమాట. అవేంటంటే గరం మసాలా కానీ, జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, టొమాటో ప్యూరీ కానీ, పులిహోర పేస్ట్ కానీ, ఇలాంటివి కొంచెం ఎక్కువ మొత్తంలో అంటే ఒక 15 డేస్కి సరిపడా చేసుకుని స్టోర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వీటిని మనం చాలా కూరల్లో రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటివి చేసుకోవడం వల్ల టైం చాలా సేవ్ అవుతుంది. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సో ఇంటి పని గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కాబట్టి ఇక ఆఫీస్ విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ బాంబే చిత్రం నుంచి రెమో పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

1:38:48 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం కదా. ఆఫీస్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే పనితీరు కూడా సులభంగా ఎలాంటి విసుగు లేకుండా పూర్తయిపోతుంది. జీతం ఎక్కువగా ఉంటే చేసే జాబ్ హ్యాపీగా ఉంటుందని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. అయితే ఎక్కువ శాలరీ వచ్చే వాళ్లతో పోల్చితే తక్కువ శాలరీ వచ్చే ఉద్యోగులే ఎక్కువ ఆనందంగా పనిచేస్తున్నారని రీసెంట్ స్టడీస్ కూడా స్పష్టం చేశాయి. కొందరు పై అధికారుల మెప్పు కోసం అతిగా పనిచేస్తూ, పనిచేస్తున్నట్టుగా నటిస్తూ ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట. బట్ తమ నైపుణ్యాలకు సంబంధం లేని పనులు కూడా చేసేస్తూ ఉంటారు. దీనివల్ల అటు పని చేయలేరు, ఇటు మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతారు. కాబట్టి తెలిసి తెలిసి ఇలాంటి పొరపాట్లు చేయకండి. మీపై నమ్మకంతో సంస్థ మీకు అప్పగించిన పనిని సక్రమంగా చేస్తే చాలు. ఆఫీసులో మీ బాస్తో, కొలీగ్స్తో ఫ్రెండ్లీగా ఉండండి. అలా ఉంటే ఆఫీస్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మాట్లాడుకుందాం ఇంకా. బిఫోర్ దట్ ప్రేమ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి ఆత్రేయ గీతం, ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

మహర్షి చిత్ర నుంచి ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడినటువంటి కృష్ణమూర్తి గీతం ఇది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో విన్న తర్వాత 1 hour 50 minutes 34 seconds లో ఉంది విబి క్లాక్. వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం ఇక ఆఫీస్ బాధ్యతలు, ఇంటి పనులు, పిల్లల చదువులు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలంటే మహిళలకు కత్తి మీద సామే. వర్క్ ప్లేస్ బాగుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా ఆఫీస్ లైఫ్ హ్యాపీగా గడుస్తుంది. ఆఫీస్ వాతావరణం అండ్ మన చుట్టూ ఉండే వ్యక్తులు ఎంత బాగుంటే మన కెరీర్ ను అంత బాగా ఎంజాయ్ చేయగలం. ప్రొఫెషనల్ లైఫ్ సంతృప్తిగా సాగాలన్నా, సక్సెస్ఫుల్ గా సాగాలన్నా కూడా వర్క్ ప్లేస్, అక్కడ స్టాఫ్ ను బట్టి అదంతా కూడా సాధ్యమవుతుంది. సో మీరు కూడా స్టే పాజిటివ్. అండ్ మరీ ముఖ్యంగా ఆఫీస్ విషయాలు ఆఫీస్ గేట్ దగ్గరే వదిలేసి ఇంటికి వెళ్ళండి, ఇంట్లో విషయాలు ఇంటి దగ్గరే వదిలేసి ఆఫీస్కి రండి. అప్పుడు మాక్సిమం మీరు ఎక్కడి వర్క్ ని అక్కడ 100% సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు అండ్ హ్యాపీగా ఉంటారనమాట. దీనివల్ల ఏంటంటే మెంటల్ పీస్ కూడా ఉంటుంది. రైట్ నో మీకోసం మరణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుసీలు ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తోంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 2 hours 34 minutes 39 seconds లో ఉంది వి బి క్లాక్ అండ్ సండే సందడి ప్రోగ్రామ్ కోసం అందరూ రెడీగా ఉన్నారు కదా.

మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా మీరు కూడా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేసేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్, ఒక హీరోయిన్ ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజకి హీరోయిన్ గా యాక్ట్ చేశారు, ఎవరా హీరోయిన్ గెస్ చేయండి. ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజతో హీరోయిన్ గా యాక్ట్ చేసినటువంటి హీరోయిన్ ఎవరు? గెస్ చేసి 8662488114 ఈ నంబర్ కి మీ ఆన్సర్ ని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిజనింగ్ వివిత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

2:41:34 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను, కొంతమంది లిజనర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. క్లియర్ గా ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను ప్రశ్న ఏంటనేది. ప్రభాస్ కి తల్లిగా, ప్రభాస్ తో హీరోయిన్ గా చేయలేదు ఇవిడ, ఓకేనా? ప్రభాస్ కి తల్లిగా మాస్ మహారాజా రవితేజతో హీరోయిన్ గా యాక్ట్ చేశారు, ఎవరా హీరోయిన్ అని అడిగాను. చాలా మంది ఫస్ట్ అనుష్క దగ్గరికి వెళ్ళిపోతారు, ఎందుకంటే బాహుబలి అని. సో క్లియర్ గా చెప్తున్నాను, హీరోయిన్ గా ప్రభాస్ తో చెయ్యలేదు, ఓకే, ఓన్లీ తల్లిగా మాత్రమే చేశారు. అండ్ మాస్ మహారాజా రవితేజతో మాత్రం హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఎవరా హీరోయిన్ అని అడిగాను, చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ మెసేజ్ మనకి నంద్యాల నుండి పర్ష మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పద్మ ప్రియ తెనాల నుండి మెసేజ్ చేశారు. మరి రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆన్సర్స్ చూద్దాం నెక్స్ట్. ఓకే, ఆన్సర్ పంపించిన వాళ్ళ మెసేజెస్ మాత్రమే చూస్తున్నాను నేను. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి మెసేజ్ చేశారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి విజయలక్ష్మి చేశారు పెదకొండూరు నుండి, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తుజావలి. అనుష్క అంటున్నారు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. నేను ఆల్రెడీ చెప్పాను, హీరోయిన్ గా ప్రభాస్ తో చెయ్యలేదు ఆ హీరోయిన్, ఓన్లీ తల్లిగా మాత్రమే చేశారు. అండ్ రవితే

శైలజతో మాత్రం హీరోయిన్ గా చేశారు ఎవరని అడిగాను. కొంచెం ఆలోచించండి. అండ్ జగపతి బాబుతో కూడా హీరోయిన్ గా చేశారు ఈవిడ. సో ఇప్పుడు వచ్చేస్తే ఆన్సర్స్ నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, వెల్కమ్ జో అంటూ అండ్ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మంగళగిరి నుండి జయ యశోద అనుష్క అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్, నేను చెప్పాను కదా హీరోయిన్ గా కాదు ఓన్లీ తల్లిగా మాత్రమే. మౌ మండలం కృష్ణా జిల్లా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగలక్ష్మి నంది వెలుగు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రమ్యకృష్ణ అనుకుంటున్నాను అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ రవితేజ అని చెప్పాను కదా నేను. అండ్ కొడ్డారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు అనుష్క అంటూ, కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ రవితేజ రమ్యకృష్ణ అనుష్క ఎక్కడండి, అనుష్క ఓకే చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారో. నేను ప్రభాస్ తో ఓన్లీ తల్లిగా మాత్రమే యాక్ట్ చేశారు, హీరోయిన్ గా కాదు అని చెప్పాను. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం సందరే సందికి స్వాగతం అంటున్నారు, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ భాగ్యశ్రీ బోర్సే, అయ్యో ప్రభాస్ కి తల్లి ఎక్కడండి, సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, బట్ కాదని రాంగ్ ఆన్సర్ అది. అండ్ రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రదీప్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుండి సీను మెసేజ్ చేశారు, అనుష్క అంటూ కాదండి. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రమ్యకృష్ణ అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బీబీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. అండ్ పోలవరం నుండి భాస్కర్ రావు మెసేజ్ చేశారు, రాణి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, కౌస్తుభన్ తణుకు పాలింగి నుండి అనుష్క అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి, ఎస్ రైట్ ఆన్సర్ సెకండ్ ది. అండ్ కమతం వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, బాహుబలి తల్లి బంగారాజు భార్య రవితేజకు రమ్యకృష్ణ. ఎలా శ్యామ్, రాంగ్ ఆన్సర్ కదా అది, అది కాదు. ఓకే నేను చాలా క్లియర్ గా చెప్పాను ప్రశ్న అయితే. ప్రభాస్ కి తల్లిగా రవితేజకి హీరోయిన్ గా యాక్ట్ చేశారని, జగపతి బాబుతో కూడా హీరోయిన్ గా యాక్ట్ చేశారని చెప్పాను. అండ్ చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు. కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి జయసుదంట, అయ్యా బాబోయ్ ఓహో మీరు అమ్మా నాన్న తమిళ అమ్మాయిలో, అది మదర్ క్యారెక్టర్ కదా. అండ్ ప్రభాస్ తో ఎక్కడ అసలు. ఓకే కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రాజు ఎన్బీకే బీవీ నగర్ అంట, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, అనుష్క అంటూ, కాదు కదా. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా రమ్యకృష్ణ అంటున్నారు, ఎందరు రమ్యకృష్ణ గారే అంటున్నారు. రవితేజ రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిందా అండి మూవీ. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎస్ మూవీతో సహా కరెక్ట్ గా పంపించారనమాట, వీర రాఘవమ్మ, సాయి రేఖ, మౌనిక పోరింగి నుండి మెసేజ్ చేశారు. ఇందుకు రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా, నేను చెప్పేస్తాను. రవితేజతో హీరోయిన్ గానేమో అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అండ్ ప్రభాస్ తో మదర్ గానేమో మున్నాలో చేశారు ఈవిడ, ఆవిడ పేరేంటి. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, కొంతమంది మిస్ అయింది. లాల్ బహదూర్ మెసేజ్ చేశారు, ఎవరిది, బాహుబలిలో కాదు, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రాంగ్ ఆన్సర్. చండికా వరలక్ష్మి వాసు గంటలమ్మపాలెం మచిలీపట్నం నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ నరేష్ రోజా మూసాపేట నుండి పంపించారు, నదియా అంటూ, రాంగ్ ఆన్సర్. అండ్ షబీనా, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నిజామాబాద్ వీకే బజార్ నుండి మురహరి యశోదరాజు, రాంగ్ ఆన్సర్. మంగళగిరి హుస్సేన్ కట్ట నుండి సావిత్రి జయలక్ష్మి, రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నవీన్ రజిత కృతిక్ నరేష్, రాంగ్ ఆన్సర్, కాల్వ ఆదిలాబాద్ నుండి. ఎంఎస్ దుర్గారావు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని నుండి మెసేజ్ చేశారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ కిషోర్ నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్.

వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, వీళ్ళందరూ కూడా రమ్యకృష్ణ అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ దొంగోడు సినిమా అంటూ సంజీవపురం గ్రామం సావిత్రి కాటరమయ్య మెసేజ్ చేశారనమాట. బట్ హీరోయిన్ పేరు కదా నేను అడిగింది, సుకన్య కాదు, రాంగ్ ఆన్సర్. ముసపేట నుండి నరేష్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, నేను మీ ఆన్సర్ చదివానండి మీరు వినలేదు. మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. కళ్యాణి, ఎస్ సుమని రైట్ ఆన్సర్ ని పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే కళ్యాణి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కూడా. సమంత అంటూ రాంగ్ ఆన్సర్ ని పంపించారు. జయసుధ అనుకుంటున్నా అంటూ రజియా ఫ్రమ్ నేరవాడ, రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ నుండి షణ్ముఖి, తెలియట్లేదట, నేను చెప్పేశాను ఆల్రెడీ ఆన్సర్ ఏంటనేది. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారులో రవితేజతో హీరోయిన్, అండ్ మున్నాలో ప్రభాస్ కి మదర్గా చేసినటువంటి కళ్యాణి క్యారెక్టర్ అనమాట ఇది. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే మనం చూసాం. ఇంకొక మెసేజ్ రాయచూరు జిల్లా ఎల్లప్ప యాదవ్, సో రాంగ్ ఆన్సర్ అండి, రమ్యకృష్ణ అయితే కాదు. సో అది మ్యాటర్ అనమాట. ఇందుకీ నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ తెలిసింది కదా, కళ్యాణి ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ఇంకా రెండు మెసేజెస్ వస్తూ ఉన్నాయి అలాగా. మునిమ్మ పెద్దపరియా విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రవీంద్రారెడ్డి కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ ని. సో మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలా సింపుల్ గా అడుగుతున్నాను, తల మీద గంప కాళ్లకు పీట, ఏంటది గెస్ చేయండి. తల మీద గంప కాళ్లకు పీట గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్ కి ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీ కోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రమణ్యం, కౌశల్య పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

6:56:20 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీన్ జ్యోతి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా మన సందర్శనలో, తల మీద గంప కాళ్లకు పీట అనను రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ మెసేజ్ అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ కి కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కళ్యాణి అని రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు అడిగిన సెకండ్ క్వశ్చన్ కి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుండి పంపించారు అనమాట. సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రెజీనా అఫియానా, ఓకే హాయ్. అండ్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణం, వగ్గా శివయ్య, ముంత పెద్దన్న వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ రియాజ్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుండి, తబేలు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ భీమన్న దేవసాయం బీజవరం విలేజ్ జోగులాంబ గద్వాల జిల్లా అట ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. బట్ మీ పేర్లు అన్ని పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదండి. రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, కుండ అంటూ కాదండి. అండ్ మొవ మండలం కృష్ణ జిల్లా నుండి కాజు నుండి టీవీ సుబ్బారావు, శ్రీదేవి తాబేలు అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అగ్గిపుల్లట సుమని పెడన్ నుండి, కాదు రాంగ్ ఆన్సర్. టి మోహన్ రావు మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కె రవీంద్రారెడ్డి పంపించారు సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, కౌస్తుబన్, తణుకు పాలింగి నుండి రైట్ ఆన్సర్. అండ్ మలాన్బి కర్నూల్ బాలాజీనగర్ నుండి

మెసేజ్ చేశారు. ఎస్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా నుండి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ గొడుగు అంటున్నారు.

సో ఇంకా సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. గొడుగు కాదు, రాంగ్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం నుండి తాబేలు అంటున్నారు. అండ్ ఉల్లిపాయ అంటూ మెసేజ్ చేశారు. తెల్లుల్ల కాదు, వాణి ఒరిస్సా నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ రాయచూర్ ఎల్లప్ప మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ కడప జిల్లా నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుండి, రైట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుండి, రాంగ్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, బట్ ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తర్వాత చూద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. అమెరికా సాంకేతిక రంగంలో విశేష సేవలు అందించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి చెందిన సత్యా నాదెళ్లకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ మోడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పురస్కారాన్ని అందజేశారు. గ్రామీణ జీవనోపాధిని ప్రోత్సహించడంలో, ఉపాధి కల్పించడంలో, ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతను బలోపేతం చేయడంలో ఖాదీ పరిశ్రమలు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూనే ఉన్నాయని సంబంధిత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 139వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ సర సందేశాలను 1800 11 7800 నెంబర్కు హిందీ లేదా ఇంగ్లీష్ భాషలో గానీ పంపవచ్చు. ద్వారకా తిరుమలలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ప్రారంభించారు. జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాలు, తీర ప్రాంతాలు, కొల్లేరు పక్షుల అభయారణ్యం, పోలవరం ప్రాజెక్టును అభివృద్ది చేస్తూ పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పిస్తామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ది చేస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో స్టార్టప్లు, నూతన ఆవిష్కరణలు పెట్టుబడులకు భారీగా ఊతమిచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకోసం 500 కోట్లతో ప్రత్యేక వెంచర్ ఫండ్ ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాకులు, పరిశ్రమల్లో అనుకోని దుర్ఘటనల వల్ల చేతులు కోల్పోయిన వారికి ఈ నెల 25వ తేదీన విశాఖపట్నంలో ఉచిత కృత్రిమ చేతుల ప్రాస్థెటిక్ హ్యాండ్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కెనడాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫ్లవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన జీ కొండూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన కృష్ణారావును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అభినందించారు. ఈ విజయం రాష్టంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ఈ సందర్బంగా తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో 2వ మ్యాచ్ నేడు రాంచీలో ఈ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు.

అంటూ కుసుమ అంబటి నగర్ నుండి తాబేలు కాదు కదా, రాంగ్ ఆన్సర్. ఇది నేను ఏమని అడిగాను అంటే తల మీద గంప కాళ్లకు పీట అన్నాను, కాళ్ళకి. సో తాబేలుకు ఉండదు కదా. అండ్ నెక్స్ట్ కనకరావు పేడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు ఒక విధంగా ఇది కూడా రైట్ ఆన్సరే. ఓకే, బట్ నేను అనుకున్నది అయితే అది కాదు. అండ్ ఎంఎస్ దుర్గారావు అర్త్ స్కై అంటున్నారు, కాదు. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. అనుకుంటూనే ఉన్నా ఈ సాంగ్ వినిపిస్తారని జోజీ అంట. సూపర్ అసలు, ఏంటో మీకు అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. ఎనీవే రైట్ ఆన్సర్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి తెలుకోడి అంట. బాబోయ్ రెండూ కాదండి. మంగళగిరి నుండి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి ఎస్. ఓకే, కొబ్బరి చెట్టు అంటారా. ఎనీవే నెక్స్ట్ తలపై గంప భారం కాళ్లకు పెద్ద పీట మర్యాద వమ్ము. బివి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపురం నుండి. అంతలా ఆలోచించలేదండి, జస్ట్ పొడుపు కదా అనమాట. అనంతపురం నుండి సునంద మెసేజ్ చేశారు కాదు కదా, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుండి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎప్పుడో అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ వచ్చింది మనకి, అంతేనా కళ్యాణి. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా తాబేలు అంటున్నారు, బట్ కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ కొబ్బరి కాయ ఏకంగా. మంగళగిరి నుండి యశోద నత్తట కాదు. రాజశేఖర్ నుండి ఆదోని, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి ఆకాశం భూమి అంటున్నారు, కాదు కదా. అండ్ నెక్స్ట్ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ ఎంట్రకాయ అనుకుంటున్నా అంటున్నారు, కాదు, రాంగ్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజౌలి మండలం వీవర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్. చరణ్ సౌమ్య అంజలి కుటుంబీజున ఎలా హౌ అండి హౌ. దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. దాసరిబాయిపాలెం శివదాసు రెడ్డి తిరుపతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భుదాన్ పూజంపల్లి నుండి ఎస్. మీరు కూడా సెకండ్ ఆన్సర్ లాగా తీసుకోవాలి దీన్ని. అండ్ నెక్స్ట్ సంజీవపురం విలేజ్ సావిత్రి కాటమయ్య అంట, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. నెక్స్ట్ మెసేజ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు ఎస్, సెకండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ కూడా రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. జయశ్రీకి హాయ్ అట. ఓకే, మీ అక్క జయశ్రీయా? మా అక్క జయశ్రీకి హాయ్ చెప్పండి అంటున్నారు, హాయ్. అండ్ మహబూబ్ మండలం కృష్ణా జిల్లా కాజ నుండి టి సుబ్బారావు శ్రీదేవి మెసేజ్ చేశారు. ఆకు కాదండి, చెట్టే అది. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్, తిన్నారా అంట, తినేశాను కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వినీత అనంతపురం నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అండి, బట్ ఆన్సర్ లేదా. మలాన్బి కర్నూలు నుండి బాలాజీ నగర్ మెసేజ్ చేశారు స్కేటింగ్ ప్యాడ్స్ అంట. అయ్యా, కలమందలపాడు గ్రామం నుండి ఖాసీ ముత్తుజావలి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఓకే స్నేహిల్ కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ కుండా కొబ్బరి చెట్టు అంటున్నారు, కాదు. అండ్ నెక్స్ట్ రియాజ్ నెల్లూరు నుండి తెలీదట. ఓకే, మంచి సాంగ్స్ వేస్తున్నారు జోష్, బాగుందండి జ్యోతి గారు అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రియాజ్ నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఆగిరిపల్లి మండలం పరసా రాంబాబట, ప్రశ్న వినలేదా అండి, ఓకే థర్డ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లని కోమల పవన్ కుమార్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో మనకి చాలా మెసేజెస్ వచ్చినాయి. అండ్ ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే తల మీద గంప కాళ్ళకు పీట అన్నాను కదా, తాటి చెట్టు ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట చాలా మంది. అండ్ సెకండ్ ఆన్సర్ కింద ఈ పుట్టగొడుగును కూడా తీసుకోవచ్చు. అండ్ కొబ్బరికాయ అంటున్నారు, కొబ్బరి చెట్టు అంటున్నారు, రకరకాల ఆన్సర్స్ అయితే వచ్చేసినాయి. ఎనీవే తాటి చెట్టు ఇస్ ద రైట్ ఆన్సర్.
మరి మన సందడి సందడిలో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే,

ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్. ఓకేనా, ఆ క్లూ కావాలంటే చెప్పేస్తాను, 165 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఓకే, 165 కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ అనమాట. ఇది ఎక్కడుంది, ఏంటది, దాని పేరు ఏంటో చెప్పండి చాలు, డీటెయిల్స్ మిగతా అన్ని అవసరం లేదు. కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్, 165 కిలోమీటర్ల బ్రిడ్జ్ పేరేంటి, గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం ఖుషీ చిత్ర నుంచి జీన్ శ్రీనివాస్ హరిణి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో, ఏఎం రత్నం మ్యూజిక్. పాటను వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

3:21:36 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఏది అని అడిగాను. 165 కిలోమీటర్ల ఉంటుంది ఈ బ్రిడ్జ్ అని చెప్పి క్లూ కూడా ఇచ్చేసాను. సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. 70 మెసేజెస్ వచ్చినాయి ఈ ఒక్క ప్రశ్నకి, 70 అనమాట. సో ఇవన్నీ కూడా చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుండి, అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, వీళ్ళిద్దరూ కలిసి పంపించారనమాట రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ తాడిచెట్టు ఆన్సర్ వచ్చింది ఇప్పుడు. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి శాంతినగర్ నుండి ఒకే ఒకడు పంపించారు. అండ్ అలాగే కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి ఎక్కడ ఉంటుందని పంపించారు, ఆ బ్రిడ్జ్ పేరు పంపించలేదనమాట. అండ్ సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మౌబ మండలం కృష్ణా జిల్లా కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి, రైట్ ఆన్సర్. అండ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గోర్లఖాన్ పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు, రైట్ ఆన్సర్. ఈనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, మీ ఆన్సర్ చదివేశాను మళ్ళీ చదవలేదు అనుకోండి. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుండి మాధుగుండు రాజేష్ చరణ్ సౌమ్య అంజలి కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రపంచంలోనే పొడవైన బ్రిడ్జ్ అంటూ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముద్దనూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుండి మెసేజ్ చేశారు, ఎస్ మీరు పంపించిన ప్లేస్, రైట్ ఆన్సర్. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. సునంద అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి జ్యోతి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖ, రైట్ ఆన్సర్. అండ్ రవీంద్ర రెడ్డి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు వీరభద్రాపురం, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్

ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్ రైట్ ఆన్సర్. పోరంగి వీరరాఘవమ్మ రేఖ సాయి మౌనిక కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వాణి ఒరిస్సా బెరహంపూర్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పరస రాంబాబు ఆగిరిపల్లి నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్చరణ్ హేమ కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నూతనపల్లె కర్నూలు జిల్లా నుండి రాము మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. నెక్స్ట్ గౌతమ్ చౌడేపల్లి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ శేష సాయి రోహన్ సాయి దర్శన్ ఫ్రమ్ నెల్లూరు రైట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి నరసింహస్వామి కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఎస్ 164.8 కిలోమీటర్లు అంటే అప్రాక్సిమేట్ గా 165 అనమాట. కమదం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. లతా ఫ్రం ఉయ్యూరు రైట్ ఆన్సర్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ కర్నూలు జిల్లా గోనగ్లండ్ గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి రైట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం హేమలత రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి కర్నూలు నుండి బసురుకోడు గ్రామం ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి ఓకే ప్రోగ్రామ్ టైమ్ ఏదోనండి నాకు అర్థం కాలేదు మీ మెసేజ్ ఏంటనేది. ఓకే అండ్ నెక్స్ట్ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్.

రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి అంటూ నల్లమ్మ పాపినేయపాలెం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మారుతి కోదాడ్ నుండి మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు మీ యాంకరింగ్ సూపర్ అట, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కాజు నుండి నవీన్ రైట్ ఆన్సర్ ని పంపించారు. సో చాలా మెసేజెస్ వచ్చినాయి కదా, ఈ ఒక్క ప్రశ్నకి మనకి 70 మోర్ దాన్ 70 మెసేజెస్ అయితే వచ్చేసినాయి అనమాట. సో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జ్ ఏది అని అడిగాను. సో ఎక్కడుంది అనేది మాత్రం చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ని గెస్ చేశారు, పేరు మాత్రం కొంతమంది మిస్ అయ్యారంతే. డాన్యాంగ్ కున్షాన్ గ్రాండ్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్, చెప్పాను కదా అప్రాక్సిమేట్ గా 165 కిలోమీటర్ల వరకు ఉంటుంది అనమాట. సో చైనా ఇక్కడ ఉంది. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

సో ఇంతకీ తర్వాతి ప్రశ్న ఏంటి అంటే, ఎక్కడికైనా వెళ్తుంది గాని ఇంచు కూడా కదలదు. ఇది మాత్రం ఎక్కడికైనా వెళ్తుంది. యాక్చువల్ గా చాలా మంది అంటూ ఉంటారు, ఇది ఎక్కడికి వెళ్తుందండి అంటే పలాన చోటకి అని చెప్తారు. సో అదేంటి అసలు, ఎక్కడికైనా వెళ్తుంది గాని ఇంచు కూడా కదలదు, ఏంటది? గెస్ చేయండి. కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కదా, కానీ చాలా ఈజీ అనమాట ప్రశ్న అయితే మాత్రం. మీరు ఎక్కడైనా నించొని ఇది ఎక్కడికి వెళ్తుందండి అని అడిగితే టక్మని చెప్పేస్తారు, ఇలా అంటే ఇలా వెళ్తే అన్నట్టుగా. సో ఇంకా నేనే ఆన్సర్ చెప్పేసినట్టు అవుతుంది, ఇంతకంటే నేను క్లూజ్ ఇవ్వను. ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా అది మాత్రం కదలదు, ఏంటది? గెస్ చేయండి. 8662488814 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇందులో కూడా రకరకాల ఆన్సర్స్ వస్తాయి అనమాట, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో అది మ్యాటర్ ఇంతకీ. సో ఆన్సర్ తెలిస్తే 8662488814 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. అండ్ రైట్ నౌ తెలుసు కదా ఏ సాంగ్ వస్తుందో, ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చేసాం. అంత మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం రెడీగా ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇచ్చేసాను కదా, సో ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు అని చెప్పన్నాను. సో మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారో. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుండి మెసేజ్ చేశారు, ఇందాకటి బ్రిడ్జ్ కి సంబంధించిన ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్ పంపించారు, ఫస్ట్ రైట్ ఆన్సర్. అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ మొవ మండలం కృష్ణా జిల్లా నుండి కాజా టీవీ సుబ్బారావు శ్రీదేవి వీళ్ళు మెసేజ్ చేశారు మానసట. అయ్యో కాదండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీనగర్ నుండి మనసు కాదు కదా రాంగ్ ఆన్సర్. మునెమ్మ పెద్దపరియా విలేజ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా మనస్సు ఆలోచనలు అంటున్నారు, కాదండి. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే మసూమ్ బాబా నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ రోజా నడక అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. కొత్తగూడెం యాకూబ్ పాషా నూర్జహాన్ రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చెబ్రోలు

రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఇంకా 65 మెసేజెస్ ఉన్నాయి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆత్మకూరు నుండి టి ఆదిశేషు మెసేజ్ చేశారు. అండ్ వారణాసి సూర్యనారాయణ మూర్తి, విశాలి, కౌస్తుభన్ కూడా మనసు అంటున్నారు. కాదండి, పాలోజు గోపాలకృష్ణమాచారి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుండి మాదిగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి కూడా రైట్ ఆన్సర్. డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం మూడో రోడ్, నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ కాశీపురం, గురుమూర్తి, కొల్లాపూర్ మనం వెళ్లే, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ చండిక, వరలక్ష్మి, వాసు, గంటలమ్మపాలెం, మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎలా ఉన్నారు అంటున్నారు, నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధుసూదన్ రెడ్డి, పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. జమలయ్య, విహాన్, దొడ్డదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, రహదారి రైట్ ఆన్సర్. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత కూడా రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి, భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి, రామలింగ, దమాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. జాన్సన్, విజయవాడ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం, జానకి, శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి హైదరాబాద్ సైనిక్పూర్ కాలనీ నుండి బృందావన్ పద్మశ్రీ శ్యామ్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జయం బాషా ఫ్యామిలీ కర్నూల్ నుంచి పంపించారు. ఓకే, రోడ్డు రహదారి నడక అంట. వేదాంతం, జానకి, శ్రీనివాసరావు, మచిలీపట్నం. ఓకే, నెల్లూరు నుండి గోపాలకృష్ణ, లలిత, కమల, సూర్య కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుండి టెలిఫోన్ ఎలా కాదు కదా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి మీ పేరు వాణి, ఒరిస్సా. ఓకే, అండ్ గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి, రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నరసింహారావు, దేవరగట్ల, సంజయ్ నగర్, కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ మీరా జెన్స్ టైలర్, తులసీ నగర్ నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం, ఖాసీం, ముత్తిజావలి రైట్ ఆన్సర్. అండ్ వీరా కనకారావు, వీరభద్రాపురం రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కుసుమ, అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వాయిస్ మనసు అట, బాలు, బుచ్చిరెడ్డిపాలెం నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ గోర్లకాన్ దొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, సుమలత, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ జ్యోతి అంటూ నల్లమ్మ, పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. అండ్ అశోక్, గన్నవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ దాసరిపాలెం నుండి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు కూడా రైట్ ఆన్సర్. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి తిరుపతి జిల్లా రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్, ఈరోజు సూపర్ సాంగ్స్ వినిపించారు మేడం, ధన్యవాదాలు అంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కొడుమూరు నుంచి శ్రీనివాస్, సుచిత్ర, జయశ్రీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరమ అంటే దిక్కుల ఇవన్నీ కూడా, బట్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. వెంకటగిరి, ఎన్టీఆర్ కాలనీ, పవన్ కుమార్, లక్ష్మి, రాంగ్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అల్లి నగరం గ్రామం సురేంద్రబాబు, మనసు లేదా ఫోన్ కాల్ట, రెండు రాంగ్ ఆన్సరే. కౌస్తుభ, ఆత్మకూరు, నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. గౌస్ ఫ్రమ్ పమిడి, హాయ్ మేడమ్, హవర్ యూ అంట, ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ, రైట్ ఆన్సర్. అండ్ అంతం చిత్రంలోని పాట హార్ట్ టచింగ్ అండి అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. దోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, సో మై ఫేవరెట్ సాంగ్ అది. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి, యశోద, జానకి, రాజు కూడా రైట్ ఆన్సర్. అండ్ కన్ను చూపు కూడా వస్తుంది మేడం గారు అంటూ రవీంద్రారెడ్డి, సర్వేపల్లి నుండి. కన్ను చూపు కాదు కానీ మీరు పంపించింది ఫస్ట్ అయితే రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి షణ్ముఖి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య, బండారుపల్లి, నెల్లూరు డిస్టిక్ నుండి ఫోన్ కాల్ మనసు అంటున్నారు, కాదు కదా. అండ్ నెక్స్ట్ దేవకీ దేవి, హర్షిత ఫ్రమ్ మదనపల్లె రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్
యా ఊళ్ళని నగరాలని కలుపుతూ ఎక్కడికైనా వెళ్తుంది, కానీ అది మాత్రం తను ఉన్న చోటు నుండి ఇంచు కూడా కదలదు. సూర్యాపేట తిరుమలగిరి నుండి విద్యా జాన్విక, రైట్ ఆన్సర్. అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాటలు వినిపిస్తున్నారు, ప్రతి పాట కూడా ఆణిముత్యం అంటూ రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, కన్ను మనసు కాదండి, బట్ ఆన్సర్ అయితే నేను చెప్తాను. మూసపేట నుండి నరేష్ రోజా కూడా నీరా అంటున్నారు, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి కాటమయ్య కూడా రైట్ ఆన్సర్. అండ్ దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ మ్యామ్ అంటూ టైలర్ సుజాత శ్రీనివాసరావు దొడదేవరపాల్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్. మొవ మండలం కృష్ణ జిల్లా కాజు నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్. మావో ఇందిరా మంగళగిరి నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ జో డ్రీమ్ అంట, కాదు కదా మీ పేరేంటో ఇంతకీ పంపించలేదు. పెద్ద కాకాని నుంచి చంద్రశేఖర్ అనుకుంటా. ఓకే బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ బోనసి ఆదాము మెసేజ్ చేశారు, రైలు పట్టాలు అంటూ. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. సో చాలా మెసేజెస్ వచ్చినాయి కదా మనకి, ఒక్కొక్క ప్రశ్నకి 70 మెసేజెస్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఎనీవే ఇంతకీ ఎక్కడికైనా వెళ్తుంది కానీ ఇంచు కూడా కదలదు అని చెప్పాను కదా. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే రోడ్ దారి, లేదు వీధి. ఈ వీధిలో నుంచుంటాం కదా, అక్కడ నుంచినప్పుడు అంటాం ఈ రోడ్ ఎలా వెళ్తుందండి అని చెప్పి అంటాం. అది ఎక్కడికి వెళ్తుందో చెప్తున్నారు కానీ అది మాత్రం ఎక్కడికి కదలదు, ఇంచు కూడా కదలదు, అక్కడే ఉంటుంది. సో అదనమాట. ఈవెన్ రైలు పట్టాలు ఇవన్నీ కూడా చాలా మంది రకరకాల ఆన్సర్స్ అయితే పంపించారు. ఎనీవే మనం 3 hours 45 minutes కి దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే ఇచ్చేస్తాను మీకు, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ సండే సండే అనమాట, 2 days.

0: లేదు కనుక డబ్బుంటేనే మర్యాదా ప్రేమ అన్ని వస్తాయి. సంపాదితం సంపాదిస్తాను.
1: ఒక హీరోయిన్ చెప్పిన డైలాగ్ అన్నమాట. ఏం సినిమా అది? డబ్బు లేదనేగా డబ్బుంటేనే మర్యాద ప్రేమ అన్ని వస్తాయి, సంపాదిద్దాం సంపాదిస్తాను అని చెప్తుందన్నమాట. ఒక మంచి సినిమా అది, అండ్ చాలా బాగుంటుంది సినిమా కూడా. అండ్ ఎవరు ఏ సినిమా అనేది గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. డబ్బు లేదనేగా డబ్బుంటేనే మర్యాద ప్రేమ అన్ని వస్తాయి, సంపాదిద్దాం సంపాదిస్తాను అని చెప్తుందన్నమాట. సో అది మ్యాటర్ రైట్ నౌ. మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, బొంబాయి ప్రియుడు చిత్ర నుంచి. అండ్ ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. చంద్రబోస్ గీతం ఇది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3.

వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 3 hours 51 minutes 39 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాను కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్న, మరి ఆన్సర్స్ ఎవరెవరు పంపించారో చూద్దాం. బోలెడన్ని మెసేజెస్ అయితే నాకు వచ్చేసినాయి. ఫస్ట్ రైట్ ఆన్సర్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, మీనా కాదు కదా రాంగ్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్ ని పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కరుణ పంపించారు, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి. అండ్ నెక్స్ట్ హైదరాబాద్ నుండి షణ్ముఖి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మూసాపేట నుండి నరేష్, శుభలగ్నం కాదండి రాంగ్ ఆన్సర్. అండ్ సూర్యవంశం కూడా కాదు రాంగ్ ఆన్సర్. గౌస్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం జెర్సీ అంటున్నారు, కాదు రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ. కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ దేవుడు చేసిన మనుషులు కాదు పెద్ద కాకా నుంచి చంద్రశేఖర్ రాంగ్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, ఇప్పుడే ట్యూన్ చేస్తా తెలియదమ్మా అంట, నేను ఆన్సర్ చెప్తానండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాదింటి ఎల్లప్ప జయమ్మ మెసేజ్ చేశారు రాయచూర్ నుండి, బట్ అది రాంగ్ ఆన్సర్ అండి. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మెసేజ్ చేశారు మాదిగుండు రాజేష్, చరణ్, సౌమ్య, అంజలి. సో రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆత్మకూరు నుండి ఆదిశేష్, కేశవరావు, ఆదాం పంపించారు. అండ్ నెక్స్ట్ సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అయ్యవారిపల్లి గ్రామం అనంతపురం నుండి హరీష్ రైట్ ఆన్సర్, బిహెచ్ హరీష్ పంపించారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జోజి మంచి మంచి ప్రశ్నలతో అప్పుడే సందడిగా గడిచిపోయింది అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అశోక్ గన్నవరం నుండి రైట్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి నర్మదా అండ్ పద్మాబాయి కర్నూలు నుండి మెసేజ్ చేశారు. సైనికపురి కాలనీ నుండి బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నరసింహారావు దేవరగట్ల సంజయ్ నగర్ కొత్తగూడెం, కిక్ మూవీ కాదు కదా రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పంపించారు. అండ్ నెక్స్ట్ నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పునం వెంకటేశం, హేమలత కూడా రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నేనింతే సినిమా కాదండి రాంగ్ ఆన్సర్, అది కె రవీంద్రారెడ్డి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన, టైలర్ కృష్ణ, సంతోష రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మసూమ్ బాబా నాగర్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి పంపించారు. అండ్ గౌతమ్ నంద బివి సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. ఆమని కాదండి రాంగ్ ఆన్సర్, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. భీ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం, ఓకే దొరవారి సత్రం, ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ట్ నుండి అతడు అంటున్నారు రాంగ్ ఆన్సర్. అండ్ గడ్డం వంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుండి ఆహ్వానం అంటున్నారు రాంగ్ ఆన్సర్. ఆల్ సాంగ్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా మీ ప్రశ్నకు సమాధానం అంటూ మన్మధుడు అంటున్నారు, బట్ కాదు కదా రాంగ్ ఆన్సర్ అది. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ముస్టూరు సంజీవపురం గ్రామం సావిత్రి కాటమయ్య మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుండి రైట్ ఆన్సర్. సో ఇంకా మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయన్నమాట, బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను రివీల్ చేసేస్తాను. లక్కీ భాస్కర్ చిత్రంలో మీనాక్షి చెప్తుందన్నమాట. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు, ఇంకా మెసేజెస్ కూడా ఉన్నాయి. అండ్ దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి యాక్ట్ చేసినటువంటి లక్కీ భాస్కర్ ఉంది కదా, ఈ సినిమాలో ప్రశ్న అనమాట అది. అండ్ రైట్ నో మీకోసం అయితే నేను ఆ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను, శ్రీమతి గారు అంటూ బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో. విశాల్ మిశ్రా అండ్ శ్వేతా మోహన్ పాడినటువంటి పాట. ఈ పాట విన్న తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, మరిన్ని మెసేజెస్ కూడా చూద్దాం. వింటూనే ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. Thank you.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్కారం. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో కె ఉమారాణి. శాంతి అంతర్జాతీయ చట్టాలను ప్రోత్సహించడానికి కృషి చేసినందుకు గాను భారత మూలాలున్న దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతం పిల్లైకి ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి లభించింది. విమానంలోని ఇజ్రాయెల్ ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే కాకుండా తమ దేశంలో ఎలాంటి దాడి జరగకుండా నివారించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ఆ దేశం ప్రెసిడెన్షియల్ అవార్డు ఫర్ సివిలియన్ హీరోయిజం పురస్కారాన్ని ప్రకటించింది. కశ్మీర్లోని గుల్మార్గ్లో రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన నిర్ణయాలపై మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి ఈరోజు సమాపేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గారం మండలం మొగదాలపాడు గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రజల దాదాపు 100 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పరిపాలనా కారణాల దృష్ట్యా రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలవరం జిల్లా పర్యటనను 11వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు 6 వారాల్లోపు నోటిఫికేషన్కు రాష్ట ఎన్నికల సంఘం సిద్దమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 24% రిజర్వేషన్లు కల్పిస్తే దాన్ని 34% పెంచినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రకాశం జిల్లా జరుగుపల్లి మండలం నర్సింగ్లో నిర్వహించిన మీ భూమి మీ హక్కు గ్రామ సభలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీసీలకు తగిన ప్రాధాన్యమిస్తామని తెలిపారు. వాహన్ సారథి పోర్టర్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్పారు.

శాఖ ప్రధాన కార్యాలయంలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ప్రజల ఫిర్యాదు స్వీకరణకు ఫోన్ నెంబర్ 9281607001 అందుబాటులో ఉందని తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ ఎడ్లైస్ తిరిగి 5 గంటలకు.

బాలాజీ గీతం విన్నారు కదా, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 7 minutes 29 seconds లో ఉంది. వివి గ్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం ఎవరెవరు పంపించారు. సో మరి లక్కీ భాస్కర్ మూవీ నుంచి కదా మనం మీనాక్షి అలాగే దుల్కర్ మూవీ నుంచి ఒక డైలాగ్ అయితే చెప్పాం అనమాట. సో ఇంకా మెసేజెస్ ఎవరెవరు పంపించారు అంటే, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి మహర్షి అంటున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఈ రోజు షో చాలా బాగుంది అంటూ నరేష్ మూసాపేట నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ బడ్జెట్ పద్మనాభం అంటున్నారు, కాదు కదా. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ ని గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి తిరుపతమ్మ శివదాస్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పంపించారు. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ పాటలన్నీ బాగున్నాయి అంటూ శ్యామ్ కల్లూరు నుండి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ ఎన్ పార్థసారథి సిద్దిపేట నుండి రైట్ ఆన్సర్. మహబూబ్మండలం కృష్ణా జిల్లా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి రైట్ ఆన్సర్. అండ్ దోర్నాల బాలాజీ ఫ్రం వనస్థలిపురం, సూపర్ సాంగ్స్ అండి, చాలా ఓపికతో అన్ని ప్రశ్నలకు సమాధానం ఎక్సలెంట్ గా చదివేస్తున్నారండి, మీకు కంగ్రాట్స్ అంటూ మెసేజ్ చేశారు బాలాజీ ఫ్రం వనస్థలిపురం హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ యాజ్ యూజువల్ సందేశ్ అందరినీ మీరు కేక పెట్టించారు. ఓకే, కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం వగ్గా శివయ్య ముంత పెద్దన్న కొప్పు మల్లి షూజుకు అతెప్ప వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ లతా ఫ్రం ఉయ్యూరు.

సో మరి హీరో స్పెషల్ గా మిర్చి లాంటి కుర్రాడి ప్రభాస్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తూ ఉంటాయి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్త్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం రాఘవేంద్ర చిత్రానికి శంకర్ మహాదేవన్ చిత్ర పాడినటువంటి శుద్ధాల అశోక్ తేజ గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మిర్చి మూవీ నుంచి విజయ్ ప్రకాష్, అనిత పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. 4 hours 21 minutes 3 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా మనం ప్రభాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం కదా. తర్వాత వినబోతున్న పాట బిర్లా చిత్రానికి హేమచంద్ర మాళవిక పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బాహుబలి చిత్రానికి కార్తిక్ దామిని పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం విన్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 31 minutes 19 seconds లో ఉంది వీబీ క్లాక్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

భారతి ఎఫ్ఎం 101.3. ఫోర్ అవర్స్ 38 minutes 18 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. హీరో స్పెషల్ గా ప్రభాస్ నటించిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివేనెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి ఇప్పుడు మీకోసం.

యోగి చిత్రానికి టిప్పు సునీత పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు. 4 hours 47 minutes 54 seconds లో ఉంది విబి క్లాక్. అండ్ తర్వాత అంటే చివరిగా వినబోతున్న పాట సాహో చిత్రానికి శ్వేతామోహన్, సిద్ధార్థ్ మహదేవన్, శంకర్ మహదేవన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పాటల పరవళ్ళు. ఈరోజు మన పాటల పరవళ్ళు కార్యక్రమంలో హుషారందించే సినీ గీతాలతో పాటు ప్రముఖ రచయిత మొక్కపాటి నరసింహాల శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి గురించి, వారి నవలల గురించి కొన్ని విశేషాలు వింటూ సినీ గీతాలను ఆస్వాదిద్దామా? సినీ గీత ప్రముఖ రచయిత, తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన ఓ అమర రచయిత, మనల్ని కడుపుబ్బా నవ్వించిన మొక్కపాటి నరసింహారావు శాస్త్రి గారి జయంతి ఈరోజు. హాస్యం అనగానే మనకి చాలా రకాల నవ్వులు గుర్తొస్తాయి, కానీ ఏ విధమైన అశ్లీలత లేకుండా, ఎవరిని కించపరచకుండా, కేవలం మనిషి అమాయకత్వాన్ని చూపిస్తూ చదువుతున్నంతసేపు పెదవులలో చిరునవ్వు పోయించే రచన. ఈ మాట వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బారిస్టర్ పార్వతీశం నవల. తెలుగు సాహిత్యంలో ఈ పుస్తకానికి ఓ ప్రత్యేకమైన స్థానముంది. ఈ పుస్తకం గురించి వివరాలు తెలుసుకునే ముందు అహనా పెళ్ళంట చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం. గానం ఎస్పి బాలు, సాహిత్యం జొన్న విత్తుల, సంగీతం రమేష్ నాయుడు.

పాటల పరవాళ్ళు కార్యక్రమంలో మొక్కపాటి నరసింహారావు గారు రచించిన బారిస్టర్ పార్వతేశం గురించి తెలుసుకుంటున్నాం కదా. 90s ఆ టైంలో 10th క్లాస్లో చదివిన ప్రతి ఒక్కరికి బారిస్టర్ పార్వతేశం నవల సుపరిచితమే. ఎందుకంటే ఆ టైంలో 10th క్లాస్ చదువుతున్న వాళ్ళకి ఈ నవల ఓ పాఠ్యాంశంగా ఉనింది. నేను కూడా ఆ టైంలో చదివాను. మరి మీలో ఎంతమందికి నవల గురించి తెలుసు? గుర్తు తెచ్చుకోండి, మొక్కపాటి గారు సృష్టించిన పార్వతీశం కేవలం ఓ పాత్ర కాదు. నాడు ఇంగ్లాండ్ వెళ్లిన ప్రతి తెలుగువాడి ప్రతిరూపమే ఈ కథ. అయితే మొక్కపాటి వారి గొప్పతనం ఏంటంటే ఇందులో కేవలం హాస్యం మాత్రమే లేదు. ఓ పల్లెటూరివాడు లండన్ వెళ్లి అక్కడ చదువు పూర్తి చేసుకుని కోటు బూటు వేసుకుని తిరిగి స్వదేశానికి వచ్చేసరికి అతనిలో ఎలాంటి మార్పు వచ్చింది, ఒక మనిషి వ్యక్తిత్వ వికాసం ఎలా జరిగింది అనే దాన్ని చాలా చక్కగా ఆ నవలలో వివరించారు. సరే, మరి కొన్ని విశేషాలు వినే ముందు అమరం చిత్రం నుంచి రమ్య బెహ్రా పాడిన పాట వింటారు.

పాటల పరవళ్ళు కార్యక్రమంలో మొక్కపాటి నరసింహారావు గారు రచించిన బారిస్టర్ పార్వతీశం ఈ నవల గురించి తెలుసుకుంటున్నాం కదా. మొక్కపాటి వారు కేవలం బారిస్టర్ పార్వతీశం మాత్రమే కాదు, మొక్కపాటి పీఠికలు, మొక్కుబడి, కన్యకా పరమేశ్వరి ప్రవచనము లాంటి ఎన్నో అద్భుతమైన నాటకాలు రాశారు. ఆయన రచనల్లో భాష సరళంగా మన ఇంట్లో మాట్లాడుకునే విధంగానే ఉంటుంది. అందుకే ఆయన రాసి ఇన్నేళ్లైనా ఇప్పటికీ పార్వతీశం పాత్ర తెలుగువారికి ఎంతో ఆప్తుడిగా అనిపిస్తుంది. సరే, మరికొన్ని విశేషాలు వినే ముందు ద్వారకా చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు.

కుటుంబములు అనే నవలలు వారి సృజనాత్మకతను అర్థం పడతాయి. అలాగే సమాజంలో వింత పోకడలను, మనుషుల మనస్తత్వాలను సున్నితమైన హాస్యంతో వివరిస్తూ ఆయన రాసిన కన్నవి విన్నవి, చిత్తరు అనే రచనలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరికొన్ని విశేషాలు వినే ముందు శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుంచి ఈ పాట విన్న తర్వాత మరికొన్ని విశేషాలు విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. రేపు ఉదయం 7:15 ఉదయాన్ని మీలో ఉత్సాహాన్ని నింపడానికి, మీ ఆలోచనలకు పదును పెట్టడానికి, మీ తెలివితేటలకు ఓ చక్కని పరీక్ష పెట్టడానికి వచ్చేస్తోంది ఓ సరికొత్త కార్యక్రమం, మీ అభిమాన కార్యక్రమం ఆటా పాట. ఆటలతో సందడి, ప్రశ్నలతో ఆసక్తి, సమాధానాలతో ఆనందం, ఇవన్నీ కలగలిసిన వినోదాల వేదిక మన ఆటపాట. రేపు ఉదయం 7:15 మీ ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. శ్రోతలందరూ తప్పక కాల్ చేసి మీ ఆనందాన్ని, మీ ఆసక్తిని మాతో పంచుకోండి. మరి మీరు సిద్ధమే కదా? పాటల పరవళ్ళు కార్యక్రమంలో మొక్కపాటి నరసింహారావు గారి గురించి విశేషాలు వింటున్నాం కదా. ఇక నాటకరంగంలో మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఒక కొత్త ఒరవడిని సృష్టించారనే చెప్పాలి. నాటి సమాజంలో మూఢనమ్మకాలను, ఆచారాలను ప్రశ్నిస్తూ ఆయన రాసిన నాటకాలు ఇప్పటికీ ఎంతో ప్రసిద్ధి చెందాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి మొక్కుబడి, దేవుడు మొక్కులు మొక్కుతే ఆపదలు పోతాయనే నమ్మకంతో చుట్టూ తిరిగే ఓ అద్భుతమైన ఏకపాత్ర అభినయం. ఈ నాటకంలో హీరో ఇంట్లో సమస్య రాగానే దేవుడికి సర్వస్వం ఇచ్చేస్తానని, తనకున్న ఆస్తిపాస్తులన్నీ కానుకలుగా సమర్పిస్తానని ఆవేశంగా భయంతో దేవుడికి పెద్ద పెద్ద మొక్కులు మొక్కేయడం, ఆ సమస్య తీరిపోగానే హీరో అసలు రంగు బయటపడుతుంది. వాటి గురించి మరి కొంచెం వినే ముందు ఆడవారి మాటలకి అర్థాలే వేర్లే చిత్రం నుంచి ఓ చక్కని పాట వినండి.

మీరు వింటున్నారు పాటల పరవళ్ళు కార్యక్రమంలో మొక్కుబడి మొక్కుపాటి నరసింహారావు గారు రచించిన మొక్కుపాటి నవల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో హీరో సమస్య తీరిపోగానే అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు అదేంటి స్వామి, ఆవేశంలో అన్నీ నీకే ఇచ్చేస్తానన్నాను కానీ నిజంగానే అంతా తీసేసుకుంటావా? నీకు దయామయుడు అన్న పేరే కదా, నాకున్న ఈ 4 ఎకరాలు పొలంను తీసేసుకుంటే నేనేం తినాలి? కాస్త డిస్కౌంట్ ఇవ్వకూడదా అంటూ స్వామితోనే దేవుడితోనే బేరాలు ఆడే పాత్రను చూస్తుంటే శ్రోతలకు కడుపుబ్బా నవ్వు రావడం, మనుషుల స్వార్థం ఎలా ఉంటుందో అర్థమయ్యి ఆలోచింపజేస్తుంది. ఆయన రాసిన మరో అద్భుతమైన నాటకం పెద్ద మామయ్య. ఇది అచ్చమైన ప్రేమ, ఆశ్చర్యం, సున్నితమైన హాస్య రసాలతో సాగే ఓ చక్కని వినోదాత్మక నాటకం. మన ఇళ్లలో ఉండే ఒక బాధ్యత గల, అదే సమయంలో కాస్త గంభీరంగా ఉంటూనే లోపల అమాయకత్వం దాచుకునే పెద్ద మామయ్య పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో యువతి యువకుల మధ్య సాగే ఆనాటి కాలపు స్వచ్ఛమైన ప్రేమ, దానికి పెద్ద మామయ్య ఇచ్చే ట్విస్టులు నాటకాన్ని ఎంతో రక్తి కట్టిస్తాయి. యూరోపియన్ నాటకాల శైలి స్ఫూర్తితో రాసినప్పటికీ మన తెలుగు ఇళ్లలోని వాతావరణం, బంధుత్వాల్లోని మధురిమలు మొక్కుపాటి వర్ర చాలా అద్భుతంగా రాశారు. ఇందులో అందుకే అండి మొక్కుపాటి నరసింహశాస్త్రి గారి రచనలు చదివినా రేడియోలో విన్నా మనకు సొంత కుటుంబ సభ్యుల్లో పక్కింటి వాళ్ళు గుర్తొస్తారు. మరికొన్ని విశేషాలు వినే ముందు అలవైకుంఠపురం చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాట వింటారు, సంగీతం తమన్.

మీరింతవరకు పాటల పరవళ్ళు కార్యక్రమంలో ప్రముఖ రచయిత మొక్కుపాటి నరసింహారావు గారి గురించి విశేషాలు విన్నాం కదా. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి నవలల గురించి ఎంతసేపు చర్చించినా సమయం సరిపోదు. వారు సమాజాన్ని ఎండగట్టడానికి కత్తి పట్టక్కర్లేదు, సున్నితమైన హాస్యంతో చొరకలు వేయవచ్చని నిరూపించిన మహాన్ భావుడైన. సరే, మరో కార్యక్రమంలో మరో రచయితతో కలుసుకుందాం.

శ్రోతలకు ఓ గమనిక. ఈ నెల 12వ తేదీ నుండి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపగలరు. మా వాట్సాప్ నెంబర్ 8332905037. ఫోన్ నెంబర్ మరోసారి 8332905037. ఈ కార్యక్రమం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సాప్ చేయగలరు. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8332905037.

ఆకాశవాణి యువవాణి యువజనుల కార్యక్రమంలో నేటి ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం బెంగళూరు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆనర్స్, డేటా సైన్సెస్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఆన్సర్, ఎకనామిక్స్, ఈ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కాల వ్యవధి 4 సంవత్సరాలు. ఒక్కొక్క కోర్సులో 40 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి అభ్యర్థులకు వయోపరిమితి 1 ఆగస్టు 2027 నాటికి 20 సంవత్సరాలు మించకూడదు. అర్హతలు: ఇంటర్మీడియట్ లేదా సమాన మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండడంతో పాటు 10వ తరగతి గణితంలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభతో ఎంపిక చేస్తారు. పరీక్షా విధానం ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇందులో 60 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. వ్యవధి 135 నిమిషాలు. క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 30 ప్రశ్నలకి 60 నిమిషాలు, లాజికల్ రీజనింగ్ 15 ప్రశ్నలకి 45 నిమిషాలు, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రెషన్ విభాగంలో 15 ప్రశ్నలకి 30 నిమిషాల సమయం ఉంటుంది. రుణాత్మక మార్కులున్నాయి. పరీక్షల్లో మ్యాథ్స్ ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటాయి. దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత అభ్యర్థులకు మాక్ టెస్టుల లింక్ పంపుతారు. కోర్సు ఫీజు వివరాలు: మొదటి 2 సంవత్సరాలు ట్యూషన్, వసతి, పరీక్షల నిమిత్తం 7,50,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మెస్ ఛార్జీలు నెలకు 8,000 రూపాయల నుండి 10,000 రూపాయలుంటాయి. 2 ఏళ్ల తర్వాత స్వల్పంగా ఫీజును పెంచుతారు. అవసరాల ప్రాతిపదికన ఆర్థిక ప్రోత్సాహాన్ని ఐఐఎం బెంగళూరు అందిస్తుంది. దరఖాస్తు ఫీజు వివరాలు: జనరల్ కేటగిరీకి 3,000 రూపాయలు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 2,000 రూపాయలు ఫీజు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 30 అక్టోబర్. ప్రవేశ పరీక్ష తేదీ 15 నవంబర్. మరిన్ని వివరాల కోసం ug.iimb.ac.in వెబ్సైట్ ని సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి: ug.ii

యువవాణి యువజనుల కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యోగ సమాచారాన్ని వింటారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైల్ బిలాయి స్టీల్ ప్లాంట్ బీపీఎస్లో 710 ట్రేడ్ డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ట్రేడ్ అప్రెంటిస్లు ఐఐటి విభాగంలో 516, డిప్లొమా విభాగంలో 124, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు 70 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన అర్హతలు సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఉండాలి. 2022-26 మధ్యన ఈ కోర్సులు పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. స్టైఫండ్ వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్లకి నెలకి 9,600, గ్రాడ్యుయేట్లకి 12,300 రూపాయలు, డిప్లొమా అప్రెంటిస్లకి 10,900 రూపాయలు స్టైఫండ్ అందజేయబడుతుంది. వయోపరిమితి వివరాలు: అక్టోబర్ 31 నాటికి 18 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 20. వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించే తేదీలు అక్టోబర్ 27 నుండి నవంబర్ 21 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అడ్రస్: రూమ్ నెంబర్ 123, HRDC బిలాయి స్టీల్ ప్లాంట్, ఛత్తీస్గఢ్. 4900001 పిన్కోడ్ నెంబర్ 4900001. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ వివరాలు www.sale.co.in వెబ్సైట్ని సందర్శించగలరు. వెబ్సైట్ వివరాలు మరొక్కసారి www.sale.co.in.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం యువవాణి కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం ఆర్ట్స్ అండ్ కల్చర్. వీటి గురించి కొన్ని వివరాలు. ముఖ్యంగా భారతీయ కళలు, వారసత్వం, జానపద కళలు, యునెస్కో గుర్తింపుకు సంబంధించిన కొన్ని మంచి విషయాలున్నాయి. సెప్టెంబర్ 29 న్యూఢిల్లీలో 65వ నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఆర్ట్స్ జరిగింది. ఈ ప్రదర్శనకు దేశవ్యాప్తంగా 6,000కు పైగా కళాకృతులు వచ్చాయి. 2 దశల జ్యూరీ ప్రక్రియ ద్వారా 270 మంది కళాకారులను ఎంపిక చేశారు. వారిలో 20 మంది అవార్డులు పొందిన కళాకారులను సత్కరించారు. అయితే ఈసారి ప్రత్యేకంగా వేస్ట్ టు వండర్ అంటే వ్యర్థ పదార్థాల కళారూపం ఇవ్వడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కళ ద్వారా పర్యావరణ పరిరక్షణ అనే సందేశాన్ని ఇవ్వడం కార్యక్రమంలో ప్రత్యేకత. ప్రదర్శన 31 వరకు న్యూఢిల్లీలో కొనసాగనుంది. చెత్తగా కనిపించే వస్తువుల్లోనే కళను చూడగలిగితే అదే సృజనాత్మకత. ఈ ఆలోచనతో వ్యర్థ పదార్థాలకు కొత్త కళారూపాన్ని అందించిన వేస్ట్ టు వండర్ అనే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక 2026 డిసెంబర్ 4 నుంచి మార్చి 21 2027 వరకు ఢిల్లీలో ఇండియా ఆర్ట్స్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బెనియల్లో 2026 నిర్వహించనున్నారు. ఇది భారతదేశంలోని సమకాలీన కళ, వాస్తుశిల్పం, డిజైన్లను ఒకే వేదికపై తీసుకురానుంది. ప్రదర్శనలు మాత్రమే కాకుండా పబ్లిక్ ఆర్ట్స్, హెరిటేజ్ వాక్స్, వర్క్షాప్స్, పర్ఫార్మెన్స్, స్టూడెంట్స్ బెనియల్ వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈసారి డిజిటల్, న్యూ మీడియా కళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

నేటి యువవాణి తెలుసుకుందాం నండి. శీర్షికన ఆర్ట్స్ అండ్ కల్చర్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. 2026 భారతీయ సంస్కృతికి వచ్చిన ముఖ్యమైన గుర్తింపుల్లో ఏన్షియంట్ బుద్ధిస్ట్ సైట్ ఆఫ్ సారనాథ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేరడం ఒకటి. దీంతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో భారతదేశానికి చెందిన ఆస్తుల సంఖ్య 45 చేరింది. బౌద్ధ చరిత్ర, శిల్పకళ, వాస్తుశిల్పం, భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో సారనాథ్కున్న ప్రాముఖ్యత కారణంగా ఈ గుర్తింపు ఎంతో ప్రత్యేకమైనది. ఇక అక్టోబర్ 2-4 తేదీల్లో నాసిక్లో, అక్టోబర్ 3-4 తేదీల్లో ఫాల్గర్లో లైవింగ్ హెరిటేజ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఇది పశ్చిమ కనుమల జీవాంతమైన వారసత్వ ఉత్సవం. ఇక్కడ పెయింటింగ్, తాప్రా డాన్స్, బోహదా మాస్క్డ్ థెరపీ, బ్యాంబూ క్రాఫ్ట్, ఫోక్ మ్యూజిక్ అండ్ డాన్స్ వంటి సాంప్రదాయ కళారూపాలను ప్రదర్శించారు. ఇది కేవలం కళా ప్రదర్శన కాదు, సాంప్రదాయ కళాకారులకు కొత్త మార్కెట్లు, ఉపాధి అవకాశాలు కల్పించడం, యువతరం ఈ కళలు నేర్చుకునేలా ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక చివరిగా

ఆర్ట్స్ అండ్ కల్చర్ సోషల్ ఇల్యూషన్కి చాలా మంచి అవకాశం. యుఎన్ ఇండియా, యునెస్కో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కలిసి ఈ నవరాత్రిలో దుర్గా పూజ ఉత్సవాలను వికలాంగులు, వృద్ధులు, గర్భిణీలు కూడా సులభంగా పాల్గొనేలా యాక్సెసిబిలిటీ గైడెన్స్ అమలు చేస్తున్నారు. పూజా మండపాల నిర్వాహకులకు యాక్సెసిబిలిటీ గురించి శిక్షణ కూడా అందిస్తున్నారు. అంటే మన సంస్కృతి అందరికీ చెందిందే అన్న సందేశాన్ని ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది నిజంగా చాలా మంచి విషయం. అక్టోబర్ 1 నుండి 4 వరకు జైపూర్లో ఆక్టివా 2026 నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవం ఈశాన్య భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని దేశంలోని ఇతర ప్రాంతాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. కళ మారుతున్న కాలంతో పాటు మారుతుంది, కానీ సంస్కృతి మాత్రం తరతరాలను కలుపుతూ ఉంటుంది. కార్యక్రమంలో సినీ గీతాన్ని వింటారు.

శ్రోతలకు ఓ చిన్న గమనిక. ఈ నెల 12వ తేదీ నుండి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మనసు పలికే కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరుకునే పాటలు వింటారు. కనుక శ్రోతలు చిత్రం పేరు, మీ పేరు, ఊరు, మీకు నచ్చిన పాట టైప్ చేసి మా వాట్సప్ నంబర్కి పంపగలరు. మా వాట్సప్ నంబర్ 8332905037. ఈ కార్యక్రమం

కార్యక్రమం ఉదయం 8:30 ప్రసారమవుతుంది. కావున మీరు ఉదయం 8 గంటల నుంచే వాట్సప్ చేయగలరని మనవి. మా వాట్సప్ నంబర్ మరొక్కసారి 8332905037. 8332905037.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుండి 8:30 గంటల వరకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ప్రతిరోజు ఒక జనరల్ టాపిక్ పై సమగ్రమైన విశ్లేషణాత్మక వివరణలు ప్రసారమవుతాయి.
1: పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కార్యక్రమాలను రోజూ వింటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోండి.
0: అంతేగాక ప్రతి సోమవారం స్పోర్ట్స్ రౌండప్, ఇంకా ప్రతి శనివారం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ కార్యక్రమాల ద్వారా జనరల్ నాలెడ్జిని పెంచుకుంటూ కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించగలిగేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగం.
1: న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
0: వేవ్స్ ఓటీటీ యాప్ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు మీరు వినవచ్చు.

మీరింతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన నేటి అంశం ఆర్ట్స్ అండ్ కల్చర్ గురించి కొన్ని విశేషాలు విన్నారు. యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఇప్పుడు నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. సాగునీటి సదుపాయాల మెరుగుదల రైతుల ప్రయోజనంతో పాటు ప్రాంతీయ అభివృద్దికి దోహదపడుతుందని మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. వివరాలు. సంక్షేమం అభివృద్ది జయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నరసింగోల్లో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 40.58 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినట్టు తెలిపారు. వెనుకబడ్డ వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తెచ్చేందుకు అనేక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పూర్తి పారదర్శకంగా పాలన అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రభుత్వం అందించే పౌర సేవలు సంక్షేమ పథకాల అమలు గురించి ఫోన్ ద్వారా నేరుగా ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
1: ఒక్క రూపాయి అవినీతి లేకుండా శాశ్వతంగా మీ పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడమే కాదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే నేరుగా కంప్యూటర్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది, ఆటోమేటిక్ గా పసిగడుతుంది, మీకు కూడా తెలిసిపోతుంది.
0: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నుంచి తమకు ఇప్పటికే మార్గదర్శకాలు అందాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని సమతుల్యం చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని మంత్రి వివరిస్తూ
2: ఖచ్చితంగా బీసీసీకి రిజర్వేషన్ కల్పించాలనే గతంలో ఉంది. రేపు జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో కూడా దాన్ని తూచ తప్పకుండా పాటించాలని మాకు ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. 34% బీసీసీకి రిజర్వేషన్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ రిజర్వేషన్ సిస్టమ్ లో కూడా మనం రేపు స్థానిక సంస్థల్లో 34% మ్యాండేట్ ఏదైతే ఫుల్ఫిల్ చేస్తామనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.
0: ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సాలిహుండం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కేజీబీవీ జూనియర్ కళాశాలలో 255.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణ పనులను పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో అవసరమైన సదుపాయాలను అభివృద్ది పరుస్తూ విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. విద్యారంగ అభివృద్దికి ప్రాధాన్యమిస్తూ ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి గ్రామ సమీపంలో మడకశిర బ్రాంచ్ కెనాల్ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేందుకు 790 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథితో కలిసి మంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్దికి సమప్రాధాన్యమిస్తోందని తెలియజేశారు. కాలువ లైనింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, సాగునీటి సదుపాయాల మెరుగుదలతో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు ప్రాంతీయ అభివృద్దికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. 3-4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రాజముద్రతో కూడిన పటదార్ పాస్ పుస్తకాలు అందజేస్తున్నట్టు వెల్లడించారు. మండలంలోని పోలేపల్లి నుంచి రాచుపల్లి, మరుకుంటపల్లి రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. జన్ సేవాసే దేశ్ సేవ అనే స్ఫూర్తితో ఆయన ప్రజాజీవిత ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత దశాబ్దాలుగా ప్రధానమంత్రి చేపట్టిన ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశ

0: రావు పట్ల ప్రధానమంత్రికి ఉన్న నిరంతర నిబద్దతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. 2001 నుంచి 2026 వరకు దేశాభివృద్ది స్వావలంబన అజెండాతోనే నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం వివిధ దశల గుండా సాగింది. అభివృద్ది, ప్రజా భాగస్వామ్యం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, దేశ నిర్మాణంపై ఆయన దృష్టి నిరంతరం కేంద్రీకృతమై ఉంది. ఈ బృహత్తర జాతీయ అభివృద్ది ప్రస్థానంలో గుజరాత్ ఒక కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. దీనిలో భాగంగా సముద్ర వాణిజ్య శక్తి కేంద్రంగా ఖ్యాతి చెందుతోన్న గుజరాత్లోని పోర్టుల అభివృద్ది గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్థిరమైన వృద్ది, చురుకైన విధానం మద్దతు, ప్రపంచస్థాయి పోర్టు కార్యకలాపాలతో గుజరాత్లోని ఓడరేవులు ప్రాంతీయ అభివృద్దిని నడిపించడమే కాకుండా భారతదేశం మొత్తం వాణిజ్య, లాజిస్టిక్ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో పరివర్తనాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పోర్టుల ద్వారా రికార్డు స్థాయిలో సరుకు రవాణా గుజరాత్ సముద్రయాన నాయకత్వాన్ని బలోపేతం చేస్తోంది. గుజరాత్ ప్రభుత్వం తన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగపరుచుకుంటూ మరిన్ని భారీ ఎత్తున పోర్టుల అభివృద్ది పనులను వేగవంతం చేస్తోంది. గుజరాత్ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో 35,000 కోట్ల రూపాయలకు పైగా అంచనా వేయంతో సరికొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రస్తుతం గుజరాత్ వార్షిక పోర్టు సామర్థ్యం 600 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండగా దీనిని విజన్ 2047 నాటికి 3,000 మెట్రిక్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓడరేవు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పారిశ్రామిక విస్తరణ ప్రోత్సహించడం, వాణిజ్య పోటీతత్వాన్ని పెంచడం ద్వారా భారతదేశపు అగ్రగామి సముద్ర వాణిజ్య కేంద్రంగా పటిష్టపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గుజరాత్ ఆర్థిక వ్యూహంలో సముద్ర రంగ అభివృద్ది ఒక కీలకమైన స్తంభంగా నిలుస్తుందని ప్రధానమంత్రి ఒక సందర్భంలో పేర్కొంటూ
1: 21వీ సదీ కే ఇస్ కాలఖండ్ మే భారత్ కా మెరిటైమ్ సెక్టర్ తేజ్ గతి ఔర్ ఊర్జా కే సాథ్ ఆగే బఢ్ రహా హై. ఖాస్కర్ సాల్ 2025 భారత్ కే మెరిటైమ్ సెక్టర్ కే లియే బహుత్ అహమ్ సాల్ రహా హై. పెహ్లీ బార్ కిసీ ఇండియన్ పోర్ట్ నే మెగావాట్ స్కేల్ ఇండిజినియస్ గ్రీన్ హైడ్రోజన్ ఫెసిలిటీ షురూ కీ హై ఔర్ యే ఉపలబ్ధి హమారే కాండ్లా పోర్ట్ నే హాసిల్.
0: కొమరిన్ ప్రాంతం నుంచి మరట్వాడా వరకు ఉన్న ద్రోణి తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్పై దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర తూర్పు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ప్రభావంతో రేపు కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. జనగణన 2వ దశను అత్యంత నాణ్యతతో, ఖచ్చితత్వంతో, నిర్ణీత కాల వ్యవధిలో విజయవంతంగా నిర్వహించాలని భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నాయర్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు నిర్వహించిన జనగణన 2027 జనాభా గణనపై రాష్టస్థాయి ప్రధాన జనగణన అధికారుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని జనగణన పరిధిలోకి తీసుకురావాలని, ఎవరూ మినహాయింపుకు గురికాకుండా పటిష్టవంతమైన కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర నిధుల కేటాయింపు, సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల రూపకల్పనలో జనగణన గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. జంతరమంతర స్థలే శ్వస్తన ప్రతిషేధ ప్రదర్శనార్థం దిల్ల్యారక్షిబలేన ప్రత్యాఖ్యాత అనుమతిః. అద్య రాత్రి 9 వాదనాత్ దిల్ల్యాః 57 మెట్రో స్థానకాని పిహితాని భవిష్యంతి. శ్వః ప్రాతః 4 వాదనతః అపరాహ్నే 2 వాదనం యావత్ నవదిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్థానకయోః ఆగమ్యమాణాని సర్వాణ్యపి డాకద్రుతగామి రేలయానాని ఉద్గమస్థానాదేవ నిరస్తీకృతాని. భారత్ ఇథియోపియా సామరిక సంధి సామూహిక మూల్యేషు దక్షిణ దక్షిణ ఐక్యభావే చ ప్రతిష్ఠితః इति विदेशमन्त्रिणः डॉक्टर एस जयशंकरस्य प्रतिपादनम्। विदेशमन्त्रालयेन स्पष्टीकृतं यत् पं प्रक्रिया निलम्बनं H1B वीजा वैधतां न बाधते। अपि च क्रिकेट क्रीडायां रांची नगरे भारत वेस्ट इंडीज दलयोः मध्ये द्वितीया विंशति प्रति विंशतिः अन्ताराष्ट्रिय प्रतिस्पर्धा अद्य सायं आयोजिष्यते। अथ वार्ताः विशदीकृत्य। दिल्ली आरक्षिबलेन श्वः जन्तरमन्तरस्थले CJP इत्यनेन आयोजयितुं निश्चितस्य प्रस्तावित विरोध प्रदर्शनस्य अनुमतिः अद्य प्रत्याख्याता। अद्य प्रातःकाले नवदिल्ल्यां वार्ताहरान् सम्बोधयन्ती दिल्ली आरक्षिबलस्य संयुक्तायुक्ता नूपुरप्रसादः अवोचत् यत् जन्तरमन्तरस्थले प्रतिषेधसभानाम् अथ अन्य कार्यक्रमाणाम् आयोजनाय 10 दिवसेभ्यः पूर्वमेव आवेदनपत्रं समर्पणीयम्। संयुक्त आरक्ष्यायुक्तया स्पष्टीकृतं यद् अनेन समूहेन पूर्वमपि अस्मिन् स्थले विरोध प्रदर्शनाय अनुमतिः लब्धा आसीत्, किन्तु तैः निर्धारितानां मार्गदर्शिकानाम् अथ च समर्पितानाम् आश्वासनपत्राणाम् अनुपालनं न कृतम्। सान्यरूपयत् यत् वर्तमानशान्तिव्यवस्थां लोकसुरक्षाम् अथ च नवदिल्लीक्षेत्रस्य यातायात नियमनं दृष्ट्वा अनुमति निषेधस्य अयं निर्णयः गृहीतः।
3: 7 तारीख को इन्होंने एक एप्लीकेशन दिया था नई दिल्ली डिस्ट्रिक्ट में, जिसमें उन्होंने एक इंटीमेशन दिया है कि वो 10 तारीख को प्रदर्शन करने आ रहे हैं अकाउंटेबिलिटी ऑफ CEC के रिगार्डिंग। इस इंटीमेशन पर गौर किया गया और इसको कंसिडर करते हुए आगे देखा गया कि नहीं, ये बहुत ही कम समय में पहले तो प्राप्त हुआ है। जो हमारी लेट डाउन गाइडलाइंस है कि हमें धरना के 10 दिन पहले से ये चाहिए होता है और वो नहीं था।
2: नूपुरप्रसादेन अग्रे प्रतिपादितं यत् क्षेत्रेऽस्मिन् लोकसुरक्षायै व्यवस्थारक्षणाय भारतीय नागरिक सुरक्षा संहितायाः 63-अधिकैकशतमिति धारायाः अन्तर्गतं निषेधाज्ञा प्रवृत्ता। संयुक्तायुक्तया सचेतितं यत् विधि नियम उल्लङ्घी कारिणः कस्यापि जनस्य विरुद्धं दिल्ल्यारक्षिबलेन समुचितं वैधानिकं कार्याचरणं विधास्यते। दिल्ली मेट्रो रेल निगमेन सूचितं यत् राष्ट्रिय राजधानी क्षेत्रे सुरक्षादृष्ट्या अद्य रात्रौ 9 वादनतः श्वः यावत् मध्य दिल्ल्याः 75 मेट्रो स्थानकानि पिहितानि भविष्यन्ति। एतेषु पिहितेषु स्थानकेषु राजीव चौक, लोककल्याण मार्ग, केन्द्रीय सचिवालय, जनपथ, पटेल चौक, नवदिल्ली, सेवातीर्थ अथ च मण्डी हाउस प्रभृतीनि प्रमुखस्थानकानि सम्मिलितानि सन्ति। निगमेन स्पष्टीकृतं यत् नवदिल्ली मेट्रो स्थानकं विहाय अन्येषु सर्वेषु सम्बद्ध स्थानकेषु मेट्रो परिवर्तनस्य सुविधा पूर्ववत् उपलभ्या भविष्यति। मेट्रो प्रशासनेन उक्तं यत् स्थानक पिधानस्य अयं निर्णयः अग्रिम सूचनां यावत् प्रभावित्वेन स्थास्यति। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां स्वनिवासस्थाने 26-अधिक-2000 विश्व कौशल प्रतिस्पर्धायाः भारतीय युव विजेतृभिः सह सम्भाषणं कृतवान्। सामाजिक पटलीय सन्देशे प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् अस्मिन् जागतिक आयोजने भारतीय युवानः दीप्तिमन्तः अभवन्। सः सम्पूर्णेन दलेन सह संवादं विहितवान् अथ च तेषाम् उत्कृष्ट प्रदर्शनाय अभिनन्दनमपि व्याहृतवान्। उल्लेखनीयं वर्तते यत् अस्यां स्पर्धायां भारतेन 6 रजतपदकानि सहैव 20 उत्कृष्टतापदकानि विजितानि, येन देशः प्रथमवारं जागतिकस्तरे 10वां स्थानम् अवाप्तवान्। इयं जागतिककौशलप्रतिस्पर्धा विगतमासस्य 22-दिनाङ्कतः 27-दिनाङ्कं यावत् चीनदेशस्य शङ्घाईनगरे समायोजिता आसीत्। अद्य अपराह्णे 2 वादनतः प्रस्थानं कुर्वन्ति, सहैव श्वः प्रातः 4 वादनतः अपराह्णे 2 वादनं यावत् नवदिल्ली हजरत निजामुद्दीन रेलस्थानकयोः प्राप्यमाणानि डाक द्रुतगामी रेलयानानि तानि सर्वाण्यपि आरम्भस्थानकादेव निरस्ती कृतानि भविष्यन्ति। रेलमन्त्रालयेन स्पष्टीकृतं यत् श्वः उभयोः रेलस्थानकयोः परितः मार्गेषु सम्भावितं भीषण यातायात संकटमवलोक्य अयम् निर्णयः गृहीतः। संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते।
4: यस्यां कस्यांचित् द्वादिशि स्थिताः सन्तः वार्ता प्रवाहेण सह अविरतं तिष्ठन्तु। एक्स पटले अथ थ्रेड्स पटले च @AIRNewsAlerts इत्यनुगच्छन्तु।
2: सर्वोच्च न्यायालयेन अक्टूबर मासस्य दशमे दिनांके सीजेपी समूहस्य प्रतिषेध प्रदर्शनमभिलक्ष्य राष्ट्रिय राजधानी क्षेत्रे मेट्रो रेल यानानां पूर्ण निलंबनं न स्यात् इति सुनिश्चेतुं केन्द्र सर्वकाराय सम्बद्ध प्राधिकारिभ्यश्च निर्देशः दत्तः। भारतस्य प्रधान न्यायाधीशस्य सूर्यकांतस्य अध्यक्षतायां न्यायमूर्तेः जयमाल्य बागचीत्यस्य अथ च न्यायमूर्तेः वी मोहनायाः पीठेन स्पष्टीकृतं यत् दैनिक यात्रिकाणाम् असुविधां न्यूनीकर्तुं लोकपरिवहन सेवाः नियंत्रित रूपेण प्रचालनीयाः। पीठाग्रे महान्याय अभिकर्ता तुषार मेहता आश्वासितवान् यत् प्रशासनेन निर्गताः प्रतिबन्धाः पुनर्विमृश्यन्ते। न्यायालयः आनुपातिकता सिद्धान्तं प्रतिपादयन् अवोचत् यत् सुरक्षारक्षणाय सेवानां नियमनं पूर्णनिषेधात् भिन्नं वर्तते। शीर्षन्यायालयेन मेट्रो रेलयानानां संचालन निर्णयान् यातायात प्रतिबन्धान् मार्ग अवरोध पुनः समीक्षाम् अथ च वैकल्पिक मार्गाणां विषये सर्वसाधारणाय पर्याप्त प्रचार प्रसारं कर्तुं प्राधिकारिणः आदिष्टाः येन जनसामान्यस्य असुविधा न भवेत्। विदेश मन्त्रालयेन स्पष्टीकृतं यत् अमेरिका देशस्य श्रम विभागेन कतिपय संस्थानानां कृते स्थायि श्रम प्रमाणीकरणं कार्यक्रमे गृहीतः निर्णयः H-1B वीजा कार्यक्रमात् सर्वथा पृथक् वर्तते। मन्त्रालयेन स्ववक्तव्ये प्रतिपादितं यत् पम आवेदनपत्राणां निलम्बनेन स्वयं H-1B वीजा वैधतायां वा तद्धारकाणां तेषां च आश्रितानां वर्तमानस्थितौ कोऽपि प्रत्यक्ष प्रभावः नैव भविष्यति। यद्यपि प्रभावित संस्थानां योग्यानां कर्मचारिणां स्थायी निवास प्रक्रियायां कश्चन प्रभावः सम्भाव्यते। अस्मिन् सन्दर्भे अमेरिकादेशस्य उपराष्ट्रपतिनः टिप्पण्यः अनुचिताः इति आक्षिपता मन्त्रालयेन उक्तं यत् एतादृशानि वक्तव्यानि तथ्यम् उपेक्षन्ते। भारतेन दृढतया प्रतिपादितं यत् अमेरिकादेशे कार्यरताः भारतीयाः कुशलाः वृत्तिकाः उच्चशिक्षिताः सन्ति, अथ ते तद्देशस्य अर्थव्यवस्थायां नवनिर्माण पारिस्थितिकी तन्त्रे च महत्वपूर्णम् अवदानं यच्छन्ति। विदेशमन्त्रिणा डॉ एस जयशंकरेण प्रतिपादितं यत् भारत इथियोपिया देशयोः सामरिक सन्धिः परस्पर सहभागी मूल्येषु समान आकांक्षासु अथ च ऐतिहासिके दक्षिण ऐक्य भावे प्रतिष्ठितः अस्ति। डॉ जयशंकरः अदीस अबाबा नगरे स्वसमकक्षेण इथियोपिया देशस्य विदेशमन्त्रिणा गेडियन तिमोथिवोस हेसेबोन इत्यनेन सह द्विपक्षीय वार्तां विहितवान्। क्रिकेट क्रीडायाम् अद्य भारत वेस्ट इंडीज दलयोः मध्ये पञ्च प्रतिस्पर्धात्मिकायाः 20-20 अन्ताराष्ट्रिय श्रृंखलायाः द्वितीया प्रतिस्पर्धा रांची नगरे आयोजिष्यते। इति वार्ताः।

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం రేపుదయం మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:35 స్వరమై పలికే భక్తి అంటే మనసుకు ప్రశాంతత, సంగీతం అంటే ఆ ప్రశాంతతకు మరింత మాధుర్యాన్ని అద్దే దివ్యమైన అనుభూతి అందించే కార్యక్రమంలో ఈరోజు అమ్మవారి భక్తి గీతాలు వింటారు. 7:00

ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో ప్రతిరోజు ఆహారంలో గుడ్డుకున్న ప్రాధాన్యత గురించి కొన్ని విశేషాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ఎలనినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటల గురించి దర్శి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె రమేష్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:15 మైమరి చెల్లె సూపర్ హిట్ మెలోడీ. ఈ కార్యక్రమంలో మంచి మెలోడీ సాంగ్స్ వింటారు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా వారు డైరెక్ట్ చేసిన చిత్రాల్లోంచి పాటలు వింటూ వారి గురించి కొన్ని విశేషాలు విందాం. అలాగే యాక్టర్ శ్రీహరి గారి వర్ధంతి సందర్భంగా వారు నటించిన చిత్రాల్లోంచి గీతాలు వింటారు మన చిత్రమంజరి కార్యక్రమంలో. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 అలనాటి మధురాలు వినసొంపైన పాత పాటల తోట మన అలనాటి మధుర గీతాల కార్యక్రమం ఓ మంచి మధుర గీతంతో ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమానికి శ్రోతలు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596-22-33-93. 10:00 నాటిక కార్యక్రమంలో నేడు వినబోతున్న నాటకం ఉప్పులాంటి నిజం ఇంకా ఇచ్చిన మాట, ఈ రెండు నాటికలు ప్రసారమవుతాయి. 10:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసారంలో భాగంగా రేపుదయం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. 6:35 రైతుకు సందేశం కార్యక్రమంలో పత్తిలో సూక్ష్మలోపాలు నివారణ చర్యల గురించి కొన్ని వివరాలు వింటారు. 6:55 రేపు సాయంత్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల విశేషాలు వింటారు. 7:00 ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో ఆహారం గురించి, ఆరోగ్యం గురించి కొన్ని విశేషాలు. 7:15 ఆట పాట గేమ్ షో ఉదయాన్నే మీలో ఉత్సాహాన్ని నింపడానికి, మీ ఆలోచనలకు పదును పెట్టడానికి, మీ తెలివితేటలకు ఓ చక్కని పరీక్ష పెట్టడానికి వచ్చేస్తోంది ఓ ప్రత్యేక కార్యక్రమం. అదే ఆట పాట గేమ్ షో. ఆటలతో సందడి, ప్రశ్నలతో ఆసక్తి, సమాధానాలతో ఆనందం, ఇవన్నీ కలగలిసిన వినోదాల వేదిక మన ఆటపాట కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596-22-33-93. ఇక 7:45 హిట్ మీద హిట్ సూపర్ హిట్ బీట్ సాంగ్స్ వింటారు. 8:35 మనసు పలికే లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో క్రియేటివిటీ అంటే ఏమిటి, ఈ అంశం గురించి శ్రీ వి నాగభూషణం గారితో పరిచయం వింటారు. ఈ వారం మొదటి భాగం, వచ్చే వారం చివరి భాగం ప్రసారమవుతుంది. 10:00 వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం, రేపుదయం మేం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. స్వరమై పలికే భక్తి అంటే కేవలం మనసుకు ప్రశాంతతను, ప్రశాంతమైన సంగీతం అంటే ఆ ప్రశాంతతకు మరింత మాధుర్యాన్ని అందించే దివ్యమైన అనుభూతిని అందించే కార్యక్రమంలో ఈరోజు అమ్మవారి భక్తి గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట సప్తపది చిత్రం నుంచి అఖిలాండేశ్వరి.

తద్ధీం తకథిమి తక చణు తకథిమి తక చణు తాం తద్ధీం తద్ధీం తకథిమి తక చణు తకథిమి తక చణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు.

జం తరగడదోం తరగడదోం కథేం తజం తగజం తగజం తరగడదోం తరగడదోం తగధీం తగధీం తగతీం తగతీ విభజడుదాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. ఇప్పుడు వినబోతున్న మరో భక్తిగీతం అవతారం చిత్రం నుంచి వేవేల జయజయలమ్మ.

ఆకాశవాణి మార్కాపురం 101.5 FM స్వరమే పలికి భక్తిరస ప్రధాన గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినిపోతున్న పాట అమ్మోరు చిత్రం నుంచి, దండాలు దండాలు అమ్మోరు తల్లి

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం కార్యక్రమంలో స్వరమై పలికే భక్తి రస ప్రధాన గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో శ్రోతలకు ఓ ముఖ్య గమనిక. రేపుదయం 7:15 శ్రోతలందరి కోసం ఉదయాన్నే మీలో ఉత్సాహాన్ని నింపడానికి, మీ ఆలోచనలను పదును పెట్టడానికి, మీ తెలివితేటలకు ఓ చక్కని పరీక్ష పెట్టడానికి వచ్చేస్తోంది మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం ద్వారా ఆటలతో సందడి, ప్రశ్నలతో ఆసక్తి, సమాధానాలతో ఆనందం, ఇవన్నీ కలగలిసిన వినోదాల వేదికే మన ఆటపాట లైవ్ గేమ్ షో. మరి మీరు సిద్ధమేనా? మీ సమయ స్ఫూర్తికి పదును పెట్టడానికి, మీ జ్ఞాపక శక్తికి పరీక్షించుకోవడానికి, ఆ సరదా ఆటలు మాతో కలిసి అడుగులు వేయడానికి రేపు ఉదయం 7:15 కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596-2233-93. మీరు కూడా పాల్గొని మీ సమాధానాలతో సందడి చేయండి. ప్రతి ఉదయాన్ని ఉత్సాహభరితం చేసుకోండి. స్వరమై పలికే భక్తిగీతాల కార్యక్రమంలో అర్జున్ చిత్రం నుంచి పాట వింటారు.

0: మీరింతవరకు స్వరమై పలికే భక్తి రసప్రధాన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు మనం తీసుకునే ఆహారంలో గుడ్డు ప్రాధాన్యత గురించి కొన్ని విశేషాలు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్,
4: ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ.
5: ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్ కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది.
6: ఎల్ఐసి యొక్క జీవనోత్సవం.
4: వావ్,
7: లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవం తో ఫ్యూచర్ సెట్ అవుతుంది.
8: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: నేటి ఆహారం ఆరోగ్యం కార్యక్రమంలో మనం తీసుకునే ఆహారంలో గుడ్డుకున్న ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేసుకుందాం. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లతో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందించే సహజ ఆహార వనరుగా గుడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది ఆరోగ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని, సంపూర్ణ శ్రేయస్సును పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయం అల్పాహారం మొదలుకొని పాఠశాలకు వెళ్లే పిల్లల లంచ్ బాక్స్ వరకు, వ్యాయామం తర్వాత తీసుకునే ఆహారం నుంచి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసే సమయం వరకు గుడ్డు మన దైనందిన ఆహారంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్, పెన్నంపై వేయించిన గుడ్డు, ఇలా ఎన్నో రకాలుగా గుడ్డును తయారు చేసుకోవచ్చు. రుచి, సౌలభ్యం, పోషక విలువలు, ఈ మూడింటి సమ్మేళనమే గుడ్డు ప్రత్యేకత. 2026 అక్టోబర్ 9 శుక్రవారం నాడు ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇతివృత్తం శక్తినిచ్చే ప్రోటీన్, ఆరోగ్యాన్ని కాపాడే పోషణ అనే సందేశాన్ని అందిస్తోంది. రోజువారీ పోషకాహారంలో గుడ్డు పోషించే పాత్రను, ఆరోగ్య పరిరక్షణలో దాని ప్రాధాన్యాన్ని ఈ ఇతివృత్తం తెలియజేస్తోంది. మన శరీరంలోని కణజాలాల నిర్మాణానికి, వాటి మరమ్మతుకు, నిర్వహణకు ప్రోటీన్లు ఎంతో అవసరం. శరీరంలో అనేక కీలక విధులు సక్రమంగా జరగడానికి కూడా ఇది తోడ్పడుతుంది. గుడ్డులో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, శరీరానికి అవసరమైన 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలన్నీ ఈ గుడ్డులో ఉంటాయి. ఈ అమైనో ఆమ్లాలను మన శరీరం స్వయంగా తయారు చేసుకోలేదు, అందువల్ల ఆహారం ద్వారా వాటిని పొందాల్సి ఉంటుంది. పిల్లల్లో తగినంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎదుగుదలకు, శారీరక అభివృద్ధికి తోడ్పాటు లభిస్తుంది. పెద్దల్లో కండరాల నిర్మాణం, నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది. వయోవృద్ధులు కూడా సమతుల ఆహారంలో భాగంగా తగినంత ప్రోటీన్ తీసుకోవడం ద్వారా కండరాలు బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని పొందవచ్చు. ప్రోటీన్తో పాటు గుడ్డులో విటమిన్ B12, విటమిన్ డి, సెలీనియం, కోలిన్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి నాడీ వ్యవస్థ ఆరోగ్యం, ఎముకల బలం, రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రపంచ గుడ్డు దినోత్సవం మన ఆహార అలవాట్లను మరోసారి పరిశీలించుకోవడానికి ఓ మంచి అవకాశం. అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్లు, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఇలా అనేక పోషకాలను అందించే గుడ్డు సమతుల ఆహారంలో విలువైన భాగం. ఉదయం అల్పాహారంగా తీసుకున్నా, కుటుంబ సభ్యులతో కలిసి భోజనంలో భాగంగా ఆస్వాదించినా, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చిన్న చిన్న ఎంపికలతోనే ప్రారంభమవుతాయని గుడ్డు మనకు గుర్తు చేస్తుంది. శక్తినిచ్చే ప్రోటీన్, ఆరోగ్యానికి రక్షణ అనే 2026 ప్రపంచ గుడ్డు దినోత్సవ ఇతివృత్తం కూడా ఇదే సందేశాన్ని అందిస్తుంది. మన ఆరోగ్యం కోసం పోషక విలువలున్న ఆహారాన్ని ఎంచుకుందాం. వైవిధ్యభరితం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ PERM కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరుదేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలోని తన నివాసంలో వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ షాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో సంభాషిస్తూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు వారిని అభినందించారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తమ అనుభవాలు సలహాలతో దేశ నైపుణ్య శిక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో తోడ్పడాలని కోరారు. అలాగే వారు నైపుణ్య అభివృద్దికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ది కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఐఐటీలు ఐఐఎంలతో సమానంగా నైపుణ్య శిక్షణా సంస్థల ప్రాముఖ్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో ప్రభుత్వానికి సహాయపడేందుకు తమ అనుభవాలు సలహాలు పంచుకోవాలని కూడా యువతను కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అలాగే స్టార్లింక్ లైసెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న వైఖరిని ఆయన విమర్శించారు. స్టార్లింక్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, యూటెల్శాట్, వన్ వెబ్ అనే మూడు కంపెనీలు శాట్కామ్ లైసెన్స్లను పొందాయని తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన 10వ ఎడిషన్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో మాట్లాడుతూ సింధియా, విధానపరమైన మార్గదర్శకాలు ఖరారైన తర్వాత రాబడి పంపకం పద్దతిలో కంపెనీలకు స్పెక్ట్రంను కేటాయించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ అవసరాలను వ్యక్తిగతంగా పూర్తి చేసిన తర్వాత శాట్కామ్ ఆపరేటర్లు సేవలు ప్రారంభించడానికి అనుమతిస్తామని చెప్పారు. కస్టమర్లకు రకరకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని, స్వేచ్ఛా మార్కెట్లో తమకు నచ్చిన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ వినియోగదారులదేనని మంత్రి పేర్కొన్నారు. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు అత్యంత కీలకమైన సాధనాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాత్సవ తెలిపారు. న్యూఢిల్లీలో డిజిటల్ ఆరోగ్య వనరులపై నిర్వహించిన 5వ జాతీయ శిక్షణ సదస్సులో ఆమె ప్రసంగించారు. జ్ఞానం, సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తేవడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం ఎంతో కీలకమని పుణ్యసలీల చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని అన్ని వైద్య కళాశాలలకు డిజిటల్ వైద్య వనరులు విస్తరించాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే వివిధ సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం ద్వారా, ఉత్తమ వైద్య గ్రంథాలయ పద్దతులు అవలంబించడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వం, మద్దతు అందించాల్సిన ప్రాముఖ్యత ఉందన్నారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు సూరత్లో జౌళి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపార ప్రముఖులు ఆయనకు వివిధ వినతి పత్రాలు సమర్పించారు. అలాగే దేశంలోని ప్రముఖ విస్కోస్ డిస్టిబ్యూటర్లు, మార్కెట్ డెవలపర్ల డైరెక్టర్లతో కూడా మంత్రి సమావేశమయ్యారు. సాంకేతికతను ఒడిసిపట్టడం, ఉపాధి కల్పన, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వృద్ది, గ్రామీణ ఉపాధి, భవిష్యత్తుపై ప్రధానంగా చర్చించారు. వార్తలు వింటున్నారు. మోటారు వాహన ప్రమాద నష్ట పరిహారాల దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి, అలాగే ప్రమాదాలు, వాహనాలు, బీమా రికార్డులను సులభంగా పంచుకోవడానికి వీలుగా వాహన్ సారథి ఈడార్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్లను 4 వారాల్లోగా అనుసంధానించాలని కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రమాద డేటాను ఎటువంటి ఆలస్యమూ లేకుండా ఈ డార్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ అనుసంధానం వల్ల హిట్ అండ్ రన్ కేసులు, పీఎం రాహత్ పథకం కూడా కవర్ అవుతాయి. దీని ద్వారా ముందస్తు ప్రమాద సమాచారం బీమా కంపెనీలకు చేరుతుంది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అఫిడవిట్ల ద్వారా తమ నివేదికలు సమర్పించాలి. కాగా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు గాను కొంతమంది బీమా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్లకు సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్య

ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. న్యూఢిల్లీలో ఈరోజు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, టాలెంట్ మొబిలిటీ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో విలువను చేకూరుస్తుందని చెప్పారు. ఇది

0: ఉద్యోగుల శాశ్వత నివాస గ్రీన్ కార్డు ప్రక్రియపై ఈ నిర్ణయం కొంత ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
1: We are aware of the US Department of Labor's decision concerning the permanent labor certification program, that is PERM, for certain companies. It should be noted that PERM is distinct from the H-1B visa program. The suspension of PERM application does not by itself affect the validity of H-1B visas or the status of H-1B visa holders and their dependents. Though there could be some impact on the permanent residency or green card process of eligible employees of the affected companies.
0: సౌదీ అరేబియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేరకు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం సూచిస్తూ ఈ మేరకు ఒక హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరుగుతున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలను లేదా వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం, ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారత పౌరులను కోరింది. ప్రవాసీ భారతీయ సహాయత కేంద్రానికి చెందిన 24 గంటల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కొంకణ్, గోవా ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని పేర్కొంది. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీలో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత వేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. భారత్ ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధ్యా తెలిపారు. మోటారు వాహన ప్రమాద నష్టపరిహార దావాల ప్రక్రియను వేగవంతం చేయడానికి 4 డేటాబేస్లను అనుసంధానించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది. శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ పీఈఆర్ఎం కార్యక్రమానికి సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలు ఇరు దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు అనుగుణంగా లేవని భారత్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. నేటి పాడి పంటలు కార్యక్రమంలో ఎలనినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటల గురించి దర్శి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు గారు.
1: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ కార్యక్రమంలో ఎల్లినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటలు ఈ అంశం గురించి తెలియజేయడానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ జి రమేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముఖ్యంగా ఈ ఎల్లినో ప్రభావం అనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నమాట. ఇది ఎల్లినో నుంచి మన సూపర్ ఎల్లినోగా పోతుందని, కరువు అంటే వర్షాభావ పరిస్థితులు వస్తాయని ప్రభుత్వం కూడా చాలా హెచ్చరికలు జారీ చేస్తుంది. శాస్త్రవేత్తలు అయితేనేమి, వ్యవసాయ అధికారులు అయితేనేమి దీని మీద బాగా దృష్టి పెట్టి దీన్ని ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఎల్లినో ప్రభావంతో ఖరీఫ్ లో

0: సాగు చేయవలసినటువంటి పంటలైన ఈ ప్రత్తి, వరి, కంది వీటి విస్తీర్ణం కూడా ఈ ప్రభావంతో చాలా గణనీయంగా తక్కువగా ఉంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయ పంటలు ఏంటి, వాటి సాగు విధానం గురించి రైతు సోదరులకు తెలియజేయండి సార్.
1: ముఖ్యంగా అండి, ఈ వర్షాభ పరిస్థితులు మన రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎలిన ఎఫెక్ట్ అనేది బాగా క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది. సో దీంట్ వల్ల ఏమిటంటే, వర్షాలు తగ్గడమే వల్ల మనకు ఆ సాగు విస్తీర్ణం కూడా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 54% మాత్రమే విస్తీర్ణంలో సాగులో ఉంది. అంటే దాదాపు 50% ఇంకా ఇప్పటికి కూడా సాగులే లేదు. దీనికి ప్రధాన కారణం ఈలిన ఎఫెక్ట్ వల్ల వర్షాభ పరిస్థితులే. ముఖ్యంగా ఈ ఎన్ఎస్పీ కెనాల్ కింద ముఖ్యంగా ఈ పల్నాడు కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, మార్కాపురం జిల్లాలంతా కూడా ఎక్కువగా ఎన్ఎస్పీ కెనాల్ కింద ఆధారపడి ఉంటుంది. ఈ ఎన్ఎస్పీ కెనాల్లో ముఖ్యంగా వరి ఎక్కువగా సాగు చేస్తుంటారు కాబట్టి ఈ వరి కూడా ముఖ్యంగా సాగు విస్తీర్ణం చాలా తగ్గింది. ఇక్కడ ఏదైనా కొద్దిగా బోర్లు ఉన్న వాళ్ళు మాత్రమే బోర్ల కింద వరి సాగు చేస్తూ వస్తున్నారు. అలాగే ఖరీఫ్లో ప్రధానమైన పంట కంది ఒకటి. కంది కూడా విస్తీర్ణం ఇంతవరకు అయితే చాలా తక్కువగా నమోదైంది. ముఖ్యంగా ప్రకాశం, ఉమ్మడి ప్రకాశంలో అంటే మార్కాపురం కానివ్వండి, అలాగే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో, రెండు జిల్లాల్లో కంది ప్రధానమైన పంటగా ఖరీఫ్లో సాగు చేస్తూ వస్తుంటారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు అయింది. అలాగే ఖరీఫ్లో ఇంకొక ప్రధానమైన పంట ప్రత్తి కూడా, ప్రత్తి విస్తీర్ణం కూడా మేజర్గా చాలా వరకు విస్తీర్ణం తగ్గింది. సో ఈ మూడు కూడా విస్తీర్ణం తగ్గ ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతున్నాయి. ఈ సాగు విస్తీర్ణం కూడా ఈ ఎలినో ఎఫెక్ట్ వలన చాలా ప్రభావంతో విస్తీర్ణం, సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. సో దీనికి ప్రత్యామ్నాయ పంటలు అనేది అక్కడైతే మనం ఇప్పుడు ప్రత్తి అనుకున్నారు తీసుకున్నట్లయితే, ప్రతి ఆగస్టు మాసం వరకే మనం వేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆగస్టు తర్వాత మనకు మళ్ళా సాగు చేయాలంటే ప్రత్తిలో దిగుబడులు తగ్గుతాయి కాబట్టి, సో ఎక్కడైతే ప్రత్తి సాగు చేస్తున్నారో ఆ ప్రాంతానికి మన ప్రత్యామ్నాయ పంట కావాలి. అలాగే ఎన్ఎస్పీ కెనాల్ కింద ముఖ్యంగా వరి సాగు చేస్తున్నారు కాబట్టి ఆ వరి ఇప్పుడు వేసే పరిస్థితి లేదు, కెనాల్కు వాటర్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ కూడా మనకు ప్రత్యామ్నాయ పంటకు చెప్పుకోవాలి. అలాగే మన కంది కూడా ఏంటంటే కంది విస్తీర్ణము కూడా విస్తీర్ణం తగ్గింది. అక్కడే కంది సాగు చేసే ప్రాంతాల్లో కూడా మళ్ళా మనం అక్కడ ప్రత్యామ్నాయ పంట చెప్పుకోవాలి. సో ఈ వీటి యొక్క ముఖ్యంగా మనం ఏదైనా ప్రత్యామ్నాయ పంట మనం చెప్పుకున్నట్లయితే, సో ఆ ప్రత్యామ్నాయ పంట ఎలా ఉండాలంటే తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉండాలి. అలాగే ఏదైనా పురుగులు తెగులు తట్టుకునే విధంగా ఉండాలి. అలాగే బెట్ట వాతావరణం తట్టుకునే విధంగా ఉండాలి. సో ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ప్రత్యామ్నాయ పంటలు చెప్పుకున్నట్లయితే, సో ఇప్పుడు ఏదైతే సాగు విస్తీర్ణం తగ్గిందో ఆ సాగు విస్తీర్ణాన్ని పెంచేదానికి అవకాశం ఉంటుందండి.
0: ఓకే సార్, బాగుంది. అంటే ఈ ఎలినో ప్రభావంతో ఈ ఖరీఫ్ లో సాగు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పంటలు ఈ ప్రత్తి, వరి, కంది విస్తీర్ణం తగ్గింది. దీనికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుని రైతులు కొంత దిగుబడి పెంచుకోవచ్చు. అంటే ఇందులోనే ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మీరు చెప్పిన వాటిలో కంది ఉంది. ఈ కందిని ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మరి విత్తుకోలేకపోయినాము. అలాంటప్పుడు మరి ఎప్పుడు విత్తుకోవచ్చు, దానికి ఎంత టైం ఉంది, దాని రకాలు ఏంటి, సాగు విధానం ఏంటి అనే విషయాలు చెప్పండి సార్.
1: కంది ఒకటి మనం ఇందాక చెప్పిన విధాల్లో కంది మంచి ప్రత్యామ్నాయ పంటగా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంట అంటే కంది వేసే ప్రాంతాల్లో మళ్ళీ కందిని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మినుము కానివ్వండి, పెసర కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, అలాగే కొంచెం ఉలవలు. సో ఇది ఎక్కడైతే మనం ఆ ప్రాంతాల కానీ మనం ఇవన్నీ తక్కువ రోజులకు వచ్చారు. అంటే దాదాపు చూసుకుంటే 65 నుంచి 80 రోజుల్లో పంట కాలం అంతా పూర్తి అయిపోతుంది. సో మినుగు కానీ, పెసరు కానీ, బొబ్బర్లు కానీ, ఉలవలు కానీ, సో ఇవన్నీ మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. కంది వేసే ప్రాంతాల్లో మళ్ళీ కంది వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కంది జనరల్ గా మనం ఖరీఫ్లో సాగు చేయాలంటే మనకు ఆగస్టు వరకు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు తర్వాత ఏదైనా వర్షం పడి అక్కడే కంది సాగు చేయాలనుకుంటే మనం ఇక్కడ అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వ్యవసాయం మనం చేసే సాగు విధానంలో కొద్దిగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ విధంగా అంటే జనరల్ గా మనం ఖరీఫ్లో సాగు చేస్తే కందిని 6 అడుగులు సాలుకు వచ్చేసరికి 6 అడుగులు దూరం పెట్టి వేసుకుని మనం ఎదబెట్టుకుంటూ ఉంటాం. కానీ రబీలో కంది సాగు చేయాలనుకుంటే అదేంటంటే డిస్టెన్స్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సాలుకు వచ్చేసరికి 3 అడుగులు డిస్టెన్స్ లో పెట్టుకుని మనం సాగు చేసుకున్నట్లయితే ఈ కందిలో కూడా మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు డిస్టెన్స్ తగ్గించుకోవడం వల్ల మనకు మొక్కల సంఖ్య పెరుగుతుంది, తద్వారా దిగుబడి కూడా పెరుగుతుంది. సో ఇది మనం సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. దీనే మనం రబీ కందిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో ఏంటంటే విత్తనం మోతాదు డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి సాలుకు ఆటోమేటిక్ గా విత్తన మోతాదు అనేది పెరుగుతుంది. దాదాపు ఎకరానికి 1-2 కిలోల దాకా మనం ఇతర మోతాదు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు దీంట్లో ఏంటంటే రకాలంటూ సపరేట్ రకాలంటూ ఏమి లేవు. రబీలో కంది చాలా మంది రైతు సోదరులు కూడా అడుగుతూ ఉంటారు 3 నెలలకు వచ్చే కందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే రబీలు ఏమైనా సాగు చేసే కందుల రకాలు ఏమైనా సపరేట్ గా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో దీంట్లో అయితే ఎలాంటి సపరేట్ గా రకాలంటూ ఏముండవండి. మన ప్రాంతంలో దొరికే ఏ కంది రకమైన కూడా మనం సాగు చేసేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మంచి దిగుబడి ఇచ్చే రకాలు చూసుకున్నట్లయితే LRG 52, ఇది ఖరీఫ్ లో

0: సాగు చేస్తే మనకు 160 రోజుల దాకా పంట కాలం వస్తుంది. అదే రకాన్ని మనం రబీలో సాగు చేసుకున్నట్లయితే 120 నుంచి 130 రోజుల్లో పంట కాలం పూర్తి అయిపోతుంది. ఇదేంటే కొంతవరకు ఎండు తెగులు తట్టుకుంటుంది, గింజకు మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి ఎకరానికి వచ్చేసరికి 4 క్వింటాల్ నుంచి 5 క్వింటాల్ వరకు రబీలో వచ్చేదానికి అవకాశం ఉంది. లేదు కొంచెం ఎల్ఆర్జీ 105 కృష్ణా అనే పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఇది కూడా మనకు పంట కాలం వచ్చేసరికి రబీలో కంది సాగు చేస్తే 120 రోజుల నుంచి 130 రోజుల దాకా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఎరు తెగులు తట్టుకుంటుంది, ఎండు తెగులు తట్టుకుంటుంది, అలాగే గింజ మధ్యస్థంగా ఉంటుంది. లేకపోతే ఇంకొక రకం వచ్చేసరికి ఎల్ఆర్జీ 133-33 సౌభాగ్య రిలీఫ్ అనే పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంటుంది. ఇది కూడా కొంచెం ఎండు తెగులను అలాగే మనకు గింజ మధ్యస్థంగా ఉండి రబీలో మనం సాగు చేసుకున్నట్లయితే 120 రోజుల నుంచి 130 రోజులకు వస్తుంది. సో దీంట్లో మార్కెట్లో 3 నెలలకు వచ్చే కందులన్నీ మార్కెట్లో అమ్ముతున్నారు. 3 నెలలకంటే సపరేట్గా ఏముండవండి. ఏదైనా కూడా మన ప్రాంతంలో దొరికి ఏ రకమైన అదే రకాన్ని మనం సాగు చేసుకోవచ్చు. కాకపోతే లేట్గా వేస్తాం కాబట్టి సెప్టెంబర్లో వేసుకుంటే 120 రోజులకు వస్తుంది. అదే కందిని మనం జూన్ జూలైలో వేసుకున్నట్లయితే 160 రోజుల దాకా వస్తుంది. కాల పరిమితి మారుతుంది తప్ప సపరేట్ రకాలంటూ ఏమి ఉండవు.
1: ఓకే సార్, అంటే రబీలోనైనా ఖరీఫ్ లోనైనా ఇదే రకాలు సాగు చేసుకోవచ్చు. కాకపోతే పంట కాలము తేడా వస్తుంది, విత్తన మోతాదు తేడా వస్తుంది. ఓకే సార్, బాగుంది. మరి ఈ ఎలినో ప్రభావంతో మరి ఖరీఫ్ లో సాగు చేయవలసినటువంటి పంటల్లోకెల్లా ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలుగా ఈ కంది గురించి రబీలోనైనా ఖరీఫ్ లోనైనా సాగు చేసుకోవచ్చు, దాని విధానం చెప్పారు. ఈ ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగా మనం ముందుగా చెప్పుకున్నట్లుగా పెసర గురించి కూడా చెప్పారు కదా. ఈ వర్షాభావ పరిస్థితుల్లో మరి పెసర్లో ఎలాంటి రకాలు సాగు చేస్తే మంచిది, వాటి సాగు విధానం తెలియజేయండి సార్.
0: పెసర మంచి ప్రత్యామ్నాయ పంట చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది 60 నుంచి 60 రోజుల్లో ఈ పంట కాలం పూర్తి అయిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకునే పంటలన్నీ కూడా అలాగే ఉండాలి, ఎందుకంటే ఈ ఎలినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. అంటే వర్షాలు మనకు తక్కువగా నమోదు అవుతుంటాయి కాబట్టి మనం ఏదైనా 1-2 జల్లులతో బయటపడే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. దాంట్లో మనకు పెసర అనేది మంచి ప్రత్యామ్నాయ పంట. ఈ పెసరను మనకు రబీ కాలంలో అంటే అన్ని కాలంలో వేసుకోవడానికి సాగు చేసేదానికి అనుకూలంగా ఉంటుంది, ఖరీఫ్ లో గానీ రబీలో గానీ సమ్మర్లో గానీ. సో మనం ఇప్పుడు రబీకి మీద మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి రబీలో ఏంటంటే కృష్ణా గోదావరి జిల్లాలో ఎక్కువగా అక్టోబర్ లో మనం సాగు చేస్తుంటాము. రబీని మనం పెసరను అక్టోబర్ లో సాగు చేసినా కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కూడా ఈ మధ్యకాలంలో ప్రాంతీయ వ్యవసాయ పరిసంస్థానం లామ్ నుంచి మనకు మంచి రకాలు విడుదలైనాయండి. అంటే ఈ విడుదలైన దాంట్లో పల్లా తెగులు తట్టుకుంటాయి, గింజ కూడా బాగా మధ్యస్థంగా ఉండి మనకు తక్కువ రోజులకు వచ్చే రకాలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్లయితే LGG 460 అండి, ఇది 60 నుంచి 60 రోజుల్లో పంటకాలం పూర్తి అవుతుంది, ఎకరానికి 5 క్వింటాల్ దాకా వస్తుంది. అలాగే ముఖ్యంగా సుంకు తెగులు కానివ్వండి, YMB అంటాము, రెసిస్టెన్స్ వెరైటీ, ఒకేసారి పంట అంతా ఒకేసారి కోతకు వచ్చే రకం ఇది కూడా. అలాగే మనకి LGG 607, ఇది కూడా 60 నుంచి 60 రోజుల పంట కాలం పూర్తవుతుంది, ఎకరానికి వచ్చి 6 నుంచి 7 క్వింటాల్ దాకా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది, గింజ వచ్చేసరికి మధ్యస్థంగా ఉంటుంది. అలాగే 630 అనేది, ఇది కూడా 60-65 రోజుల నుంచి 70 రోజుల దాకా వస్తుంది. అచ్చంగా రబీకే విడుదల చేసిన రకాల్లో చూసుకున్నట్లయితే LGG 600 గానీ 610 గానీ, ఇవన్నీ కూడా మనం 70 రోజుల్లో పంట కాలం పూర్తి అయిపోతుంది. ఎకరానికి వచ్చేసరికి దాదాపు 5 నుంచి 6 క్వింటాల దాకా మనకు దిగుబడి ఇచ్చే రకాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి రకాలు మనం సాగు చేసుకుంటే ఈ బెట్ట వాతావరణంలో వచ్చే రసం పీల్చే పురుగును కూడా తట్టుకుని మంచి దిగుబడులు తక్కువ రోజులతో మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా కూడా మనం ప్రత్యామ్నాయ పంటలు ఏ విధంగా కంది కానివ్వండి అలాగే పెసర గాని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ పంటలు ఏదైనా కూడా ఎదబెట్టుకునేటప్పుడు విత్తేటప్పుడు తప్పకుండా విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విత్తన శుద్ధి కోసం మార్కెట్లో ఇమిడా క్లోరిఫీడ్ ఉంటుంది. ఈ ఇమిడా క్లోరిఫీడ్ 1 కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల మందు కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకొని మనం ఎదబెట్టుకున్నట్లయితే అంటే ముఖ్యంగా దాదాపు విత్తిన తర్వాత మొక్క మొలిచిన తర్వాత 30 రోజుల వరకు రసం పీల్చే పురుగుద్దు ఎక్కువగా ఉండి బెట్ట వాతావరణంలో రసం పీల్చే పురుగుద్దు ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మన యూడా క్లోరోఫీడ్ కలపడం వల్ల ఆ మొక్క అంతా కూడా కొంచెం విషంగా తయారైపోయి ఈ సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగుద్దు చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే సార్, ఈ ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగానే ఇప్పుడు మనం పెసర గురించి చెప్పుకున్నాము, రకాలు చెప్పారు, సాగు విధానం చెప్పారు. ఇదే పద్ధతిలోనే మనం ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి మరి మినుములు కూడా మనం సాగు చేసుకోవచ్చు అంటున్నాము ప్రత్యామ్నాయ పంటగా. దీని సాగు విధానము, దీంట్లో రకాలు ఎలా అనే విషయాలు కూడా తెలియజేయండి సార్.
0: మినుము కూడా మంచి ప్రత్యామ్నాయ పంట చెప్పుకోవచ్చు. పెసర కంటే 10-15 రోజులు ఎక్కువ పంట కాలం ఉంటుంది, అంటే 80-85 రోజుల్లో పంట కాలం పూర్తయిపోతుంది. ఎక్కడైతే మనం ఒరి వేసుకోవడానికి అనుకూలంగా లేదు, అలాగే ఎక్కడన్నా ప్రత్తి వేసుకోవడానికి అనుకూలంగా లేదు అలాంటి ప్రాంతాల్లో, అలాగే మనకు ఎక్కడన్నా మనకు ఈ ఏదైనా కంది కూడా సాగు చేసుకోకుండా ఉన్న ల్యాండ్ కూడా మనం ఈ మినుము వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ మినుము పంటను ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఆఖరు వారంలో నుంచి మనం

0: వెద పెట్టుకున్నట్లయితే, అంటే ఎర్లీ రబి అంటుంటాము, లేట్ ఖరీఫ్ గా చెప్పుకుంటుంటాం, సెప్టెంబర్లో వేసుకున్నట్లయితే మినుములో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో రకాలు ఈ మధ్య కాలంలో కూడా మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన లాభం నుంచి కూడా మంచి రకాలు విడుదలైనాయి. దాంట్లో చూసుకున్నట్లయితే ఎల్బీజీ 904 కానివ్వండి, అలాగే 932 కానివ్వండి, అలాగే 884 కానివ్వండి, ఈ మూడు రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు రకాలు కూడా గింజ పాలిష్, అలాగే పల్లా తెగలు తట్టుకుంటాయి, అలాగే మన దిగుబడి కూడా దాదాపు చూస్తే మనకు కొంచెం నల్లరేగడి భూములు అయితే 8 నుంచి 10 క్వింటాల వరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక తేలికపాటి భూముల నుంచి 6 నుంచి 7 క్వింటాల దాకా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కొంచెము మనం ఏదైనా నీటి వస్తుంటే ఏదైనా పూతకు ముందు ఒకసారి, అలాగే కాయ గట్టిపడే దశలో ఒకసారి నీళ్లు పెట్టుకున్నట్లయితే దిగుబడులు కూడా బాగా మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం తిరుపతి ఉంది. ఆ తిరుపతి నుంచి రిలీజ్ చేసిన రకాలు చూసుకుంటే టీబీజీ 104 కానివ్వండి, టీబీజీ 129 కానివ్వండి, ఈ రెండు రకాలు కూడా. దీంట్లో ముఖ్యంగా టీబీజీ 104 అనేది 75 రోజులకే పంటకాలం పూర్తయిపోతుంది. సో ఇది కూడా మందు పల్లా తెగులు తట్టుకుంటుంది. గింజ పాలిష్ రకాలు ఇవన్నీ కూడా నేను చెప్పిన రకాలన్నీ కూడా గింజ షైనింగ్ ఉన్న రకాలు, పాలిష్ రకాలు అన్నమాట. సో అలాగే టీబీజీ 129 అయితే మనకు 85 డేస్కి వస్తుంది. సో ఇలాంటి రకాలను సాగు చేసుకొని ఎంపిక చేసుకొని మనం సాగు చేసుకుంటే ఈ అలాగే పల్లా తెగులు తట్టుకుంటుంది, అలాగే కొద్దిగా బెట్ట వాతావరణం తట్టుకొని మనం కొంచెం తక్కువ రోజుల్లో మనము బయటపడేదానికి అవకాశం ఉంటుంది.
1: ఓకే సార్, మరి ప్రత్యామ్నాయ పంటల్లో భాగంగానే మినుము గురించి కూడా చాలా మంచి రకాలు చెప్పారు, సాగు విధానం చెప్పారు. అదే మాదిరినే మనం ముందు చెప్పుకున్నట్లుగానే మరి బొబ్బర్లు కూడా ప్రత్యామ్నాయ పంటలో చెప్పుకుంటున్నాము. ఈ బొబ్బర్ల సాగు విధానం ఎట్లా, ఈ రకాలు ఏంది, మరి ఏ విధంగా సాగు చేపట్టాలి?
0: బొబ్బర్లు కూడా మంచి ప్రత్యామ్నాయ పంటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బొబ్బర్లు కూడా ఈ రబీలో ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో, అంటే ఎర్లీ రబీ అంటుంటాము సెప్టెంబర్ మాసంలో, లేకపోతే అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు మనం ఎదబెట్టుకోవడానికి బొబ్బర్లు కూడా మంచి ప్రత్యామ్నాయ మార్గంగా చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా చూసుకుంటే పురుగులు తెగుల సమస్య చాలా తక్కువగా ఉంటుంది. ఎకరానికి దాదాపు చూస్తే ఒక 6 నుంచి 8 క్వింటాల వరకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో బొబ్బర్లు కూడా మంచి ప్రత్యామ్నాయ మార్గంగా చెప్పుకొని మనం ఎక్కడైతే మనం ప్రతి కంది అలాగే వరి ఏని ప్రాంతాల్లో ఇలాంటి పంటలు ఎంపిక చేసుకున్నట్లయితే మంచి. దీంట్లో కూడా ఏంటంటే దీంట్లో ఆకు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఈ మధ్య కాలంలో చూస్తే మన పొలాలన్నీ కూడా సేంద్రీయ కర్బనం శాతం చాలా తక్కువగా అందినమవుతుందని చెప్పుకుంటుంటాము. సో ఇది కూడా ఎక్కువగా ఆకు ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి తద్వారా కూడా కొంచెం సేంద్రీయ కర్బనం భూమికి కూడా కలిసేదానికి అవకాశం ఉంటుంది, అలాగే దిగుబడి కూడా మంచి దిగుబడి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. దీంట్లో రకాలంటూ మనకు ఎక్కువగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేసిన తిరుపతి కౌపి అంటాము, 29 ఉంటుంది. సో ఇది బ్రౌన్ టైప్ ఉంటుందండి, గోధుమ రంగులో ఉంటుంది విత్తనం వచ్చేసరికి. ఈ రకమైన వేసుకోవచ్చు, లేకపోతే మనకు ప్రైవేట్ వెరైటీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో, అలాంటి రకాలు తీసి తెల్ల రకాలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. సో అవి కూడా మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇలాంటి రకాలు తీసుకుని సాగు చేసుకున్నా కూడా బొబ్బర్లు కూడా మంచి ప్రత్యామ్నాయ పంటగా మనం సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
1: ఎల్నినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటల గురించి చెప్పుకుంటున్నాం సార్. ఇందులో మన ప్రత్యామ్నాయ పంటలుగా కొన్ని చెప్పాము.
0: అవును,
1: ఇప్పుడు ఈ చెప్పుకున్నవి కాక ఉలవలు, శనగలు ఇలాంటి పంటలు కూడా ప్రత్యామ్నాయ పంటలుగా మంచి దిగుబడి తీసుకోవచ్చు అని మనం ముందే అనుకున్నాము. దీన్ని బట్టి ఈ ఉలవల గురించి, శనగల గురించి కూడా ఈ సాగు విధానము, రకాలు, ఇట విస్తీర్ణం మనము, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వరి ప్రతి కందికి బదులుగా ఈ సాగు చేస్తున్నాం కాబట్టి ఎలా సాగు చేస్తే బాగుంటుంది అంటారు?
0: ఇదో ముందు చెప్పుకున్నట్లు మనం అంతా కూడా ప్రత్యామ్నాయ పంటలు అనేది తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉండాలి. పంటకాలం మనం చెప్పుకునే పంటలన్నీ కూడా తక్కువ రోజులు అయిపోవాలి, రైతుకు కూడా మంచి దిగుబడి ఇచ్చే విధంగా ఉండాలి. అది ఏదైనా కూడా ఒక ఎలినో ప్రభావం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా వర్షం ఒక వర్షం రెండు వర్షాలతో బయటపడే విధంగా ఉండాలి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకో ఒక మంచి పంట ఏందని ప్రభావం చెప్పుకున్నట్లయితే ఉలవలు అనేది మంచి ప్రత్యామ్నాయ పంటగా చెప్పుకోవచ్చు. ఉలవలు అనేది మనకు బెట్ట వాతావరణం బాగా తట్టుకుంటుంది, అలాగే మనకు మంచి దిగుబడి ఇచ్చే రకం కాబట్టి ఇలాంటి ఉలవలను కూడా పంట సాగుగా మనం ప్రత్యామ్నాయ పంటకు సాగు చేస్తే రైతుకు కూడా మంచి బెనిఫిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఉలవలను ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి మన అక్టోబర్ వరకు మనం చివరి వారం వరకు ఎదబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎర్లీ రబీ కింద కూడా మనం సాగు చేసుకోవడానికి అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు. దీంట్లో రకాలు అనేది మనకు చాలా ఉన్నది. మనకు అనంతపూర్ నుంచి రిలీజ్ చేసిన రకం చూసుకుంటే APT HG అంటాము, అంటే అనంతపూర్ ఆర్స్ గ్రామ్ అంటాం అనమాట. ఇది 11 అంటాము. ఇది గింజలు సరి గోధుమ రంగులో ఉంటాయి, అలాగే కొంచెము ఎండు వాతావరణం అంటే బెట్టను కూడా తట్టుకునే రకం ఇది కొద్దిగా. అలాగే మనకు క్రీడా నుంచి రిలీజ్ చేసుకుంటూ CR HG అంటాం, 22 అంటాము. ఇది గింజల సరికి నలుపు రంగులో ఉంటాయి, అలాగే సిఆర్హెచ్ది మనకు 19 ఉంది, అది క్రీడా వాళ్ళు రిలీజ్ చేసింది. ఇది వచ్చేసరికి గింజ వచ్చేసరికి గోధుమ రంగులో ఉంటాయి. సో ఏదైనప్పటికీ ఇవన్నీ కూడా మనకు ఉలవలు అనేసరికి ఎక్కడైతే

0: భూముల్లో ఎలాంటి పంటలు సాగు చేయడో అలాంటి భూముల్లో ఉలవలు సాగు చేసుకుంటే మంచిదని చెప్పుకుంటూ వస్తుంటాము. సో ఇది కూడా మనకు బెట్టం తట్టుకుంటుంది కాబట్టి ఉలవలు కూడా మంచి ప్రత్యామ్నాయ పంటగా చెప్పుకోవచ్చు. అలాగే ఎకరానికి వచ్చేసరికి 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. నేను మనం ఇందాక చెప్పుకున్న రకాలన్నీ ఉలవల్లో కూడా ఇవన్నీ కూడా పల్లా తెగులు తట్టుకునే రకాలే. అలాగే దీంట్లో కూడా కొంచెం ఆకు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందాక చెప్పుకునే విధంగానే భూమిలో సేంద్రీయ కర్బనం కూడా బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఉలవలు కూడా మంచి ప్రత్యామ్నాయ పంట కాబట్టి ఎక్కడైతే మనకు ఇప్పుడు ఖరీఫ్లో సాగు చేయని భూములు ఏదైనా ఉన్నట్లయితే వర్షాలు పడిన వెంటనే ఈ ఉలవలు సాగు చేసుకుంటే రైతుకు ఎంతో కొంత ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే శనగలు కూడా మంచి ప్రత్యామ్నాయ పంటగా చెప్పుకుంటుంటాము. ఎక్కడైతే నల్లరేగడి భూములు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో శనగలు కూడా మంచి ప్రత్యామ్నాయ పంటగా రబీలో మంచి వేసుకోవడానికి అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు. నల్లరేగడి భూములు ఉండి దాంట్లో ముఖ్యంగా ఒరి మాగాణంలో కూడా ఈ శనగలు కూడా సాగు చేసుకోవచ్చు. దాంట్లో రకాలు కూడా ఈ మధ్యకాలంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నంద్యాల నుంచి మంచి రకాలు అందుబాటులోకి వచ్చినాయి. దాంట్లో ఎప్పుడుగా మనకు జనరల్గా రైతులంతా సాగు చేస్తున్న రకం చూసుకున్నట్టయితే JG11 ఎక్కువగా సాగు చేస్తూ వస్తుంటారు. ఇది వచ్చేసరికి 90-95 రోజుల్లో పంటకాలం పూర్తి అయిపోతుంది. కొద్ది వరకు ఏంటంటే ఎండు తెగులు తట్టుకుంటుంది. కానీ JG11 కంటే మంచి ప్రత్యామ్నాయ రకాలు అందుబాటులోకి వచ్చినాయి మనకు. దాంతో చూసుకున్నట్లయితే నంద్యాల బెంగాల గ్రామం మనకు 452 కానివ్వండి, నంద్యాల బెంగాల గ్రామం 776 కానివ్వండి, నంద్యాల బెంగాల గ్రామం 1267 కానివ్వండి, 857, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఎండు తెగులు తట్టుకుంటాయి. JG11 కంటే మంచి ప్రత్యామ్నాయ రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో ఈ మధ్య కాలంలో మిషన్ కోతకు అనుకూలమైన రకాలు కూడా రైతులకు అడుగుతున్నారు కాబట్టి చాలా మంది రైతులు మిషన్ కోత రకాలు చెప్పండి సార్ అడుగుతున్నారు. దాంట్లో చూసుకున్నట్లయితే నంద్యాల బెంగాలకం 776 కానివ్వండి, నంద్యాల బెంగాల కన్నా 1267 కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే పంటకాలం వచ్చేసరికి 195 రోజుల నుంచి 100 రోజుల్లో పంటకాలం పూర్తి అయిపోతుంది. అలాగే మిషన్ కోతకు అనుకూలమైన రకాలు ఇవన్నీ కూడా. సో ఇలాంటి రకాలను సాగు చేసుకుని ఎక్కడైతే నల్లరేగడి భూములు ఉన్నాయో అక్కడ మనం సాగు చేసుకున్నట్టయితే దీంట్లో ఎండు తెగులు తట్టుకుని దీంట్లో కూడా మంచి దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. శనగను సాగు చేసేటప్పుడు కొద్దిగా ఎండు తెగులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో మనకు ఈ ట్రైకోడర్మా విరిడిన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైకోడర్మా విరిడిన్ 1 కిలో విత్తనానికి 1/10 గ్రాముల చొప్పున మనం కలుపుకొని మనం ఎద పెట్టుకున్నట్లయితే అక్కడ ఎండు తెగులు రాకుండా ఈ శనగలు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్న ఏ పంటలైనా కూడా ప్రత్యామ్నాయ పంటలు ఏదైనా కూడా మినువు కానివ్వండి, పెసర కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, ఉలవలు కానివ్వండి, శనగలు కానీ ఏదైనా కూడా మనకు ఈ ఎలిన ప్రభావ పరిస్థితుల్లో వేస్తున్నాము. అంటే వర్షాలు తక్కువగా ఉన్న సమయంలో వేస్తున్నాం కాబట్టి కొంచెం ఏదన్నా నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే ఏదన్నా కెనాల్ కింద కానివ్వండి, బోర్ల కింద కానీ అవకాశం ఉండి ఆరుతడి పెట్టడానికి అవకాశం ఉంటే తప్పకుండా నీళ్లు అనేది 1-2 తల్లని మనం ఇచ్చుకున్నట్లయితే దీంట్లో కూడా మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. మరి ఎప్పుడు పెట్టుకోవాలంటే పంట వేసిన ఏదైనా మినుగు కానీ పెసర కానీ కంది కానీ ఏదైనా కూడా విత్తనం ఎదబెట్టిన తర్వాత 30-35 రోజుల మధ్య ఒకసారి అంటే పూత ముందు పెట్టుకోవాలి. అలాగే మనకు కాయ గట్టిపడే దశలో దాదాపు మినుము పెసర దాంట్లో మనకు శనగలు చూసుకున్నట్లయితే బొబ్బర్లు కానీ ఎన్ని చూసుకున్నట్లయితే 50-60 రోజుల మధ్య కాయ ఊరే దశ కాయ ఏర్పడే దశలో మనం పెట్టుకున్నట్లయితే సో మనకు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కందిలో కూడా అంత సేమ్ అంతే, పూత ముందు కానివ్వండి అలాగే కాయ ఏర్పడే దశలో. సో ఎక్కడైనా అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా నీరుతలు 1-2 తరలు పెట్టుకోండి. వర్షాధారం కింద సాగు చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా మనం ఏదైతే ప్రత్యామ్నాయ పంటలు చెప్పుకున్నామో ఆ పంటలన్నీ కూడా సాగు చేసుకుంటే రైతుకు ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది.
1: ఓకే సార్, మరి ఎలినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటల గురించి చెప్పుకోవటంలో మరి మనం చాలా వరకు ఇప్పుడు చెప్పాము, పెసర చెప్పాము, మినుము చెప్పాము, బొబ్బర్లు, ఉలవలు, శనగలు ఇలాంటివి మంచి రకాలు చెప్పారు, సాగు విధానం చెప్పారు. అంటే 1-2 తడులు బోరు కానీ మీరు చెప్పినట్టు కాలువ కింద ఉంటే 1-2 తడులు ఇచ్చుకోవచ్చు మంచి సరైన సమయంలో, లేదు 1-2 చిన్న చిన్న
0: జల్లులు పడినా కూడా మనం బయటపడడానికి ఎలినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి వర్షాలు తక్కువగా కురుస్తున్నాయి చెప్పుకుంటున్నాము. మనం ఇప్పుడు ఈ పంటలు ఏదైనా కూడా వేయాలని రైతుకు వర్షాలు పడితే వేసేదానికి అనుకూలంగా ఉంటుంది. వర్షాలు పడితే విత్తనం ఎద పెట్టుకున్న తర్వాత మధ్యలో ఏదైనా జల్లు పడితే జల్లు పడింది అనుకోండి ఇబ్బంది లేకుండా మనం బయటపడవచ్చు. ఏదైనా అవకాశం ఉంటే నీళ్లు పెట్టుకోవడానికి ఏదైనా కుంటల ద్వారానో లేదా బోల ద్వారానో లేదా కెనాల ద్వారా పెట్టుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే ఏమని చెప్పుకున్న 30 రోజులకు ఒకసారి 50-60 రోజుల మధ్య ఒకసారి మనం నీటి తరలు ఇచ్చుకున్నట్లయితే మనం చెప్పుకున్న పంటల నీటిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం
1: ఉంటుంది. ఎక్కువ ఇప్పుడు ఎలినున ఉందని చెప్పినా కూడా మరి ఎక్కువ నీటి అవసరం ఉన్నటువంటి పంటలు రైతులు వేసుకోకుండా తక్కువ రోజుల్లో తక్కువ నీరు ఉపయోగపడేటట్టుగా చేసుకుని ఈ రైతులు ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలని చెప్పడం జరిగింది సార్. బాగుంది. ఎలినినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటలు

0: గురించి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారు రైతు సోదరులకు చాలా చక్కటి విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్, ధన్యవాదాలు.
1: నమస్కారం అండి, ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో ఎలనినో ప్రభావంలో ప్రత్యామ్నాయ పంటల గురించి దర్శి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి రమేష్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.

శ్రోతలకు ఓ చిన్న గమనిక. సరికొత్త కార్యక్రమాలతో మేమెందుకు వస్తున్న మీ ఆకాశవాణి మార్కాపురం ప్రతి శనివారం ఆటాపాట అనే గేమ్ షోతో మీ ముందుకు రాబోతుంది. ఉదయాన్నే మీలో ఉత్సాహాన్ని నింపడానికి, మీ ఆలోచనలకు పదును పెట్టడానికి, మీ తెలివితేటలకి ఓ చక్కని పరీక్ష పెట్టడానికి వచ్చేస్తోంది మీ కార్యక్రమం ఆటాపాట. ఆటలతో సందడి, ప్రశ్నలతో ఆసక్తి, సమాధానాలతో ఆనందం, ఇవన్నీ కలగలసిన వినోదాల వేదిక మన ఆటాపాట కార్యక్రమం. ప్రతి శనివారం ఉదయం 7:15 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి మీరు సిద్ధమేనా? మీ సమయ స్ఫూర్తికి పదును పెట్టడానికి, మీ జ్ఞాపక శక్తి పరీక్షించుకోవడానికి ఈ సరదా ఆటలో మాతో కలిసి అడుగులు వేయడానికి మర్చిపోకండి.

మీరింతవరకు పాడి పంటలు కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం.

0: సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విందాం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ది ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ది రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో

నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణిజ్య కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పదంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటి వరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైమ్ లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త, గృహ ఉత్పత్తులను నేరుగా
ఈ కామర్స్ ద్వారా

0: వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించినా తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేసిన కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్దితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 2029-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్దికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: శ్రోతలు, ఇంతవరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: దాగుడుమూతల చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట విన్నారు. ఆకాశవాణి దార్శనిక్ భారత్ కార్యక్రమంలో మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఓనిపెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్.
1: శ్రోతలకు నమస్కారం. దేశం అభివృద్ధి పదంలో సాగుతున్న తీరు, కొత్త ఆలోచనలు, సరికొత్త అవకాశాలు, ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఇటీవల మదనపల్లిలో ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించిన విశేషాలను తెలుసుకుందాం. మన రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలకు ఎంతో మంచి అవకాశాలున్నాయి. మామిడి, టమాటా, అరటి, దానిమ్మ వంటి పంటలు మన రైతుల జీవితాల్లో ఎంతో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అయితే పంట పండించడం ఒక దశ, దానికి సరైన ధర రావటం మరో దశ. పంటను నిల్వ చేయటం, ప్రాసెసింగ్ చేయటం, మార్కెటింగ్ చేయటం, చివరకు అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లటం మరొక పెద్ద సవాలు. ఈ సవాళ్లకు పరిష్కారం చూపుతూ రాయలసీమ ఉద్యాన రంగానికి కొత్త దిశ చూపించే లక్ష్యంతో మదనపల్లిలో ఇటీవల గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు శ్రీకారం చుట్టారు. అసలు ఈ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి, రైతులకు ఎలాంటి లాభం చేకూరుస్తుంది, ముఖ్యంగా కడప జిల్లాకు ఎలాంటి అవకాశాలున్నాయి, ఆధునిక సాంకేతికత రైతు దగ్గరకు ఎలా వస్తుంది, ఇటువంటి అనేక విషయాలు మనతో పంచుకునేందుకు మన స్టూడియోస్కి విచ్చేశారు డాక్టర్ ముంగల బాలకృష్ణ గారు, సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి కృషి విజ్ఞాన కేంద్రం వనిపంట. సార్, దార్శనిక భారత్ కార్యక్రమానికి స్వాగతం సార్.
2: ఆకాశవాణి

0: శ్రోతలందరికీ నమస్కారం అండి. భవిష్యత్తును ఊహించడం కాదు, భవిష్యత్తును నిర్మించే ఆలోచనల వేదిక, అభివృద్ధి పథంలో భారత్ ప్రయాణాన్ని పరిచయం చేసే కార్యక్రమం దార్శనిక భారత్ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం.
1: సార్, మొదటగా సాధారణ రైతుకు అర్థమయ్యేలా చెప్పాలంటే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటే ఏంటి? దీని వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఏంటి?
0: గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అనే పదం కన్నా ముఖ్యంగా మనం రాయలసీమ హార్టికల్చర్ హబ్ అండ్ రాయలసీమ రైజింగ్ అంటారండి. దీన్ని మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా ఉద్యానం పంటలు పండించేటువంటి రైతులకు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి మరియు వారు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధరలు కల్పించి వాటి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రమాణాలను పెంచి దేశం యొక్క గ్రాస్ వాల్యూ ఆడెడ్ అంటే జీడిపి శాతాన్ని కూడా పెంచాలని ఉద్దేశంతో దేశంలోనే కాకుండా రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. అందువల్ల ఈ రాయలసీమలో ఉండే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురము, కర్నూలు, సత్యసాయి జిల్లాలతో పాటు ప్రకాశము మరియు మార్కాపురం అంటే మొత్తం 9 జిల్లాలను చేరి, ఎందుకంటే ఈ 9 జిల్లాల్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే సమశీతోష్ణ పండలాలు అంటే సెమీ ఏరిడ్ క్లైమేట్ అంటారండి. ఈ క్లైమేట్ అనేది ముఖ్యంగా ఉద్యాన పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనము నేలలు చూసినట్లయితే ఇసుక ఎర్రమట్టి నేలలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇసుక ఎర్రమట్టి నేలల్లో ఐరన్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్స్ అనేటువంటి మూలకాలు బాగా పుష్కలంగా ఉండడం వల్ల ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పండించే ఉద్యాన పంటలు, ఫలాలు కానీ, కాయగూరలు కానీ, ఏదైనా ఇతరత్ర పుష్పాలు చూసుకున్నట్లయితే క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మిగతా ప్రాంతాలతో కోస్టల్ ప్రాంతంలో చూసుకున్న ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే ఉద్యాన పంటలకు అత్యంత ప్రసిద్ధి. అందువల్ల దీన్ని ముఖ్యంగా గమనించి ప్రభుత్వం వారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందరూ కూడా దీన్ని ఆలోచనలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మంచి అవకాశాలు కల్పించాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణము చాలా తక్కువగా ఉంది, దాన్ని డబుల్ చేయాలి. అంటే ఉన్నటువంటి ఉద్యాన పంట విస్తీర్ణాన్ని పెంచి దాంతోపాటుగా మనము ఉత్పాదకతను కూడా పెంచాలి. అంటే ఉత్పాదకతను పెంచడంతో పాటు నిరుద్యోగ యువతకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అవకాశాలతో పాటుగా రైతులకు ఆదాయం రావడమే కాకుండా దేశం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుంది అనేది ఉద్దేశము. మరియు కోస్తా ప్రాంతాలతో చూసుకున్నట్లయితే నీటిపారుదల సౌకర్యాలు మనకు అంత ఎక్కువగా లేవు. సో వాతావరణ పరిస్థితులు ఒకటి అనుకూలంగా ఉంది, తరువాత మనకు ఇక్కడ ఉన్నటువంటి భూములు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యాన పంటలు పండించే రైతులకు కూడా మంచి ఆదాయం కలిగించాలని, తర్వాత నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించాలని, మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలని, రోడ్ కనెక్టివిటీ అంటారు అంటే మారుమూల ప్రాంతాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నారు కానీ వాటిని మెట్రోపాలిటన్ సిటీస్కి చేరవేయాలి, ఎందుకంటే వాళ్ళకు అక్కడైతే మార్కెటింగ్ బాగుంటుంది కాబట్టి. సో రోడ్ కనెక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేయాలని ఈ ఉద్దేశాలను పెట్టుకుని ఈ రాయలసీమ హార్టికల్చర్ను రైతుల శ్రేయస్సు దృష్ట్యా దీన్ని ముందుకు తీసుకొని వచ్చారు మన ప్రభుత్వం వారు.
1: సార్, మన శ్రోతల్లో చాలా మంది రైతులుంటారు, వాళ్లల్లో ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది, అదేంటంటే ఈ హార్టికల్చర్ హబ్ వల్ల నాకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏం ప్రయోజనం ఉంటుంది? ఈ హార్టికల్చర్ హబ్ అనేది ఒక సాధారణ ఉద్యాన రైతు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు?
0: నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. సో ఉద్యాన పంటలను పండించడం ఒక ఎత్తు అయితే, పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం ఇంకోటి ఎత్తు అయితే, ఇప్పుడు ఉద్యాన పంటలు చూసుకున్నట్లయితే చాలా పెరిషబుల్ కమాడిటీస్ అంటారు, అంటే వాటి యొక్క నాణ్యత డే బై డే అంటే దినదినం చూసుకున్నట్లయితే తగ్గుతూ వస్తుంది. దాని అంటే ఫ్రెష్నెస్ అనమాట. సో దాన్ని మనము ఎక్కువ కాలం నిల్వ ఉంచాలి. ఇప్పుడు పండ్లు, కాయగూరలు, పుష్పాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే వాటికి విలువను జోడిస్తారనమాట. దాన్ని ఏమంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ ఆర్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటారు. సో వాల్యూ యాడెడ్ చైన్ అనమాట. సో ఈ వాల్యూ యాడెడ్ చైన్ చేయడం ద్వారా రైతులు వాళ్ళు పండించుకున్నటువంటి పంటలు సరైన టైంలో అమ్ముకోకపోయినా వాటిని ఈ గిడ్డంగులు అంటే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అని అంటారు, వేర్ హౌసెస్ అని అంటారు, వీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఈ హబ్ ద్వారా కొంచెం అమౌంట్ని రిలీజ్ చేసి ఈ గిడ్డంగులు, వేర్ హౌసెస్లు అన్ని ఇక్కడ కట్టిన వల్ల వాళ్ళు పండించినటువంటి పంటలను అంటే సరైన గిట్టుబాటు ధర కల్పించేటంత వరకు ఉండి తర్వాత మంచి మార్కెట్ వచ్చిన తర్వాత కూడా అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మామిడి ఉంది, టమోటా ఉంది. టమోటాకు ఒక్కొక్కసారి చూసినట్లయితే మనం మార్కెట్లో చూస్తాం 2 రూపాయలు, 1 రూపాయి కూడా రేట్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు రైతులు ఏం చేస్తున్నారు, వాళ్ళు పండించినటువంటి పంటలు గిట్టుబాటు ధర శోకంతో వాటిని అన్నింటిని కూడా బయట పడేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈరోజు. సో అలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ అంటే టమోటా కెచప్ కానీ, టమోటా సాస్ కానీ ఇలాంటివి చేసి వాల్యూ యాడెడ్ చేంజ్ చేయడం ద్వారా ఫారెన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేసి వాళ్లకు మంచి గిట్టుబాటు ధరలు కల్పిస్తారు. సో మీరు అడిగినట్టు ప్రత్యక్షంగా రైతుల యొక్క ఆర్థిక స్థితులు ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత ఈ

0: హబ్ ఏర్పాటు చేయడం ద్వారా సుమారుగా 9 లక్షల మంది ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పించాలని ఒక ప్రణాళిక అనేది చేశారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల ఆర్థిక స్థితులు ప్రత్యక్షంగాను పరోక్షంగా 9 లక్షల మంది నిరుద్యోగ యువతకు మనం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం.
1: సార్, మీరు చెప్తున్నట్టు వాల్యూ యాడెడ్ అంటున్నారు, అంటే గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ వంటి సదుపాయాలు, ఈ విషయాలు ఈ హబ్లో ఎలా అందుబాటులోకి రానున్నాయి?
0: మొత్తము ఈ హార్టీ హార్చర్ క్లబ్ని 9 జిల్లాలు అండి, ఆల్రెడీ మీకు చెప్పాను, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప డిస్టిక్కు, ప్రకాశము, మార్కాపురము, సత్యసాయి డిస్టిక్లో మొత్తము చూసుకున్నట్లయితే 201 క్లస్టర్గా డివైడ్ చేశారండి. ఒక్కొక్క క్లస్టర్ కింద కొన్ని కొన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాల కింద కొన్ని విలేజెస్ ఉంటాయి. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 201 క్లస్టర్స్గా ఈ ఏరియాని డివైడ్ చేసి రాయలసీమ జోన్లో, అంటే ఎక్కడైతే ఈ హబ్ను ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే ఉద్యాన పంటలు అధిక శాతంలో పండిస్తున్నారో వాటిని సెలెక్ట్ చేసుకుని మొత్తం 201 క్లస్టర్గా డివైడ్ చేశారు. దాంట్లో 5869 గ్రామాలను తీసుకున్నారనమాట. దాని మొత్తము 303 మండలాలు ఉంటాయి. ఈ 303 మండలాల్లో ఎక్కడైతే మనకు ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అవసరము, వేర్ హౌసెస్ అవసరము, సో లార్జ్ స్కేల్లో టమాటా పండిస్తున్నారు అక్కడ మనకు సరైన గిట్టుబాటు లేదు, మ్యాంగో పండిస్తున్నారు అక్కడ మనకు మార్కెటింగ్ లేదు, బనానా పండిస్తున్నారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే పులివెందుల, మన వైఎస్ఆర్ కడప డిస్టిక్ చూసుకున్నట్లయితే పులివెందుల రీజియన్లో చీనీ, అరటి ఎక్కువగా పండిస్తుంటారు. అరటికి ఒక్కొక్కసారి టన్ను 2000-3000 కన్నా కూడా పడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో రైతులు చాలా నష్టపోతుంటారు. అలాంటి సమయంలో ఈ వాల్యూ యాడెడ్ చేయను, అంటే విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు వాళ్లకు కొన్ని, అంటే కొంత సమయము సరైన రేట్ వచ్చేంత వరకు స్టోరేజ్ చేయడం వల్ల దానికి మంచి గిట్టుబాటు ధర వస్తుంది. ఈ గ్లోబల్ హార్టికల్చర్లో విలువ ఆధారిత ఉత్పత్తులు చేయడంతో పాటు ఈ స్టోరేజ్ యూనిట్స్ అన్ని కూడా డెవలప్ చేయడం వల్ల రైతులకి ఒక కొంచెం సదావకాశాలు అనేవి వస్తాయని నా యొక్క అభిప్రాయం.
1: సార్, మరి రాయలసీమ అంటేనే ఉద్యాన పంటలకు మంచి ప్రాంతం, మామిడి, టమాటా, అరటి, దానిమ్మ ఇలా ఎన్నో పంటలు ఇక్కడ సాగు అవుతున్నాయి. ఈ హబ్లో ఏ ఉద్యాన పంటలకు ప్రధానంగా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు?
0: రాయలసీమ హార్టికల్చర్ కింద ఉండే టార్గెట్ క్రాప్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మామిడి, చీనీ, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి అండి. దాంతోపాటుగా స్పెషల్ ఫోకస్ అని కొన్ని క్రాప్స్ ఉన్నాయి, అంటే ఎక్కువ వాల్యూ ఉండి మన ప్రాంతాల్లో పండించలేని పంటల మీద కూడా చాలా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాపిల్, అవకాడో, ఫిగ్స్, పెప్పర్, ఈ పంటల మీద దృష్టి పెట్టాలని ఈ హార్టికల్చర్ హబ్లో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చూసుకున్నట్లయితే 840,000 హెక్టార్ల యొక్క విస్తీర్ణంలో మనకు ఉద్యాన పంటలు ఉన్నాయి రాయలసీమ రీజియన్లో. దీన్ని ముఖ్యంగా హార్టికల్చర్ హబ్ ద్వారా ఈ యొక్క ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 2030 సంవత్సరం వచ్చేటప్పటికీ 1,441,000 హెక్టార్లకు తీసుకురావాలని ముఖ్యమైనటువంటి అంచనా. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యాన పంటల ఉత్పాదకత అయినటువంటి 222,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదకతను 435,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదకత తీసుకురావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: ఈ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా కడప జిల్లా రైతులకు ప్రత్యేకంగా ఎలాంటి అవకాశాలు లభించనున్నాయి?
0: రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వైఎస్ఆర్ కడప వాళ్ళు మనకు 30 క్లస్టర్ సెలెక్ట్ చేశారండి. ఫేజ్1 కింద 11 క్లస్టర్ డెవలప్మెంట్, ఫేజ్2 కింద, అంటే ఇక్కడ ఫేజ్ అంటే ఇయర్ వైజ్ అనమాట, సెకండ్ ఇయర్లో 10 క్లస్టర్స్, థర్డ్ ఫేజ్ కింద 9 క్లస్టర్స్, అంటే టోటల్గా 30 క్లస్టర్స్ ఇచ్చారనమాట. సో మనకు రాయలసీమ హార్టికల్చర్ క్లబ్ కింద వైఎస్ఆర్ కడప డిస్టిక్ వాళ్లకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రపోజల్ ఎంత ఇచ్చారంటే 1,778,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాలు కలిపి ఇచ్చారు. దాంట్లో మనం సెలెక్టెడ్ క్లస్టర్స్ 30, టోటల్ మనకు కవర్ అయ్యేటువంటి మండల్స్ 40 అండి, టోటల్ విలేజెస్ 639, మనకు రైతు సేవా కేంద్రాస్ అని ఉన్నాయి దాంట్లో మనం కవర్ చేసేటువంటి 382. ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్టికల్చర్ ఏరియా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏ జిల్లాలో అయినా ఈ హార్టికల్చర్ క్లబ్ కింద ఉద్యాన పంటల యొక్క విస్తీర్ణత శాతాన్ని పెంచి ఉత్పాదకను పెంచడం, అది ఒక ప్రథమ లక్ష్యం. అదేవిధంగా ఇక్కడ కడప డిస్టిక్ట్ లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడపలో 1,09,378 హెక్టార్లు ఉంది ప్రజెంట్ విస్తీర్ణం ఉద్యాన పంటల్లో. దానికి మనము ఈ 3 ఏళ్లలో కూడా ఎంతకు తీసుకుని రావాలి అంటే 1,84,406 హెక్టార్ల యొక్క టార్గెట్ అనమాట. మనకు 7 రెవెన్యూ డివిజన్లు వైఎస్ఆర్ కడప డిస్టిక్ట్ లో చూసుకున్నట్లయితే పులివెందుల కింద మనకి ఇచ్చినటువంటి క్లస్టర్ 14, జమ్మలమడు కింద 3, కమలాపురం కింద 4 క్లస్టర్స్, మైదుకూర్ కింద 3, రాధంపేట కింద 3 క్లస్టర్స్, బద్వేల్లో 2, ప్రొద్దుటూరులో 1, టోటల్ గా చూసుకున్నట్లయితే 7 రెవెన్యూ డివిజన్ల కింద 30 క్లస్టర్లు ఈ డెవలప్మెంట్ అనేది చేపట్టబోతున్నారు.
1: ఒక రైతు హార్టికల్చర్ హబ్ లో భాగస్వామి కావాలనుకుంటే ఎవరిని సంప్రదించాలంటారు?
0: హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళండి,
1: ఉద్యాన
0: శాఖలో

మనకు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్ లెవెల్లో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అని ఉంటారు. సో వాళ్ళను సంప్రదించినట్లయితే వాళ్ళు రైతులను ఏ విధంగా నమోదు చేసుకోవాలి, వారి పంట వివరాలు, ఒకవేళ హార్టికల్చర్

0: అవన్నీ కూడా త్రూ నర్సరీస్ ద్వారా కూడా ఈ ఉద్యాన రంగ సంస్థలు, అంటే ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకు ఇచ్చేసి వాళ్ళ యొక్క పంటను చూసుకుంటూ పంట కాలంలో వచ్చేటువంటి వివిధ రకాల దశల్లో వచ్చేటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా చేసి మంచి ఉత్పాదకను, అంటే మా నాణ్యమైన ఉత్పాదకను తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. సో ఈ హార్టికల్చర్ హబ్ ద్వారా ఖచ్చితంగా మన రాయలసీమ యొక్క రైతుల స్థితిగతులు మారుతాయని, వారి యొక్క ఆర్థిక స్థితులు మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నాను.
1: సార్, చివరిగా మన కార్యక్రమాన్ని వింటున్న రాయలసీమ రైతులకు, ముఖ్యంగా ఉద్యాన రైతులకు మీరేం చెప్పదలుచుకున్నారు ఈ రాయలసీమ హబ్ను ఉద్దేశించి?
0: ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యాన రైతులందరూ అండి చాలా కష్టపడేటువంటి రైతులు. వారికి ప్రకృతి అనుకూలించాలి, ప్రభుత్వం వారు కూడా సహకరించాలి. గత 3-4 సంవత్సరాలుగా ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో సుమారు 25 మండలాలు ఈ వైఎస్ఆర్ డిస్టిక్ కింద ఉన్నాయి చూస్తున్నాను రైతుల యొక్క. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఉల్లి అనేది రైతులు వాళ్ళ వాళ్ళ పొలాల్లో అలాగే వదిలేశారు, అంటే దున్నేశారు. 1 రూపాయ 2 రూపాయల కిలో తడుగుతుంటే పండించినటువంటి ధరకు కనీస మద్దతు ధర లేకపోయింది. సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడులు రాకపోక వాళ్ళ నుంచి ఇంకా అడిషనల్ గా డబ్బు ఖర్చు అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ ద్వారా వాళ్లకు ఈ పండించినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి లాభం కొంచెమన్నా రావాలని, వస్తుందని ఆశిస్తూ ఈ ఉద్యాన హార్టికల్చర్ హబ్ అనేది వాళ్ళకు ఖచ్చితంగా మేలు చేకూరుతుందని ఆశిస్తున్నాను. అంతేకాకుండా రైతు కుటుంబాల్లో చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారు. సో ఈ హబ్ అనేది రైతులకి, అంటే ఎక్కడెక్కడ ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు, అట్లీస్ట్ ఆ క్లస్టర్స్ లో ఉన్నటువంటి రైతు బిడ్డలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే ఘంటాపథంగా చెప్తున్నాను.
1: డాక్టర్ బాలకృష్ణ గారు, ఈనాటి మన దార్శనిక భారత్ కార్యక్రమానికి సమయం కేటాయించి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు అందించారు. ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు మదనపల్లిలో ఇటీవల ప్రారంభించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గురించి వనిబెంట కృషి విజ్ఞాన కేంద్ర అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగర బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సుగవాసి గంగాధర్. ఈ కార్యక్రమం కడప కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం మైమరిచే సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్, ఒక మధురమైన స్వరం, ఓ అందమైన సాహిత్యం, మనసును తాకే సంగీతం, ఇవన్నీ కలిసినప్పుడే పుట్టే పాటే మెలోడీ. మరి అలాంటి ఎన్నో మెలోడీ సాంగ్స్తో ఫుల్లీ లోడెడ్గా ప్రోగ్రాం మీ ముందుకు వచ్చేస్తుంది. ముందుగా మీరు వినబోతున్న పాట రెడీ సినిమా నుంచి

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం పై మైమరిచే సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ వింటున్నారు. శ్రోతలకు ఓ చిన్న గమనిక, సరికొత్త కార్యక్రమాలతో మిమ్మల్ని ఆలరిస్తున్న మీ ఆకాశవాణి మార్కాపురం ఇప్పటి నుంచి ప్రతి శనివారం మరో కొత్త గేమ్ షోతో మీ ముందుకు రాబోతుంది. ఆటా పాట, ఆటలతో సందడి, ప్రశ్నలతో ఆసక్తి, సమాధానాలతో ఆనందం, ఇవన్నీ కలగలిసిన వినోదాల వేదిక మన ఆటాపాట. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:15 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 08596-22-3393. మర్చిపోకండి, రేపు ఉదయం 7:15 మీ ఆకాశవాణిలో మీ ముందుకు వస్తుంది ఆటాపాట లైవ్ గేమ్ షో. సరే, ఇప్పుడైతే మరో మెలోడీ పాటను విందామా? సీతారామరాజు చిత్రం నుంచి శ్రీవారు దొరవారు అంటూ పాడిన ఎస్పి బాలు చిత్ర పాడిన ఈ పాట విందాం. సాహిత్యం సీతారామ శాస్త్రి.

ఆకాశవాణి మార్కాపురం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: తెలుగులో వార్తా ప్రసారం విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెరముకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2వ టీ20 మ్యాచ్ జరుగుతోంది. వివరాలు: సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతోన్న తరుణంలో యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 48వ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ సాంఘై 2026లో పాల్గొన్న టీమిండియా ప్రతినిధులతో ఈరోజు ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు టీమిండియా ప్రతినిధులను అభినందించారు. వారి నైపుణ్యాభివృద్దికి రాయబారులుగా మారాలని పేర్కొన్నారు. సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ అభివృద్ది చెందుతోన్న సాంకేతికతలను స్వీకరించాలన్నారు. నైపుణ్య శిక్షణ సంస్థలు ఐఐటీలు ఐఐఎంల కంటే ఏమాత్రం తక్కువ కాదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, వారి అనుభవాలు సూచనల ద్వారా భారతదేశ నైపుణ్య శిక్షణా వ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి దోహదపడాలని ఆయన కోరారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపడానికి యువత ప్రభుత్వం శిక్షణ సంస్థల సమన్వయం ఎంతో అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశ టెలికాం డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 10వ ఎడిషన్లో కేంద్ర మంత్రి ఈరోజు ప్రసంగిస్తూ ప్రపంచంలోని స్వదేశీ 4G సేవలను అభివృద్ది చేసిన దేశాల సరసన భారతదేశం కూడా నిలిచిందన్నారు. 2030 నాటికి భారతదేశం 5G వినియోగదారుల సంఖ్యను 55 కోట్ల నుంచి 100 కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలియజేశారు. అలాగే భారతదేశం ఏ రంగంలోనూ గుత్తాధిపత్యాన్ని అనుమతించదని జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. నిర్దేశించిన భద్రతా నిబంధనలు పాటించిన తర్వాతే ఆపరేటర్లకు సేవలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వినియోగదారులకు పలు రకాల సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర మంత్రి వివరిస్తూ

0: Dark Seva is a Jana Seva. And with our new postal apps, Dark Mitra and Seva Mitra, both of these applications reach out on the one hand to our Dakya community, on the other hand to our customers. In an age of digital communication, India Post too is going digital. India Post is also endeavoring to fulfill each one of your aspirations. An organization that selflessly serves us day and night.
1: టెరిటోరియల్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాజీ సైనికులు వారి కుటుంబాలకు అభినందనలు తెలియజేశారు. టెరిటోరియల్ ఆర్మీ సేవలు నాగరిక్ భీ సైనిక్ భీ నినాదానికి స్ఫూర్తినిస్తున్నాయని సామాజిక మాధ్యమ పోస్టులో రక్షణ మంత్రి ఈరోజు పేర్కొన్నారు. అసాధారణమైన నిబద్ధతతో దేశానికి సేవ చేయాలనే సాధారణ పౌరుల సంకల్పానికి ఇది ప్రతిరూపంగా నిలుస్తుందని అన్నారు. సరిహద్దుల పరిరక్షణ నుంచి విపత్తు సహాయం, దేశ నిర్మాణం వరకు టెరిటోరియల్ ఆర్మీ సైనికుల ధైర్యం, అంకిత భావం, నిస్వార్థ సేవ వెలకట్టలేనివని అన్నారు. దేశ సేవ పట్ల వారి అచంచలమైన నిబద్ధతకు, బలమైన ఆత్మనిర్భర భారతదేశం కోసం వారు చేస్తోన్న అమూల్యమైన కృషి అభినందనీయమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల శాశ్వత కార్మిక ధృవీకరణ పీఈఆర్ఎంకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరుదేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతిభావంతుల బదిలీ తర్వాత బదిలీ భారత అమెరికా ఆర్థిక వ్యవస్థలకు విలువను చేకూరుస్తుందన్నారు. ఇది భారతీయులకు అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ అత్యాధునిక ప్రతిభ ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగ కల్పన వంటి వాటికి ప్రాధాన్యతను అందించడం ద్వారా అమెరికా కంపెనీలకు కూడా సమానంగా ప్రయోజనం చేకూరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో వాటాదారుల సంపదను సృష్టించడమే కాకుండా ఇది రెండు దేశాలకు అపారమైన పరస్పర ప్రయోజనం చేకూరుస్తోందని రణధీర్ జైస్వాల్ పేర్కొంటూ,
2: यह ध्यान दिया जाना चाहिए कि पर्म H1B वीजा कार्यक्रम से अलग है. पर्म आवेदनों का निलंबन अपने आप में मौजूदा H1B वीजा की वैधता या H1B वीजा धारकों और उनके आश्रितों डिपेंडेंट्स यानी की स्थिति को प्रभावित नहीं करता है. हालांकि प्रभावित कंपनियां के योग्य कर्मचारियों की स्थायी निवास अथवा ग्रीन कार्ड प्रक्रिया पर कुछ प्रभाव पड़ सकता है.
1: आकाशवाणी जातीय वार्ताలు వింటున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ నూపూర్ ప్రసాద్ ఈరోజు న్యూఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి కోరుతూ దరఖాస్తులను కనీసం 10 రోజులు ముందుగా సమర్పించాలని తెలిపారు. గతంలో కూడా ఆ ప్రదేశంలో నిరసన ప్రదర్శన చేయడానికి సీజేపీకి అనుమతి లభించినప్పటికీ వారు నిర్దేశించిన మార్గదర్శకాలను, ఇచ్చిన హామీలను పాటించడంలో విఫలం అయ్యారని ఆమె పేర్కొన్నారు. అలాగే న్యూఢిల్లీ ప్రాంతంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి, ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని అనుమతి నిరాకరించే నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. ప్రజా భద్రత, శాంతి భద్రతలు కాపాడేందుకు అవసరమైన ఆంక్షలు విధిస్తూ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు తెలియజేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ హెచ్చరించారు. న్యూఢిల్లీలో రేపు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసనలు చేపట్టనున్న నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చిపోయే రైళ్ల సర్వీసులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఆయా స్టేషన్లకు రైల్వే సర్వీసులు నడవవని స్పష్టం చేసింది. ఈ స్టేషన్ల నుంచి ప్రస్తుతం మొత్తం 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు రద్దు చేస్తున్నట్లు తెలియజేసింది. మరోవైపు న్యూఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లు ఈరోజు రాత్రి 9 గంటల నుంచి రేపటి వరకు మూసివేస్తున్నట్లు ఆ ప్రకటనలో డీఎంఆర్సీ వివరించింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల కారణంగా మెట్రో స్టేషన్ల ఎంట్రన్స్ ఎగ్జిట్స్ మూసివేయాలని డీఎంఆర్సీకి ఢిల్లీ పోలీసులు లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ వెల్లడించింది. దేశంలో బలమైన పరిశోధన సంస్కృతికి డిజిటల్ ఆరోగ్య వనరులు కీలక సాధనాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన డిజిటల్ ఆరోగ్య వనరులపై 5వ జాతీయ శిక్షణకం సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, విజ్ఞానం సమాచార లభ్యతను సులభతరం చేయడంలోనూ, వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సంరక్షణ అందించే పునాదులను బలోపేతం చేయడంలోనూ జాతీయ వైద్య గ్రంథాలయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

0: కళాశాలలను ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో డిజిటల్ వైద్య వనరులను విస్తరించాలని పిలుపునిచ్చారు. సంస్థల మధ్య జ్ఞాన మార్పిడిని సులభతరం చేయటం, మంచి వైద్య గ్రంథాలయ పద్దతులను అవలంబించడం ద్వారా రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకత్వం మద్దతు అందించడం అవసరమని పుణ్య సలీల శ్రీవాత్సవ స్పష్టం చేస్తూ రేపు కేరళం, మహి, తమిళనాడు, పాండిచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అలాగే దక్షిణ అంతర్గత కర్ణాటక, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇలా ఉండగా కొంకణ్, గోవాల్లో రేపు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. క్రికెట్. భారత, వెస్టిండీస్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా 2 మ్యాచ్ ఈరోజు రాంచీ వేదికగా జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 194 పరుగులు చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత నిరంతరం కొత్త నైపుణ్యాలను సంపాదించుకుంటూ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ టెలికాం, డిజిటల్ రంగాల్లో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. శాశ్వత కార్మిక ధృవీకరణ పెర్మకు సంబంధించి అమెరికా ప్రకటించిన చర్యలను ఉపసంహరించుకుని ఇరు దేశాల ఉమ్మడి ఆసియాలను ముందుకు తీసుకెళ్లాలని భారత్ స్పష్టం చేసింది. 5 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రాంచీ వేదికగా 2 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

మంజరి సినీగీతాల కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా వారు డైరెక్ట్ చేసిన చిత్రాల్లోంచి పాటలు వింటూ వారి గురించి కొన్ని విశేషాలు విందాం. అలాగే యాక్టర్ శ్రీహరి గారి వర్ధంతి సందర్భంగా వారు నటించిన చిత్రాల్లోంచి గీతాలు కూడా విందాం. వివి వినాయక్, సినిమా అంటే కథ, కథకు వేగం, ఆ వేగానికి మాస్ ఎనర్జీ, ఆ ఎనర్జెటిక్కి ప్రత్యేకమైన స్టైల్. తెలుగు సినిమా తెరపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో వివి వినాయక్ ఒకరు. మాస్ హీరోయిజాన్ని, పవర్ఫుల్ డైలాగ్స్ని, భావోద్వేగాన్ని, అద్భుతమైన పాటలను కలిపి ప్రేక్షకులను థియేటర్లో ఉర్రూతలేగించిన దర్శకుడు వివి వినాయక్. వీరు డైరెక్ట్ చేసిన ఆది చిత్రం నుంచి ఈ పాట వినేద్దాం.

ఆది నుంచి ప్రారంభమైన ఆయన దర్శకత్వ ప్రయాణం ఎన్నో విజయవంతమైన చిత్రాలతో కొనసాగింది. ఆయన సినిమాల్లో కథతో పాటు పాటలకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హీరో ఎంట్రీకి ఊపు తెచ్చే మాస్ సాంగ్స్ అయినా, ప్రేమను పలికించే మెలోడీస్ అయినా, మనసును కదిలించే భావోద్వేగ గీతమైనా, వినాయక్ సినిమాల్లో ప్రతి పాటకు ఓ ప్రత్యేక సందర్భం ఉంటుంది కదా. ఇప్పుడైతే అదుర్స్ చిత్రం నుంచి ఓ పాట వినేద్దాం.

0: శ్రోతలకు గమనిక, ప్రతి బుధవారం సాయంత్రం 6:35 ప్రసారమయ్యే మీ అభిమాన నాటికలు ఇకపై ప్రతి శుక్రవారం రాత్రి 10:00 ప్రసారమవుతాయి.
1: చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పటి వరకు వివి వినాయక్ స్పెషల్ సాంగ్స్ విన్నాం కదా. ఇప్పుడు శ్రీహరి గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని విశేషాలు వింటూ వారికి సంబంధించిన పాటలు విందాం. తెలుగు సినిమా తెరపై కొందరు నటులు వస్తారు, తమ పాత్ర ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకుల జ్ఞాపకాల్లో అలాగే నిలిచిపోతారు. అలాంటి నటుల్లో శ్రీహరి గారు ఒకరు. విలన్గా కనిపించినా, హీరోగా మెప్పించినా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భావోద్వేగాలను పలికించిన ప్రతి పాత్రలోనూ తనదైన శైలిని చూపిస్తారు శ్రీహరి గారు. ఆయన నటనలో ఓ ప్రత్యేకమైన గంభీరత, ఆయన మాటల్లో ఓ పవర్, ఆయన చిరునవ్వుల్లో ఒక ఆత్మీయత. అందుకే శ్రీహరి గారు తెరపై కనిపిస్తే ఆ పాత్రకు ప్రత్యేకమైన బలమొచ్చేది. వారి గురించి మరికొన్ని విశేషాలు వినే ముందు భద్రాచలం చిత్రం నుంచి ఒకటే జననం అనే పాటను వింటారు.
2: Out of the darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light.

ఆకాశవాణి మార్కాపురం 101.5 కార్యక్రమం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. మీ అభిమాన మార్కాపురం 101.5 FM ద్వారా ఎన్నో సరికొత్త కార్యక్రమాలతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఆకాశవాణి మరో సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు రాబోతుంది. ఇక నుంచి ప్రతి శనివారం 7:15 ఆట పాట అనే కార్యక్రమంతో మీ ముందుకు రాబోతుంది. మరి మీరు సిద్ధమేనా? మీ సమయస్ఫూర్తికి పదును పెట్టడానికి, మీ జ్ఞాపక శక్తిని పరీక్షించుకోవడానికి, ఈ సరదా ఆటలో మాతో కలిసి అడుగులు వేయడానికి మర్చిపోకండి. ప్రతి శనివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి మీ ముందుకు వస్తుంది ఆట పాట లైవ్ గేమ్ షో.

ఆటపాట లైవ్ గేమ్ షోలో మీరు పాల్గొనండి, మీ సమాధానాలతో సందడి చేయండి. ఈ ప్రతి ఉదయాన్ని ఉత్సాహభరితం చేసుకోండి.

శ్రోతలకు గమనిక, ప్రతి ఆదివారం ఉదయం 7:15 ప్రసారమయ్యే నవల పఠనం ఇకపై అదే రోజు రాత్రి 7:45 ప్రసారమవుతాయి.

మీరింతవరకు చిత్రముంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. అలనాటి మధురాలు వినసొంపైన పాత పాటల తోటలో మన అలనాటి మధుర గీతాల కార్యక్రమానికి స్వాగతం. ఓ మంచి మధుర గీతంతో పాటను స్టార్ట్ చేయాలంటే మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0859622393. మరి ఫస్ట్ కాల్ ఎవరో చూద్దామా. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: పుల్పాటి వెంకటేష్, మైపునర్కి కాల్ చేస్తున్నా మేడం. ఫస్ట్ టైం మేడం ఈ ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత.
1: ఓకే అండి, వెంకటేష్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వేయమంటారు?
2: గోపాలుడు భూపాటి చిత్రంలో నుంచి పాట పల్లవి వచ్చి ఒకసారి కలలోకి రావనే పాట అద్భుతంగా ఉంటది మేడం.
1: తప్పకుండా అండి, మీకోసం ఆ పాట ప్లే చేస్తున్నాం, వినండి. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
2: ఓకే మేడం, అద్భుతంగా ఉంటుందండి పాట.
1: ఓకే అండి,
2: థ్యాంక్ యూ మేడం గారు.

0: నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో,
1: హలో, నమస్కారం మేడం గారు.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్.
0: మహమ్మద్ గారు, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: మేడం గారు, కురుని మించిన శిష్యుడు చిత్రంలో ఏడేడు జన్మల నుంచి.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేయండి. ధన్యవాదాలండి, ఇలాగే ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
1: థ్యాంక్ యూ.

0: హలో హలో,
1: హలో మేడం.
0: నమస్తే అండి. మధుర గీతాల
1: నమస్తే.
0: కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు
1: నమస్తే మేడం. శుభ సాయంత్రం మేడం. నా పేరు
0: చెప్పండి.
1: శేషరెడ్డి మేడం.
0: శేషరెడ్డి
1: సూర్యపల్లి
0: గారు
1: నుంచి
0: ఎక్కడి నుంచి
1: మాట్లాడుతున్నాను.
0: మాట్లాడుతున్నారు?
1: సూర్యపల్లి నుంచి మేడం.
0: సూర్యపల్లి నుంచి శేషరెడ్డి గారు. ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: గుండమ్మ కథ నుంచి ప్రేమ యాత్రల బృందావనం అనే సాంగ్ మేడం.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వేస్తాం, వినేయండి. ఇలాగే కాల్ చేస్తూ
1: ధన్యవాదాలు
0: ఉండండి.
1: మేడం.
0: మార్కాపురం, ఆకాశవాణి మార్కాపురం, రకరకాల కొత్త కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు
1: చాలా చాలా
0: వస్తుంది.
1: మార్పుతో ఉన్నాయి మేడం. చాలా చాలా బాగుంటున్నాయి.
0: తప్పకుండా
1: అంతగానే
0: వినండి.
1: వింటా ఉన్నాం.
0: ఇప్పటి నుంచి ప్రతి
1: ఓకే మేడం.
0: శనివారం 7 గంటల 15 నిమిషాలకు ఆటా పాట లైవ్ షో, దానికి కూడా
1: ఓకే
0: కాల్ చేస్తూ ఉండండి.
1: సరే మేడం. ఇందాక ఉమ్మడ నుంచి మహావర్ జయేంద్ర అంకుల్ మాట్లాడాడు కదా, చాలా రోజులు నుంచి చేయక ఆయన మాట్లాడేటప్పుడల్లా నేను ఆయనతో మాట్లాడదాం అనుకుంటా. కుదరట్లేదు, ఎప్పుడోసారి నెంబర్ తీసుకొని మాట్లాడతా.
0: ఓకే అండి,
1: మంచి
0: శేషరెడ్డి గారు.
1: మంచిది చేస్తాడు ఆయన, అప్పటి నుంచో చేస్తున్నాడు ఆ అంకుల్. చాలా బాగుంటుంది మేడం.
0: ఓకే అండి, శేషరెడ్డి గారు.
1: ఆయనకు ఆయనకు శుభ శుభ సాయంత్రం. గుడ్ నైట్ మేడం. మీ అందరికి బాయ్
0: గుడ్
1: బాయ్.
0: నైట్ అండి. ఓకే, గుడ్ నైట్.

0: వెల్కమ్ టు అలనాటి మధురాలు. వినసొంపైన పాత పాటలతో మన అలనాటి మధుర గీతాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి నెక్స్ట్ కాలర్ ఎవరు చూద్దామా? హలో హలో,
1: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
2: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
1: జస్ట్ ట్యూన్ 101.8 MHz పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
2: ఫోన్ నంబర్ 0859622339 3. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: హలో
1: మేడం,
0: హలో, నమస్తే అండి. అలనాటి మధురాలు వినసొంపైన పాత పాటల కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: మధుసూదన్ రెడ్డి మేడం, అనంతపురం నుంచి.
0: మధుసూదన్ రెడ్డి గారు అనంతపురం నుంచి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: అనుబంధం మేడం.
0: అనుబంధం చిత్రం నుంచి ఏ పాట?
1: జిమ్ జిమ్ తారాలనే సాంగ్ ఉంటుంది మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట ప్లే చేస్తున్నాం, వినండి.
1: పాట వచ్చేసి లండన్ లో ఉంటాడు మేడం, బురాన్ మహమ్మద్ బురాన్ జైనుద్దీన్.
0: ఓకే,
1: ఆయన కోసం మేడం ఇది.
0: ఓకే అండి, తప్పకుండా అండి, మీరు అడిగిన పాట ప్లే చేస్తాను.
1: వింటున్నాడు మేడం.
0: ఓకే అండి, ఓకే, తప్పకుండా.
1: గుడ్ నైట్ మేడం.
0: గుడ్ నైట్ సార్.

0: హలో,
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? అలనాటి మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం.
1: ధన్యవాదాలమ్మా. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపు నుంచి మాట్లాడుతున్నాను. శుభ సాయంత్రం బంగారు తల్లి.
0: శుభ సాయంత్రం అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: ఈవేళ లివింగ్ లెజెండ్ నా అభిమాన గాయని మనుల్లో ఒకరైనటువంటి శ్రీమతి ఎస్పి శైలజ గారి పుట్టినరోజు అండి ఈవేళ.
0: ఓకే,
1: శైలజ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మిమ్మల్ని ఒక పాట అడుగుతాం అనుకుంటున్నాను అనమాట. నేను
0: చెప్పండి,
1: శుభ సంకల్పం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గారు పాడిన పాట. గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కేరవాణి. సీతమ్మ అందాలు రామయ్య, సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు. ఆ పాట అందుబాటులో ఉంది కదమ్మా.
0: తప్పకుండా అండి, మా పని సగం తగ్గించేశారు, అన్ని మీరే చెప్పేశారు.
1: నేనంతకుముందు విశాఖపట్నం విజయవాడ ఆకాశవాణి కేంద్రాల్లో చిత్రగీతాలతో కూర్చుని వ్యాఖ్యాన కార్యక్రమాలు కథానికలు సమర్పించేవాడిని చిట్టు తల్లి. అప్పటి నుంచి కూడా నాకు సినిమాల పట్ల, సినిమా పాటల పట్ల అవగాహన బాగా ఎక్కువ అని చెప్పుకోవచ్చు.
0: ఓకే అండి, త్రిమూర్తులు గారు మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: అమ్మా, శ్రోతల పేర్లు ఉన్నాయి, నలుగురు పేర్లు చెప్పేయమంటారు. ఏమిటి?
0: తగటక.
1: తగటక, నేను చాలా స్పీడ్ గా మాడతాను, అబ్జర్వ్ చేస్తారు కదా.
0: చెప్పేసేయండి.
1: మా అత్తయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, మా మాస్టర్ బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, మా విజయ బంగారు తల్లి, ఆ తర్వాత దుర్గాడ మాణిక్యాలరావు గారు, శ్రీకాకుళం భాస్కర్ రావు గారు, మైపల్లి నాగేశ్వరరావు గారు, తర్వాత నరేందర్ రెడ్డి గారు, మరియు మన మస్తార్ బాషా గారు, బండారు శంకరయ్య గారు, వీరందరి కోసం ప్రసారం చేయమని మా చిన్న తల్లి స్వప్న గారు మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను తల్లి.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు, చెప్పండి, చిత్ర నుంచి పాట కావాలి?
1: వీరాభిమాన్యు ఈ చిత్రంలోనండి.
0: వీరాభిమాన్యు నుంచి ఏ పాట అండి?
1: అదిగో నవలోకం, ఆ పాట కావాలండి.
0: ఓకే శ్రీనివాస్ గారు, లాస్ట్ కాలర్ మీరే ఈరోజు. చక్కగా వినేయండి మీరు కోరిన పాటని. ధన్యవాదాలండి, ఇలాగే కాల్ చేస్తుండండి.
1: మీకు కూడా ధన్యవాదాలు.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM నాటిక కార్యక్రమంలో నేడు వినబోతున్న నాటకం ఉప్పులాంటి నిజం, ఇంకా ఇచ్చిన మాట. ఈ రెండు నాటకాలు ప్రసారం వింటారు. ముందుగా వినండి ఉప్పులాంటి నిజం.
1: ఆకాశవాణి ఉప్పులాంటి నిజం నాటిక రచన శ్రీ దువ్వూరి రాజారెడ్డి, నిర్వహణ శ్రీ బేతా రామసూది ప్రకాష్, ఇందులో శ్రీమతి జి సరిత, చిరంజీవి వైష్ణవి, శ్రీ బేతా రామసూది ప్రకాష్, ఇంకా శ్రీమతి లంకా సత్యనాగలక్ష్మి పాల్గొన్నారు. ఉప్పులాంటి నిజం నాటిక.
2: నీ తమునికి దేవత బంగారు గొడలి తెచ్చెను, నీ తమునికి దేవత బంగారు గొడలి తెచ్చెను, నాది కాదానను నాది కాదానను, నీ తమునికి దేవత బంగారు గొడలి తెచ్చెను, నీ తమునికి దేవత బంగారు గొడలి తెచ్చెను, నాది కాదానను నాది కాదానను, మరళ మునిగి దేవత వెండి గొడలి తెచ్చెను, మరళ మునిగి దేవత వెండి గొడలి తెచ్చెను, నాది కాదానను నాది కాదానను, మరళ మునిగి దేవత వెండి గొడలి తెచ్చెను, మరళ మునిగి దేవత వెండి గొడలి తెచ్చెను, నాది కాదానను నాది కాదానను.
3: ములక్కాడ ఎందుకు తెచ్చారు?
4: కాయ 2 రూపాయలు.
3: ఎంత అన్నారు?
4: కాయ 2 రూపాయలు.
5: నీ చెవుడు నా సాగుకొచ్చింది.
3: ఎక్కడ?
5: రైతు బజార్లో.
3: మరి పక్కింటి ప్రభాకరం గారికి 6 రూపాయలని చెప్పాట, మీరు చెప్పేది నిజమేనా?
5: నిజమేనే. అయినా నా మాట నువ్వు ఎప్పుడు నమ్మావు? అన్ని నిజాలు చెప్పి ఎవడు బాగుపడ్డాడు కనుక.
3: అలా ఎందుకు అనుకుంటారు? చిన్నాడు చదువుతున్నాడు చూడండి, 3 గొడ్డళ్ళు కదా, వినపడుతుందా? చూసారుగా నిజం చెప్తే ఎంత లాభం వచ్చిందో.
5: నిజం చెబితే అంత లాభమేనా? ఆఫీసులో బాస్ కూడా ఇప్పుడు ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చెబుతూ ఉంటే ఎప్పుడూ పట్టించుకోలేదు. నేను కూడా ఎప్పటి నుంచో ఈ అబద్ధాలు మానేద్దామనే అనుకుంటున్నాను. రోజు

ఈవిడికి చిన్న చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. రేపటి నుంచి నిజం చెప్పడం ప్రారంభిస్తాను. రేపటి నుంచి ఎందుకు, ఎప్పటి నుంచే ప్రారంభిస్తే పోలా, కనీసం ఇంట్లోనైనా.

0: మన పెళ్లి చేసిన పంతులు గారు హఠాత్తుగా చనిపోయారట.
1: అలాగా? అయినా చేసిన పాపం ఊరికే పోతుందా?
0: ఏమన్నారు? అలా లోపల గొనుక్కోకపోతే బయటే చెప్పొచ్చు కదా.
1: గొనుక్కోవడం లేదే, నేను గట్టిగానే అన్నాను. నీకు చెవుడొకటి, అయినా నీకు వినపడకపోవడం మంచిదేలే. అరే ఇప్పుడే కదా నిజాలు మాట్లాడాలనుకున్నాను. మాట్లాడదాం, బట్ ఈమెకు వీలైనంత వరకు వినపడకుండా. అశ్వత్థామా హత కుంజరా అండట్లేదమాట.
0: ఏంటో ఈ మనిషి ఎప్పటికీ అర్థం కారు.
2: వన్ షుడ్ బిలీవ్ ఇన్ ట్రూత్ స్పీకింగ్, వన్ షుడ్ బిలీవ్ ఇన్ ట్రూత్ స్పీకింగ్, వన్ షుడ్ బిలీవ్ ఇన్ ట్రూత్ స్పీకింగ్.
0: మరి నిన్న నేను చేసిన హల్వా ఆఫీస్ తీసుకెళ్లారు కదా, ఎలా ఉందన్నారు?
1: చాలా బాగుందన్నారు. ప్రతి వారం ఒక డబ్బా తీసుకురామని చెప్పారు.
0: అబ్బా అంత బాగా నచ్చిందండి.
1: అబ్బా అంత బాగా నచ్చింది, కవర్లు అంటించుకునేందుకు బాగా ఉందట. మా డిస్పాచ్ సెక్షన్ వాళ్ళు చెప్పారు.
0: అదిగో మళ్ళీ మీలో మీరే కొనుక్కుంటారేంటి, అలా
1: చేయొద్దన్నానా? చాలా అద్భుతం, అమోహం అని చెప్పారు లేవే.
0: ఆ మధ్య యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మరీ ఈయన రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఏం అడిగినా ముంగిలా కూర్చోవటం, ఏమిటండి కొనుక్కుంటున్నారు అంటే చెవులు పగిలేలా గొంతు చించుకుని అరవటం. చిచి,
1: ఏం చేయమంటావే? అప్పుడు నాకెక్కించింది నీ రక్తమే కదా.
0: కర్మ కర్మ, ఈ మనిషితో వేగలేకపోతున్నాను. పూర్వకాలంలో ఆశ్రమాల్లో మునులు పులులు సింహాల్లాంటి క్రూర మృగాలతో చేసేవారట.
1: అప్పటి విషయం దాకా ఎందుకు, ఇప్పుడు మాత్రం నీతో నేను కలిసి కాపురం చేయటం లేదు.
0: ఏమండి నేనన్నది వినబడిందా? ఆ మహానుభావులు అలా క్రూర మృగాలతో సహజీవనం చేసేవారట. నిజమేనంటారా?
1: నాకేం తెలుసునే, వెళ్ళి వాళ్ళని అడగొచ్చుగా.
0: వాళ్ళని అడగమంటారా? ఓపండి మీ వెటకారం. ఏమండి నా మాటకి ఒక్కసారైనా సరే అలాగే అని ఒక్కటంటే ఒక్కసారైనా అన్నారా?
1: అదేమిటి సుజాత అలాగంటావు? మొన్నటికి మొన్న నీకు నా మీద కోపం వచ్చి నీతో ఒక్క క్షణం కూడా కాపురం చెయ్యలేను, ఎందులోనైనా దూకి చచ్చిపోతాను అంటే ఆ రోజు ఏమాత్రం తొనక్కుండా వెనక్కుండా ఆలోచించకుండా టక్కుమని సరే అన్నానా లేదా చెప్పు.
0: అదిగో మళ్ళీ సణుగుడు నా రాత. ఏమండి ఆ మెకానిక్ రాలేదు, మోటార్ పనిచేయటం లేదు కదా. పెరట్లోకి వెళ్లి రెండు బకెట్లు నీళ్లు తోడి తొట్లో పోయండి, ఈ లోపల నేను వంట పూర్తి చేస్తాను.
1: తోడతా గాని నువ్వు వెళ్ళి తొందరగా తయారవ్వు, ప్రకాష్ గారి ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా. భార్య పోరు పడలేక సన్నాసుల్లో కలిసిపోయిన భర్త, అయినా అతనికి జుత్తు పట్టుకుని ఇచ్చుకొచ్చిన భార్య.
0: ఏమండి మరి నాలో మీకేం నచ్చుతుంది, అందమైన నా ఫేసా లేక అద్భుతమైన నా ఫిగరా?
1: నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్.
0: ఏమన్నారు? పోని నా వయసు ఎంత అనిపిస్తుంది చెప్పండి. ఏమండి వినబడిందా?
1: వినబడిందే వినబడింది. నీ చర్మం మెరుపు చూస్తే 20

0: సో ఫిగర్ చూస్తే 40+.
1: చాలు చాలు, మరీ పొగడకండి,
0: బాబా సిగ్గుపడిపోయి అలా వంపులు తిరిగిపోకే, ఆగు ఆగు, ఇవన్నీ నేను ఇంకా కలపందే.
1: ఏంటి ఏమంటున్నారు?
0: ఏమంటానే, పేపర్లో ఏదో కనబడితే దాని గురించి ఏదో అనుకుంటున్నానే.
1: పేపర్ అంటే గుర్తొచ్చింది, నిన్నటి పేపర్ లో వింత చదివానండి.
0: ఏమిటి, నువ్వు పేపర్ కూడా చదువుతున్నావా? సరే ఆ సంగతి ఏమిటో చెప్పు.
1: ఆకలి తట్టుకోలేక ఓ వ్యక్తి పచ్చగడ్డి తిన్నట్ట.
0: అందులో వింత ఏముంది, నేను రోజు తినేది అదేగా.
1: ఏంటి ఏమన్నారు? నేను పచ్చగడ్డి పెడుతున్నానా?
0: అంటే
1: మీరు రోజు అదే తింటున్నారా? ఎంత లేసి మాటలు అంటున్నారండి, ఇంత మాట పడ్డాక ఇంకా ఇంకా బతకడం ఎందుకు? ఎందులో నేను దూకి చస్తాను, వదిలిపోతుంది.
0: సుచి.

0: అరగంట క్రితం నీళ్లు తోడమన్నాను, మీకు తప్పినా నాకు తప్పదుగా, అదేతు తోడి ఆ తర్వాత చస్తాను.
1: పది నిమిషాల క్రితం నిజం చెప్పాలని తీసుకున్న నిర్ణయం గట్టిగా ఆచరించాలని ప్రయత్నం చేద్దామనుకున్నా ధైర్యం చేసి ఒక్క నిజం కూడా చెప్పలేని చేతగానితనాన్ని చూస్తే నా మీద నాకే సిగ్గేస్తుంది.
2: సత్యహరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు, సత్యవాక్య పరిపాలకుడు, సత్యవాక్య పరిపాలకుడు, సత్యవాక్య పరిపాలకుడు. నానా, నాన్నోయ్, అమ్మా అమ్మా, బావిలో పడిపోయింది.
3: ఎంత పని చేశావు సుజాత? అరే సుజాత,

0: నాన్నా అదిగో జలదేవత, అమ్మ పడిపోయిందని చెప్పు నాన్నా, దేవత తెచ్చిస్తుంది.
1: నాయనా మూర్తి ఏమైనది?
2: జలదేవత తల్లి, ఇది నిజమేనా? ఈ కాలంలో కూడా దేవతలు ప్రత్యక్షం అవుతున్నారా?
1: నిజమే నాయనా, ఎందుకు చింతించుచున్నావు? ఏమైనది?
2: రీసౌండ్ కూడా వస్తుంది, అంటే డెఫినెట్ గా జలదేవతే.
3: తల్లి, జలదేవత నా భార్య, నా సుజాత ఈ బావిలోనే పడిపోయింది.
1: అటులనా? ముందు తీసుకుని వచ్చేదను.

0: చూడు నాయన, బాగా చూడు. ఈవిడేనా నీ ఆవిడ?
1: అప్పా, ఐశ్వర్య రాయి
2: కాదు, కత్రినా కైఫ్.
1: ఏదో ఒక నైఫ్, దీంతోనే నా లైఫ్. తల్లి, జలదేవత, జలదేవత. అవునమ్మా, అవును, ఈవిడే నా భార్య, ఈమే నా సుజాత, ఈ యువతే నా అర్ధాంగి.
0: ధూర్తుడా, దుర్మార్గుడా, నీచుడా, ఈవిడ నీ భార్య? అసత్యం. నీలాంటి నీచుల్ని క్షమించడం మహానేరం. నిన్ను
1: తల్లి, క్షమించు. నేను నిజం చెప్పాలనుకోవడం, అబద్ధాలు చెప్పకూడదు అనుకోవడం నిజమే. ఇప్పుడు కూడా నిజమే చెప్పాలనుంది, కానీ నిజం ఉప్పు లాంటిది, ఎక్కువైతే విషం అవుతుంది.
0: ఏమిటా వితర్కం?
1: అవును జలదేవత, ఈమె నా భార్య కాదంటే జనీలి అని చూపిస్తావు. మనసు చంపుకొని ఆమెను కూడా కాదంటాను. మూడోసారి ఫైనల్ గా నా భార్యను చూపిస్తావు, అప్పుడు నేను అవునంటాను. నువ్వు నా నిజాయితీని మెచ్చి, నా సత్య వాక్ పటిమను మెచ్చి ముగ్గురిని ఇచ్చేస్తావు. ఒక్క సుజాతతోనే వేగలేక నా జాతకం తిరగబడి ఈ లోకంలోనే నరకాన్ని చూస్తున్నాను. ఇంకా ముగ్గురైతే, ఇంకా ముగ్గురైతే, ఇంకా ముగ్గురైతే.
3: ఏమంటోయ్?
2: అలా కాదమ్మా, నీ చేతిలోని గరిట గట్టిదనాన్ని టెస్ట్ చెయ్యి.
1: అబ్బా,
3: ఏమండి, ఏమండి? పేడకల ఏమైనా వచ్చిందా?
1: అంటే ఇదంతా నిజం కాదా? కలా?
4: మీరింతవరకు ఉప్పు లాంటి నిజం నాటిక విన్నారు. రచన శ్రీ దువ్వూరి రాజారెడ్డి. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి జి సరిత, చిరంజీవి వైష్ణవి, శ్రీ బేత రామసూర్య ప్రకాష్, ఇంకా శ్రీమతి లంకా సత్యనాగలక్ష్మి. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాష్.
5: ఇప్పుడు వినండి నాటిక కార్యక్రమం.

0: వినండి ఇచ్చిన మాట నాటిక.
1: బజార్లో కూరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. 2 రూపాయలు పెట్టి ఆ ముక్క కొంటే ఓ రోజు పప్పులోకైనా రాకపోతుందా అని నా మధ్యతరగతి మనస్సు ఆశపడింది. అది చేయి జారిపోయింది.
2: ఈ కూర ముక్కకేం భాగ్యం కాని ముందా స్థలం ముక్క గురించి చెప్పండి. వెళ్ళారా? ఏమైంది ఆ విషయం? కాయా పండా?
1: ముందు నాకు కాస్త కాఫీ ఇవ్వు. స్థిమిత పడ్డాక అన్ని వివరంగా చెప్తాను కదా, సరేనా?
2: అదంత విషయం, చీటికలో తెస్తాను. ఈలోగా మీరు బట్టలు మార్చుకుని కాస్త కాళ్ళు చేతులు కడుక్కురండి, బాగా అలసిపోయినట్లున్నారు.
1: మెల్లగా అంటావేంటి, తిరిగి తిరిగి వచ్చానేమో. ఒళ్ళంతా హూనం అయిపోయింది. బాడీలో కాస్త కాఫీ పోసుకుంటే గాని మళ్ళీ శక్తి రాదు.
2: యావండి, ఇదిగో వేడి వేడి కాఫీ తెచ్చాను. తాగిన తర్వాత వివరంగా అన్ని చెప్పండి. సిద్ధాంతి గారిని తీసుకువెళ్లారా? స్థలాలు చూపించారా? ఆయన ఏమన్నారు? బాగున్నాయన్నారా?
1: అబ్బాబ్బా, ఓ శోసి నీ ఆతృత పాడుగాను నన్ను చెప్పనిస్తావా లేదా? రాను వచ్చాడు, ఆ స్థలాల్ని చూడను చూశాడు.
2: అయితే ఏమన్నారండి?
1: అదేగా చెప్పబోతున్నాను. పనిలో పనిగా స్థలాలన్నీ చూపించాను. ఇక మిగిలింది 4వ స్థలం. రెస్ట్ హౌస్ దగ్గరుంది, బాగుందని చెప్పాడు. దక్షిణాన్ని చూస్తోంది. అదైతే ఏ విధమైన ఆక్షేపణ లేదన్నాడు.
2: అబ్బా, అది చాలా దూరం కదండి.
1: ఏం దూరమే పిచ్చిదానా, ఊరికి ఊరే పెరిగిపోతుంటే ఇంకా చాదస్తంగా దూరం అంటావు. మరో 7 ఏళ్ల తర్వాత అక్కడా డెవలప్ అవుద్ది. పైగా ఈ స్థలానికి ఎదురుగా అపార్ట్మెంట్ కడుతున్నారు, కావలసినంత సందడి.
0: ఇంకో మాట చెప్పనా, ఈ స్థలం ఖరీదు కూడా మనకు అనుకూలంగా ఉంటుంది.
2: సరే కానివ్వండి.
1: చూడు వైదేహి, తిరిగి తిరిగి నాకు ఓపిక నశించిపోయింది. చూసిన వాటన్నింటిలో దూరమైన ఈ స్థలం బాగుందని తేలింది. అందుకే బాగా ఆలోచించి నేరుగా గురవయ్య దగ్గరికెళ్లి ఇక ఈ స్థలం ఖాయం చేయమని చెప్పేశాను.
2: అబ్బా, ఎంత శుభవార్త చెప్పారండి.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు. ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో లేటు చేయటం ఏ మాత్రం మంచిది కాదు.
2: 6 నెలల నుంచి అదే పనిగా కాళ్ళు అరిగేలా ఎలా తిరిగాము. ఇప్పటికైనా ఆ దేవుడు కరుణించాడు.
1: అంతేకాదు, మంచి రోజు చూసి ఓ 25,000 అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాపించుకుంటే మిగిలింది రిజిస్ట్రేషన్ నాడు ఇస్తానని చెప్పాను. అందుకు గురవయ్య కూడా ఒప్పుకున్నాడు. ఇంకా ఏమన్నా అనుమానాలుంటే అడుగు.
2: అడగటానికి ఇంకేమున్నాయిలేండి. యావండి, ఏమిటండి చెంపకు చెయ్యి ఆనించుకుని ఆ కాగితాలు ముందేసుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
1: ఏమిటో వైదేహి, స్థలం అయితే ఖాయం చేశాను గాని నా ఒక్కడి వల్ల ఇంత పెద్ద పనవుతుందా అన్న భయం ఉంది. ఉద్యోగాల్లో ఉన్న అల్లుళ్ళిద్దరూ నాకేం సాయం చేస్తారు చెప్పు. మహా అయితే వారం ఉంటారు, 10 రోజులు ఉంటారు. ఈ 60వ పడిలో ఇల్లు అనే పెద్ద సాహసానికి ఒడిగట్టానేమో అనిపిస్తుంది. పోనీ ఏదన్నా అపార్ట్మెంట్ కొందామంటే అది మన మనసుకు సరిపోవటం లేదు. ఎవరన్నారో ఏమో కాని ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్న సామెత సత్యం అనిపిస్తుంది.
2: ధైర్యంగా ఉండండి, అంతా సక్రమంగా జరుగుతుంది.
1: ఆ మాట నిజమే అనుకో. నాతో పాటు రిటైర్ అయిన బలరామయ్య తనకు ఇల్లు కట్టించిన మేస్త్రి మంచివాడని, హళ్ళు పెళ్ళు రకం కాదని, మనకు కావలసిన బడ్జెట్ లో పని పూర్తి చేస్తాడని చెప్పాడు. అందుకే మన ఇంటిని కూడా అతగాడికే ఇవ్వాలనుకుంటున్నా. ఆ మాటే బలరామయ్యతో చెప్పాను, తాను దగ్గరుండి చూస్తానని మాటిచ్చాడులే.
2: మరి ఇంకేమిటండి, మీ స్నేహితుడు మాట ఇచ్చా కూడా ఇంకా ఎందుకు ఆలోచన? ఈ విషయంలో ఆయనకు అనుభవం ఉంది కాబట్టి అవసరం వస్తే ఆయన సలహా అడుగుదాం.
1: అలాగేలే.
2: ఏమండి, మరో మాట, ప్లాన్ వేయించేటప్పుడు 2 వాటాలుగా వేయించండి. గదులు కాస్త విశాలంగా ఉండేలా చూడండి. వెనక ముందు బాగా జాగా ఉండేటట్లు గీయించండి. మొక్క మొరుసు పెట్టుకోవచ్చు, కూరనారకి ఇబ్బంది పడకుండా. ఇకపోతే దొడ్లో గుమ్మానికి ఎదురుగా తులసి కోటుండాలి. ఏమండి, పనిలో పని, అటక కూడా స్లాబ్ వేయించండి, దిట్టంగా పడుంటుంది. పక్క వాటా అద్దెకిస్తే మనకి సాయంగానూ ఉంటారు, నెలకింతని ఆదాయము వస్తుంది. ఏమంటారు?
1: ఏమో అనుకున్నాను, నాకన్నా నువ్వే బాగా ఆలోచిస్తున్నావే ఈ విషయంలో.
2: మీరు మాత్రం యజమాని కారు కట్టబోయే ఇంటికి?
1: వైదేహి, వైదేహి, కొంప మునిగింది.
2: ఏమైందండి? ఎందుకు ఆ కంగారు?
1: పెద్ద బజార్ లో రెండు పార్టీల మధ్య గొడవ జరుగుతుండటంతో అందులో ఓ పార్టీ వాళ్ళు మరో పార్టీ వాళ్ళ మనిషిని మర్డర్ చేశారట. దాంతో వాళ్ళు వీళ్ళ మనిషిని చంపేశారట. ఊరంతా హడావుడిగా ఉంది. పోలీసులు దుకాణాలు ఆఫీసులు మూయించేస్తున్నారు.

0: కర్ఫ్యూ పెడతారని అంటున్నారు. కర్ఫ్యూ గాని పెడితే మన పని ఎట్లా జరుగుతుంది చెప్మా? బ్యాంకు తెరవకపోతే డబ్బు ఎట్లా డ్రా చేస్తాను? అబ్బా, అంతా గందరగోళంగా ఉందే.
1: మీరు ఊరికే ఆదుర్దా పడకండి, ఇంకా 4 రోజులు టైం ఉందిగా. అదిగో పులంటే ఇదిగో తోక అనే రకాలు ఈ జనాలు. కర్ఫ్యూ అనే మాట వదంతే కాని నిజం కాదుగా. మీరు కాస్త స్థిమితంగా ఉండండి, అంతా సర్దుకుంటుంది.
0: ఏమి స్థిమితమో ఏమిటో. అదిగో విను, రేడియోలో ప్రాంతీయ వార్తలు చెప్తున్నారు కర్ఫ్యూ పెట్టేశారట. ఇళ్ల నుంచి ఎవరిని బయటికి రావద్దని చెప్తున్నారు. అంతేకాదు నగరం మొత్తం బంద్ పాటిస్తుందట. అన్ని సంస్థలు మూతబడ్డాయట. ఏం చేయాలో ఏంటో నాకేం పాలు పోవటం లేదు.
1: కర్మ కాకపోతే ఈ అవాంతరం ఇప్పుడే రావాలా? ఎంకి పెళ్లి సుబ్బు చౌకే వచ్చిందంటే ఇదేనేమో. యావండి, ఓ మాట, ఈ విషయం ఆ గురవయ్యకు కూడా తెలుసు కదా. పోనీ అగ్రిమెంట్ మరో రోజు రాసుకుందామని చెప్తే ఎలా ఉంటుందంటారు?
0: అబ్బా, లాభం లేదు వైదేహి. ఆనపకాయ కూర మొక్కనాడే నాకు మనుషుల మీద వాళ్ల మాటల మీద నమ్మకం నశించింది. ఏ క్షణాన ఎవరి చిత్తం ఎలా మారుతుందన్నది అంతా పైవాడి కెరుక. ఇప్పటికిప్పుడు అంత పెద్ద మొత్తం అప్పుగా మాత్రం మనకెవరిస్తారు? ఇప్పటికిప్పుడు అంత పెద్ద మొత్తం అప్పుగా ఎవరిస్తారు? ఎవరిని అడుగుతాం? చేతిదాకా వచ్చిన కూడు నోట్లో వెళ్ళకపోవడం అంటే ఇదేనేమో.
1: చూద్దాం, ఇంకా టైం ఉందిగా. ఏ క్షణానికైనా పరిస్థితి మారవచ్చు.
0: వెళ్లి గురవయ్యని కలుద్దాం అనుకుంటే గడప దిగే అవకాశం లేదా? మన చేతిలో ఏముంది? అంతా పైవాడి దయ. కర్ఫ్యూ పెట్టి ఈ వేళటికి 3వ రోజు, అగ్రిమెంట్ రాసుకునేది రేపే. ఎక్కడా పరిస్థితులు అదుపులోకి వస్తున్నట్లు వార్తలేం లేవు. నా నుదుట సొంతింటి యోగం ఉందో లేదో తెలియడం లేదు.
1: యావండి, ఊరికి అలా దిగాలు పడి కూర్చోకపోతే ఓసారి వెళ్లి పక్కింటి బ్యాంక్ మేనేజర్ గారిని కలవకూడదు? ఏమన్నా తెలుస్తుందేమో.
0: ఆయన్ని అడిగి మాత్రం ఏం లాభం వైదేహి? ఆయన ఏం చేస్తాడు, ఏం చెబుతాడు?
1: రేపు 1 గంట సేపు కర్ఫ్యూ సడలిస్తారంటున్నారు. ఈలోగా నా ఒంటి మీద నగలు అడ్డం పెట్టి పని జరిపించండి, ఏమంటారు?
0: సొంతింటి మీద మమకారంతో ఆఖరికి ఒంటి మీద నగలు కూడా త్యాగం చేయటానికి సిద్ధపడ్డావన్నమాట. వద్దు వైదేహి, వద్దు. త్యాగం చేసే మనసు నీకున్నా, దాన్ని హర్షించే మనసు నాకు లేదు. అవి నీ పుట్టింటి తరపు నుంచి మీ అమ్మగారు నీకిచ్చిన నగలు. చాలీ చాలని ఈ మాస్టర్గిరి సంపాదనతో నీకెటూ చిన్న మెత్తు బంగారం కొనలేకపోయాను. వైదేహి, నీ బంగారాన్ని కరిగించి కరెన్సీ నోట్లుగా మార్చడానికి నా మనసు అంగీకరించడం లేదు. గీతలో ఉంటే కొంప ఏర్పడుతుంది, లేకపోతే లేదు. ఇంకా ఆ విషయం గురించి ఆలోచించుకు, వెళ్ళు.
1: యావండి యావండి యావండి, మిమ్మల్నేనండి, త్వరగా లేవండి. శుభవార్త అండి, ఈ రోజు నుంచి కర్ఫ్యూ ఎత్తివేశారట. చూడండి, పేపర్లో వేశారు.
0: ఎంత శుభవార్త చెప్పావు వైదేహి. ఏది ఆ పేపర్? ఏది ఇలా ఇవ్వు.
1: కళ్ళతో చూస్తే కాని నమ్మరా ఏంటి? త్వరగా లేచి తయారవ్వండి, బ్యాంకుకు వెళ్ళాలిగా. పైగా వరుసగా 3 రోజులు లేదాయే, రద్దీగా ఉంటుంది. త్వరగా బయలుదేరితే పని అవుతుంది. త్వరగా.
0: ఎంత చిచ్చుకలో తయారవను. బ్యాంకు పని చూసుకుని అట్నుంచటే గురవయ్య దగ్గరికి వెళ్ళి ఆ పని కూడా పూర్తి చేసుకొస్తా, సరేనా?
1: శుభం, వెళ్ళిరండి.
0: ఊరికే వెళ్తే పని ఎలా జరుగుతుంది? నువ్వు శకునవురా మరి. ఏ ముఖ్యమైన పనికన్నా నువ్వు ఎదురు రాకుండా ఎప్పుడైనా బయలుదేరేనా? గేటు దగ్గరికి వెళ్ళు, నాకు శకునం రావటానికి.
1: సరేనండి, మీ మాట నేనెందుకు కాదనాలి. అలాగే వెళ్ళి నిలబడతాను, సరేనా? భగవంతుడా, ఈయన వెళ్లిన పని సక్రమంగా జరిగేలా చూడు స్వామి.

0: గురవయ్య, గురవయ్య,
1: మీరా మాస్టారు? మీరెందుకు వచ్చారు? ప్రస్తుతం నేను ఖాళీగా లేను, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం, వెళ్ళండి.
2: అదేంటి గురవయ్య, ఈరోజు మనం అనుకున్న విధంగా డబ్బు తెచ్చాను, లోపలికి రానియకుండా బయట నుంచే మాట్లాడతావేంటి?
1: అబ్బా పంతులు గారు, చెబితే అర్థం చేసుకోరే, చెప్పమన్నావుగా, నాకిప్పుడు తీరిక లేదు, వెళ్ళండి, మరోసారి కలుద్దాం.
2: చూడు గురవయ్య, ఈరోజు అగ్రిమెంట్ రాసుకుందామని వచ్చిన నన్ను మరోసారి రమ్మంటావేంటి? అసలు నీ మనసులోని మాటేంటో చెప్పు.
1: పంతులు గారు, నేను ఈ స్థలాన్ని అమ్మదలుచుకోలేదండి, ఇంకా మాటలు అనవసరం, దయచేసి వెళ్ళండి.
2: నాకిచ్చిన మాట తప్పటం భావ్యం అంటారా గురవయ్య? గురవయ్య, ఇది పద్ధతి కాదు, ముందే ఆ మాట చెప్పి ఉంటే విషయం ఇందాక వచ్చేది కాదుగా, మరొక్కసారి ఆలోచించుకో గురవయ్య.
1: మాటదేముంది మాస్టారు, సవాల్ అట్ట అంటుంటాం, అన్ని అమలుపరచాలని వీలేం లేదుగా, అప్పుడు అవునన్నాను, ఇప్పుడు కాదు అంటున్నాను.
2: అయ్యో అయ్యో,
3: అంటే నువ్విచ్చిన మాటకి నువ్వే విలువ ఇవ్వటం లేదన్నమాట, నాకన్నా రెట్టింపు సొమ్మిస్తానని, మరో బేరం వస్తే నన్ను కాదని అతడికిస్తావన్నమాట ఈ స్థలాన్ని.
1: అరే అరే అరే, మీరెందుకు వచ్చేస్తారు బయటికి? లోపల పదండి పదండి, ఈయన పంపించి నేను వస్తానుగా.
3: నువ్వు చేస్తున్న మోసాన్ని భరించలేక, చూడండి మాస్టారు, మీరు ఈ స్థలాన్ని ఖాయం చేసుకున్నారని తెలియక వచ్చాను, అంతేగాని మీకు పోటీగా మాత్రం రాలేదు. ఈ గురవయ్య మీతో మాట్లాడుతున్న తీరును చూస్తుంటే జరిగిందేమిటన్నది నాకు అర్థమైంది.
2: పోనీలే బాబు, అతగాడికి ఇష్టం లేనప్పుడు బలవంతాన సొంతం చేసుకోలేముగా, లిఖితంలో లేదని సరిపెట్టుకుంటాను.
3: చూశావా గురవయ్య, ఆయన ఏమన్నారు? ఆయనకున్న సంస్కారం ముందు నీ మాటకున్న విలువను దిగజార్చుకొని నువ్వెంత దిగజారిపోయావో ఒక్కసారి ఆలోచించు. అంతేకాదు, జీవితంలో మనిషి బాట తప్పినా పర్వాలేదు గాని మాట మాత్రం తప్పకూడదు. మనస్ఫూర్తిగా ఎదుటి మనిషికి ఇచ్చిన మాట విలువ నిజంగా వెలకట్టలేనిదని మర్చిపోకు. ఇది నా చిన్ననాటి నుండి ఎలిమెంటరీ స్కూల్లో మా మాస్టారి దగ్గర నేర్చుకున్న ప్రాథమిక నీతి సూత్రం.
1: సార్, నేను చెప్పేది వినండి.
3: మరింకేం చెప్పద్దు, నేను వినను. డబ్బు చంచలమైంది, ఈ రోజుంటుంది రేపు పోతుంది, కానీ ఓ వ్యక్తి మరో వ్యక్తికి ఇచ్చిన మాట మాత్రం కలకాలం శాశ్వతంగా నిలిచిపోతుంది. మనిషి తన జీవితంలో క్షణానికోసారి మాట మార్చడం అన్నది క్షమించరాని తప్పు.
2: బాబు, ప్రకాశం, నువ్వు నువ్వెక్కడా?
4: అవును మాస్టారు, మీ శిష్యుడు ప్రకాశాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నా. ఈ మధ్యనే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. మనిషిని గుర్తించకపోయినా నా మాటను బట్టి నన్ను గుర్తించారు. అవునా మాస్టారు?
2: చాలా సంతోషం బాబు. చిన్నప్పుడు నే చెప్పిన పాఠాన్ని గుర్తుంచుకొని అదే బాటలో నడుస్తూ పక్క వాళ్ళకి పరోపకారం చేసే నిన్ను మనసారా అభినందిస్తున్నాను. అంతేకాదు, నా శిష్యుడవని నలుగురితో గర్వంగా చెప్పుకుంటాను.
3: ఏం గురవయ్య, మాస్టారుకి ఇచ్చిన మాట ప్రకారం అదే రేటుకి ఆయన పేరున అగ్రిమెంట్ రాయి, లేకపోతే నువ్వాయనకి చేసిన మోసానికి నేను సాక్షిగా ఉండి నిన్ను కోర్టుకి ఏడిపించగలను. జాగ్రత్త, ఏం చేస్తావో బాగా ఆలోచించుకో.
1: నన్ను క్షమించండి మాస్టర్, డబ్బుకు కక్కుర్తి పడి మాట మార్చాను. ఈ సార్ వల్ల నాకు జ్ఞానోదయమైంది. లోపలికి రండి మాస్టర్, మీరు రండి సార్, అగ్రిమెంట్ రాసుకుందాం.
3: ఇవిగోండి మాస్టారు కాగితాలు. అంతేకాదు, మీకే అవసరం వచ్చినా మీ శిష్యుడనేవాడు ఒకడున్నాడని గుర్తుంచుకోండి, ఆర్డర్ వేసి మరీ చేయించుకోండి, అది మీ హక్కు అధికారం మాస్టారు.
2: బాబు ప్రకాశం, ఈరోజు నువ్వు నిలబడ్డ ఈ ఒక్క మాట మీదనే మీ మాస్టారు నిర్మించుకోబోయే ఆశల సౌధానికి నువ్వు పునాదివై నిల్చావు. నీలాంటి కొందరైనా ఇచ్చిన మాటకు కట్టుబడాలనే ఈ నీతి సూత్రాన్ని పాటిస్తున్నందువల్లే ఈ లోకంలో రవ్వంతైనా సత్యం ధర్మం మిగిలిన ఈ విధంగా నువ్వు నీ గురువు రుణం తీర్చుకున్నావు. 10 కాలాల పాటు పచ్చగా ఉండు నాయన.
4: మాస్టారు, ఇదంతా మీ చలువే మాస్టారు.
5: మీరింతవరకు ఇచ్చిన మాట నాటికి విన్నారు. రచన శ్రీ చివుకుల కృష్ణకుమార్ శాస్త్రి, నిర్వహణ శ్రీ ఏ మల్లేశ్వరరావు, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, ఇందులో శ్రీ కాపు మల్లికార్జున యాదవ్, శ్రీ దావు నాగేశ్వరరావు, శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, శ్రీమతి బమిడిపాటి జానకి పాల్గొన్నారు.

శ్రోతలకు గమనిక, ప్రతి బుధవారం సాయంత్రం 6:35 ప్రసారమయ్యే మీ అభిమాన నాటికలు ఇకపై ప్రతి శుక్రవారం రాత్రి 10:00 ప్రసారమవుతాయి.

0: అయితే వెంటనే ఓ పోస్ట్ కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్ కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. ముందుగా దేవతా చిత్రం నుంచి ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అనే పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు చిలుక నారాయణ, అనసూయ, యమున. వీరు నిజామాబాద్ జిల్లా మెట్పల్లి నుంచి ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట ప్రసారం చేస్తున్నాం, వినేయండి.

గీతమాలిక కార్యక్రమం ద్వారా లేత మనసులు చిత్రం నుంచి అందాల ఓచిలుక అందుకో నాలేక అనే పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నవారు వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, లాస్యశ్రీ, మను, శ్రీధర్, రాణా ప్రతాప్, యామిని, భవ్య, సుధారామయ్య, చైత్రిక వీరందరి కోసం లేత మనసులు చిత్రం నుంచి పిబి శ్రీనివాస్ పాడిన పాట వింటారు. గీతరచన దాసరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథం.

మీరు వింటున్నారు ఆకాశవాణి మార్కాపురం 101.5 FM కార్యక్రమం గీతమాలిక. కార్యక్రమం ద్వారా కిక్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని వీరందరి కోసం కిక్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు.

గీతమాలిక కార్యక్రమం ద్వారా మాకు నచ్చిన పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు. వీరు కోరిన చిత్రం కోటీశ్వరుడు చిత్రం నుంచి ఘంటసాల గారు పాడిన పాటను ప్లే చేయమంటూ కోరుతున్నారు. పల్లవి యాదవ కుల కృష్ణ కృష్ణ అనే పాటను ప్రసారం చేయమంటూ అని కోరుతున్నారు. కోరిన వారు సికింద్రాబాద్ కనాజీగూడ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్, పద్మావతి, శ్రీకాంత్, సంధ్యారాజు, సాయిభూషణ్, జాహ్నవి, సాయి పల్లకి, మౌనిక, శ్రీనిధి వీరందరి కోసం మీరు కోరిన పాట ప్లే చేస్తున్నాం, వినేయండి.

తల్లి వెతుకుతూ ఉన్నది కృష్ణ కృష్ణ.

గోపాలరావు గారమ్మాయి చిత్రం నుంచి వస్తావు కలలోకి, రానంటావు కౌగిలిలోకి అంటూ సాగే పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విశ్రాంత్ బాబు, ఇంకా ప్రవళిక, జలంధర్, ప్రవీణ్, దుర్గారావు, రజని, వెన్నెలమ్మ, దొడ్ల దుర్గయ్య, లావణ్యమ్మ, మీనమ్మ, వీరందరి కోసం, మీ కుటుంబ సభ్యులందరి కోసం మీరు కోరిన పాటను ప్లే చేస్తున్నాం, వినేయండి.

గీతమాలిక కార్యక్రమం ద్వారా చివరిగా వచ్చిన ఉత్తరం. గోదావరి సినిమా నుంచి ఉప్పొంగినే గోదావరి అనే పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు రఘుబూర్ సింగ్, సుగుణాభాయ్, రాధా, మున్నా, సుధారాణి, సాయితేజ, లీలా సింగ్. వీరందరూ ఏలూరు నుంచి పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్నారు. మీ అందరి కోసం మీరు కోరిన పాట ప్లే చేస్తున్నాం, వినేయండి.

మీరింతవరకు శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు వినే కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది.

0: human rights chief and a judge at the International Court of Justice, Pillay grew up under apartheid and went on to build a career defending anti-apartheid activists and advancing human rights and equality. In cricket, West Indies defeated India by 6 wickets in the second T20 international in Ranchi today to level the 5-match series at 1-1. Chasing 250 for victory, West Indies overhauled the target with 6 wickets in hand and 9 balls to spare. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం 11:10. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు 5:53 101.5 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.